ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 13వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: భక్తి రంజని కార్యక్రమంలో మీరింతవరకు జయదేవుని అష్టపదులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ ఎం రామశేషయ్య గారు వినిపించిన వినదగు మాట.
1: తమోగుణము. ఎవరి గృహములో అవతారమూర్తులు, జ్ఞానుల చిత్రాలు, భక్తుల చిత్రాలు ఉంటాయో ఆ గృహ యజమాని సత్వగుణం కలవాడు అని గుర్తించాలి. ఎవరి గృహములో రాజకీయ నాయకుల చిత్రాలు, క్రాంతికారుల చిత్రాలు ఉంటాయో ఆ గృహస్థుడు రజోగుణం కలవాడు అని గుర్తించాలి. ఎవరి గృహములో సినిమా తారల అర్ధనగ్న చిత్రాలు, పశు చిత్రాలు, మృగ చిత్రాలు ఉంటాయో వాడు తమోగుణ ప్రధానుడని గుర్తించాలి. తమస్సు అనే మాటకు చీకటి అని అర్థము. తమోగుణానికి అజ్ఞానము పుట్టినిల్లు. మూఢబుద్ధి, సోమరితనము, నిద్ర, మతిమాంద్యము మొదలైనవన్నీ తమోగుణానికి ఆస్తిపాస్తులు. ఈ తమోగుణ జాతికి చెందినవాడు కుంభకర్ణుడు. సాత్వికులు లోకములో ఉన్నతమైన స్థానములో ఉంటారు, రాజసులు మధ్యమ స్థితిలో ఉంటారు, తామసులు అడుగున పడి శాశ్వతంగా ఉండిపోతారు. విభీషణుడు, రావణుడు, కుంభకర్ణుడు వీరు రామాయణంలోని ప్రధాన పాత్రలు. రావణుని సోదరుడు విభీషణుడు సాత్వికుడు, నిర్మలుడు వివేకి. సర్వస్వాన్ని త్యజించి అన్నను వదిలి శ్రీరాముని దాపున చేరాడు. రజోగుణ ప్రధానుడైన రావణుడు పరకాంతా వ్యామోహములో పడి రాగాత్మక ప్రవృత్తితో ప్రవర్తించిన వ్యక్తి. ఇక మూడో వ్యక్తి కుంభకర్ణుడు, తామసుగుణానికి సంబంధించినవాడు. రామాయణంలో వీరిని నిద్రలేపే విషయాన్ని గురించి ప్రత్యేక ఘట్టం కూడా ఉంది. సాటిలేని వీరుడే అయితే ఏమి లాభము? నిద్రా తిండి వీటితోనే ఆయన జీవనము ముడిపడింది. ఆ అలసత్వమే తమోగుణమే చివరకు మరణానికి దారితీసింది. తమోగుణ ప్రేరేపణలతో జరిగే కర్మలకు అజ్ఞానమే ఫలితము. ఈ విషయమై భగవద్గీతలో తమస్త్వజ్ఞాన

భరతవంశోద్భవుడైన అర్జున తమోగుణానికి తల్లి అజ్ఞానము దేహదారులందరినీ మోహింపజేస్తుంది ప్రమాదము సోమరితనములు అలసత్వము తమోగుణానికి సంతానం ఇంద్రియాలతో చేసే వ్యర్థచేష్టలు ప్రమాద లక్షణాలు ఒక ఆయన కూర్చున్న చోట గడ్డిపోసలు పీకేస్తూ ఉన్నాడు ఆ దారి వెంట ఒక బాటసారి వెళుతూ ఉన్నాడు ఈ గడ్డిపోసలు పీకే వ్యక్తి దగ్గరికి వచ్చి అయ్యా ఈ గడ్డి ఆవు తింటుంది దాని నుండి పాలు వాటిని మనం త్రాగడం జరుగుతుంది దాని ద్వారా మనకు శక్తి రక్తపుష్టి కలుగుతుంది నీవు చేసే పని ఎంత ప్రమాదమో ఆలోచించు అంటాడు ఇక రెండోది అలసత్వం అంటే సోమరితనం శుద్ధ బద్ధకత్వం చేయవలసిన పనులు జ్ఞాపకం లేకపోవడము రేపు చూస్తాము మాపు చూస్తామని కాలాన్ని గడపడము వీరి విధి ఈ విషయమై చిన్నయసూరి నీతి చంద్రికలో మూడు చేపల కథ ద్వారా చక్కగా వివరించాడు దీర్ఘదర్శి ప్రాప్తకాలగ్నుడు దీర్ఘసూత్రుడు ఈ మూడు చేపలలో దీర్ఘదర్శి ప్రాప్తకాలగ్నుడు సమయానుకూలంగా జాలరివాణి బారి నుండి బయటకు పడతారు కానీ దీర్ఘసూత్రుడు ఏ ఉపాయం ఆలోచించకుండా మందమతితో చివరికి వారికి ఆహారంగా దొరికిపోతాడు మహామేధావి సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక చోట అంటారు సోమరితనములో జీవించేవాడు తృప్పుబట్టిన ఇనుపు ముక్కతో సమానమని ఎందుకంటే తృప్పుబట్టిన ఇనుపు ముక్క దేనికి పనికిరాదు వీరి పరిస్థితి అంతే సోమరితనము దయ్యాల కొంప అని ఒక సామెత సోమరితనము సోమరికి ఎక్కడికి ఎక్కడా చోటు లేదు ఇది మలయాళ స్వామివారి బోధ సోమరితనము లోకములో నిరుద్యోగంతో ప్రబలిపోయింది పనిచేస్తూనే జీవించాలి పనిచేస్తూనే మరణించాలి నిజానికి దేహానికి విశ్రాంతి తగిన సమయంలోనే ఉండాలి

0: నిరంతరము పరికిరాదు. ఒక నేరేడు చెట్టు క్రింద ఇద్దరు సోమరులు పడుకొని ఉన్నారు. ఆ దారి వెంట ఒక బాటసారి వెళుతూ ఉన్నాడు. ఆ పోయే బాటసారిని ఈ పడుకున్న వాళ్ళలో ఒకరు పిలిచి గట్టిగా పిలిచాడు. అయ్యా అయ్యా అని. ఏమి మునిగిపోయిందో అని ఆయన పరుగు పరుగున వచ్చాడు. ఏమి అన్నాడు, ఆ నేరేడు పండు నా పొట్ట మీద పడింది, దానిని నా నోటిలో పెట్టిపోమంటాడు. వాడికి నేరేడు పండు పెట్టడు కదా, కర్ర తీసుకొని నాలుగు వడ్డించాడు ఆ బాటసారి. ఈలోగా ఆ ప్రక్కన పడుకున్న మరో వ్యక్తి అంటున్నాడు, కావలసిందే వడ్డీ అండి. వట్టి సోమరి, కుక్క నా ముఖం మీద మూత్రం పోస్తూ ఉంటే తోలమంటే తోలడు. ఇందులో మొదటివాడు సోమరి, వీడు శుద్ధ సోమరి. మూడో లక్షణం నిద్ర. నిర్భాగ్యునకు నిద్ర ఎక్కువ, ఆకలి ఎక్కువ అని సామెత. నిద్రపడితే వీడికి స్వర్గము, ఎవరైనా లేపితే ఈసడించుకుంటాడు. ఈ విధంగా మూడు గుణాల చే తమో గుణం జీవులను బంధిస్తుంది. తామసి జాతి కడజాతి, వాడు చచ్చి చచ్చి జన్మలెత్తుతాడు. జ్ఞానశూన్యమైన జన్మలతో పుల్లుతూ దొల్లుతూ కడవరకు వీరికి అధోగతే ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి.
1: శ్రీ ఎం రామశేషయ్య గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో ఉల్లిలో అధికోత్పత్తి, బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు ఉల్లి పంటలో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించాలో చూద్దాం. సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేస్తే ఉల్లిలో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పంటను ఖరీఫ్ రబీలో కూడా సాగు చేసుకోవచ్చు. రకాలు అగ్రిపాండ్ డార్క్ రెడ్, అగ్రిపాండ్ లైట్ రెడ్, అగ్రిపాండ్ వైట్, బసంత్ 780, HRDF రెడ్ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకం, ఉల్లి విత్తనాన్ని నారు మడల్లో చల్లాలి. ఇసుక నేలలైతే ఎత్తైన నారుమడలు అవసరం లేదు. సాధారణ భూముల్లో భూమి నుండి 15 నుంచి 20 సెంటీమీటర్లు ఎత్తు నారుమడలను తయారు చేసుకోవాలి. మడి చుట్టూరా 30 సెంటీమీటర్ల వెడల్పైన కాలువలను తయారు చేసుకోవాలి. ఎత్తు నారుమడి వెడల్పు కనీసం 60 నుంచి 70 సెంటీమీటర్లు, అవకాశాన్ని బట్టి 3 నుండి 5 మీటర్ల పొడవు ఉండేలా ఎత్తు నారుమడలు చేసుకోవాలి. నారుమడి పైన ఒక అంగుళం మందాన చివికిన పశువుల ఎరువును కలపాలి. నారుమడిలో విత్తనాన్ని వరుసలు 5 నుంచి 6 సెంటీమీటర్లు, ఎడంగా 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వరుసల్లో విత్తుకోవాలి. కిలో విత్తనానికి తైరం 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని ప్రతి చదరపు మీటర్ విస్తీర్ణానికి నారుమడిపై చల్లి శుద్ధి చేసుకోవాలి. ఎకరాకు 2 కిలోల చొప్పున టైకోడెర్మా విరిడి పొడికి 100 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు కలిపి వారం 10 రోజుల పాటు చెట్టు నీడన ఉంచి రోజు నీరు చల్లితే ట్రైకోడెర్మా విరిడి బాగా పెరుగుతుంది. దీన్ని నారుమడిలో కలయబెడితే నారుకు బూజు తెగుళ్ళు రావు. విత్తనం వేసిన తర్వాత నారుమడలపై మొలక వచ్చేదాకా ఎండుగడ్డిని కానీ ఎండిన ఆకులు కానీ కప్పితే తగిన తేమ ఉష్ణోగ్రతలు ఉండి మొలక బాగా వస్తుంది. మొలక వచ్చే నారుమడిపై రోజ్ కాన్తో నీరు చల్లాలి. విత్తిన 15 రోజులకు 30 రోజులకు 2 సార్లు 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ కలిపి నారు బాగా తడిచేలా మందు పిచికారీ చేయాలి. ఖరీఫ్లో 6 నుంచి 7 వారాల్లో, రబీలో 8 వారాల్లో

నారు నాటడానికి వస్తుంది. పొలాన్ని సిద్ధం చేయడం. 2 నుంచి 3 సార్లు దున్ని పొలాన్ని చదును చేసుకోవాలి. కాలువలు కయ్యలుగా విభజించాలి. కయ్యలు 1.5 నుంచి 1.8 మీటర్ల కన్నా ఎడం ఉండకూడదు. ఖరీఫ్ సీజన్లో ఎత్తు కయ్యలు చేస్తారు. నాటు వేయడానికి వారం రోజుల ముందు ఎకరాకు 80 కిలోల కాల్షియం అమ్మోనియా నైట్రేట్ లేదా 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 4 కిలోల పిఎస్బి భాస్వరం జీవన ఎరువు చల్లి కయ్యలను చదును చేసుకోవాలి. ఇక అంతర్కృషి విషయానికి వస్తే, మొక్క వేర్లు చాలా తక్కువ లోతుకు వెళతాయి, అందువల్ల లోతుగా తవ్వరాదు. 2 నుంచి 3 సార్లు కలుపు తీయటం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కలుపు నాశని మందులు కూడా వాడవచ్చు. నారు నాటిన 3 రోజుల్లోపు ఎకరా విస్తీర్ణంలో 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే కలుపు నశించే అవకాశం ఉంది. కలుపు నాశని మందు చల్లిన అనంతరం 40 నుంచి 45 రోజుల తర్వాత వచ్చిన కలుపును కూడా తీసేసుకోవాలి. నారు నాటిన 4 నుంచి 7 వారాలకు ప్రతి ఎకరాకు 40 కిలోల యూరియా కానీ 80 కిలోల సిఏఎన్ కానీ చల్లాలి. సిఏఎన్ చల్లిన తర్వాత నీళ్లు కట్టాలి. యూరియాను నీరు కట్టిన తర్వాత చల్లుకోవాలి. యూరియా చల్లే ముందు పొలంలో పూర్తిగా తేమ ఉండాలి. అప్పుడే మంచి దిగుబడి, నాణ్యమైన గడ్డలు వస్తాయి. ఎకరాకు 10 కిలోల గంధకం వేస్తే నాణ్యమైన ఉల్లి దిగుబడి వస్తుంది. ఉల్లి పంటలో సస్యరక్షణ చర్యలను అవసరాన్ని బట్టి చేపట్టాలి. ఉల్లిలో పురుగు తెగుళ్ల మందులతో పాటు ప్రతి లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున సాండోవిట్ కానీ ట్రైటాన్ లాంటి జిగురు కలిపితేనే మందు ఉల్లి ఆకులపై నిలుస్తుంది. గడ్డలు పీకిన తర్వాత 5 రోజులు చేళ్ళలోనూ మరో 5 రోజులు నీడలోనూ ఆరబెట్టాలి. ఇప్పుడు బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి చూద్దాం. నత్రజనిని 50% సేంద్రియ పదార్థాల రూపంలో ఇవ్వాలి. పశువుల ఎరువు ఆముదం లేదా కానుగా వేపపిండి రూపంలో అందించాలి. 7 వయసున్న చెట్టుకు 25 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల ఆముదం లేదా కానుగా లేదా వేపపిండి, యూరియా 400 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 600 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 250 గ్రాములు వేసుకోవాలి. 2 ఏళ్ల చెట్లకు పశువుల ఎరువు 50 కిలోలు, 3 ఏళ్ల వయసు చెట్లకు ఆముదం, కానుగా కానీ వేపపిండి కానీ ఏదో ఒకటి 5 కిలోలు కలపాలి. యూరియా 400 గ్రాములు లేదా 800 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 180 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందించాలి. ఎరువులను 2 దఫాలుగా సమపాళ్ళలో వేసుకోవాలి. కాయ అభివృద్ధి చెందే దశలో ఈ ఎరువులను వేసుకుంటే పంట దిగుబడి బాగా వస్తుంది. లేత తోటల్లో 3 నుంచి 4 దఫాలుగా విభజించి ఎరువులను వేసుకోవాలి. ఎరువులను బత్తాయి చెట్టు మొదలకు 4 అడుగుల దూరంలో 10 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి. గుండ్రంగా తవ్వి ఎరువులను వేసి మట్టితో కప్పాలి. బత్తాయికి పీచు వేరు వ్యవస్థ 20 సెంటీమీటర్ల లోతులోనే ఉంటుంది కాబట్టి ఎరువులను నిర్దేశించిన విధంగా వేసుకోవాలి. చిగురు వచ్చే దశలో డ్రిప్ ద్వారా 750 గ్రాములు 13:0:46 ఎరువు, 500 గ్రాముల యూరియా ఎకరా విస్తీర్ణంలో ఉన్న చెట్లకు రోజు అందించాలి. కాయల అభివృద్ధి చెందే దశలో 0:52:34 ఎరువు 200 గ్రాములు, అలాగే యూరియా 750 గ్రాములు

0: డ్రిప్ ద్వారా అందించాలి. కాయ పండుగ మారే దశలో మల్టీకే 500 గ్రాములు, అలాగే యూరియా 250 గ్రాములు డ్రిప్ ద్వారా రోజు ఎకరా విస్తీర్ణానికి ఇవ్వాలి. ఇప్పుడు చెప్పిన ఎరువులను రైతు సోదరులు వేసుకొని బత్తాయి తోటల్లో అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం.
1: సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఉల్లిలో అధిక ఉత్పత్తి, బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితం అవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య మూడో లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధుర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: that we need to prepare the young minds for the next generation technologies, generation industries ranging from AI, electronics, manufacturing to data centers to semiconductors to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు

0: 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరు ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైప్ చేసుకొని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలో అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ VBGRAMJI అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో అధికారులకు VBGRAMJI అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈరోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 1 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 1 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్ కుమార్, 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 9:30 ఏకచిత్రగానం శీర్షికన దళపతి చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 6వ సంచిక, 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. ఇందులో పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ ఎస్జి సుశీలమ్మ గారి వివరాలు, కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం సమతుల్య ఆహారం గురించి, ఆవశ్యకత గురించి శ్రీమతి ఆర్ శిరీష గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం హరి. సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో మునగ సాగు మార్కెటింగ్లో అనుభవాల గురించి తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి అభ్యుదయ రైతు శ్రీ ఎంసి రాజ్కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. రాత్రి 7:45 శ్రీ ఎన్ గురుప్రసాద్ గారు పడిన లలిత గీతాలు, 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 ఎవరేమనుకుంటారో లఘునాటిక రచన శ్రీ ఏ రామకృష్ణరావు, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:14 స్పాట్లైట్.

9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 11:00 చిత్రసీమ కార్యక్రమం సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం కొత్త రోజు పరిమరాలు. శ్రీమతి డి సురేఖమూర్తి గారు పాడిన లలిత గీతం.

గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్ధత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థ నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్దతంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదిగ్గా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో హలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ చార్జ్ డి ఎఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ల విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు.

0: ఒకసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 40వ శ్లోకం. న తదస్తి పృథివ్యా వా దివి దేవేషు వా పునః

పృథివ్యాం భూలోకంలో కానీ, దివి వా స్వర్గలోకంలో కానీ, పునః మరియు దేవేషు వా దేవతలలో కానీ, యత్ ఏ పదార్థము ఏభిహి ఈ ప్రకృతిజైహి అనగా మూల ప్రకృతి నుంచి పుట్టిన త్రిభిహి గుణైహి అనగా త్రిగుణాల చేత, ముక్తం స్యాత్ అనగా విడువబడినది అవుతుందో, తత్ అటువంటి, సత్వం జడ పదార్థం కానీ చేతన పదార్థం కానీ న అస్తి లేదు. న తద్

అర్జున, చాలా పదార్థాలను గుణపరంగా విభజించి చూపించాను. ఇంతెందుకు? సృష్టి మొత్తం మీద ఇటు భూలోకంలో కానీ అటు స్వర్గలోకంలో కానీ, ఇటు మానవులలో కానీ అటు దేవతలలో కానీ ప్రకృతి జన్యాలైన త్రిగుణాలతో సంబంధం లేని జీవీ లేదు, జడపదార్థము లేదు. ఈ విభజన దేనికంటే కర్మత్య

త్యాగం మంచిదా చెడ్డదా అనే విషయం తేలడం కోసం. కర్మ అనేది ప్రాపంచిక పదార్థాల మీద, మానవుల మీద, దేవతల మీద ఆధారపడి ఉంది. ఈ మూడు త్రిగుణమయాలే అని చెప్పడం కోసం భగవానుడు ఇప్పటి వరకు కొన్ని ప్రధానాంశాలను త్రిగుణపరంగా విభజించి చూపించాడు. కర్మకు మూలమైన సమస్త పదార్థ మానవ దేవతలందరూ త్రిగుణమయులే కనుక వీరిలోంచి జన్మించే ప్రతి కర్మ త్రిగుణమయమే. ప్రకృతి అంటేనే త్రిగుణాలు కదా. త్రిగుణాలు మూడు సామ్యావస్థలో ఉన్నప్పుడు దాని పేరు మూల ప్రకృతి. అది క్రియాకారి కాదు. గుణాలు విషమ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సృష్ట్యాది క్రియలు జరుగుతాయి. వైషమ్యావస్థలో ఉన్న గుణాలు మూల ప్రకృతి యొక్క వికార రూపాలు కనుక వాటిని ప్రకృతి జన్యాలు అనడంలో తప్పులేదు. అందుకే భగవానుడు ఇక్కడ వైషమ్యావస్థలోని గుణాలను గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. ఇది ఈ శ్లోకంలో మనం గమనించవలసిన విషయం.

0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం, రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కే శృతి ప్రియాంక. ముందుగా ఒక పాట విందాం.

పాట విన్నారు. సమాచార వేదిక. నగరంలో కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. శుక్రవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. రోజంతా ఉక్కపోతగా ఉండగా వర్షానికి చల్లదనం ఏర్పడింది. నగరంలోని సప్తగిరి కూడలిలో భారీగా వర్షం నీరు నిలిచింది. విద్యుత్ లైన్లు, ఉపకేంద్రాలలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వన్ టౌన్ సబ్ డివిజన్ డిఈఈ చంద్రశేఖర్ తెలిపారు. ఆదర్శనగర్, శారదానగర్, ఎస్బీఐ కాలనీ, జేఎన్టీయు, టీవీ టవర్, విజయనగర కాలనీ, వినాయక నగర్, సంగమేష్ నగర్, భవానీనగర్, కమలానగర్, సప్తగిరి కూడలి, రాజు రోడ్, గుల్జార్పేట, ఆదిమూర్తి నగర్, మల్లేశ్వరి రోడ్, టవర్ క్లాక్, ఎన్టీఆర్ సర్కిల్, సుభాష్ రోడ్, రామచంద్ర నగర్, శ్రీనివాస్ నగర్ పరిధిలోని ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీ ఇస్తే పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తాం అని ఐసీడిఎస్ పిడి శశికళ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పలువురితో వినతులు తీసుకున్నారు. ఐసీపీఎస్ శిశుగృహ, బాల సదన్, మహిళా సేవా సదనం వంటి ఐసీడిఎస్ అనుబంధ విభాగాలలో సిబ్బందితో వేరువేరుగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. విధి నిర్వహణ సమస్యలు, ఉద్యోగపరంగా రావాల్సిన ప్రయోజనాలలో తదితర అంశాలపై ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తెలపాలన్నారు. ఈ మేరకు కొందరి నుంచి వినతులు స్వీకరించారు. తన పరిధిలో లేని అంశాలను ఉన్నత అధికారులైన కలెక్టర్, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతపురం

శ్రీ సత్యసాయి జిల్లాలో 40 రోజుల పాటు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరం సక్రమంగా నిర్వహించిన వారికి రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉత్తమ పనితీరు కనపరిచిన వారికి చైర్మన్ వెంకట్, కార్యదర్శి శివప్రసాదులు అవార్డులను ప్రదానం చేశారు.

0: జిల్లాలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం నుంచి జిల్లాలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రాయితీతో వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని వ్యవసాయ సంయుక్త సంచాలకులు సాలురెడ్డి తెలిపారు. యోగాతోని అందరూ ఆరోగ్యంగా ఉంటారని అంతర్జాతీయ యోగా శిక్షకులు జి వంశీకృష్ణ పేర్కొన్నారు. కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో జరుగుతున్న యోగా కార్యక్రమాలు శుక్రవారం 6వ రోజుకు చేరాయి. శిక్షకుల ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు యోగా చేశారు. భక్తులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇప్పుడు విందాం ఆలోచన ఆలోచన. రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య.
2: ఆలోచన ఆలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
3: మనల్ని గురించి అంతా తెలిసిన ఆత్మీయులు ఉండడం అనేది మన విజయానికి ఎంతైనా అవసరమే. ఒక్కోసారి కష్ట సమయాల్లో స్నేహితులన్న వాళ్ళు, మన హితులు అందరూ వచ్చి ఏవో కొన్ని ఊరడింపు మాటలు చెప్పి సానుభూతి చూపిస్తూ వెళుతూ ఉంటారు. ప్రతివారు చెప్పే మాటలు నిజం కాదు అని నమ్మాలి మనం. అలా చెప్పాలి కాబట్టి కొంతమంది అలా అంటూ ఉంటారు. ఇందులో 90% ఏదో స్వార్థచింతంతో కూడి ఉంటుంది. ముఖస్థుతితో మెప్పించి కొంతమంది తమ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. తన స్వార్థాన్ని పైకి కనబడకుండా ఎంతో చాకచక్యంగా సానుభూతి వచనాలు చెప్పే మోసగాళ్లకు ఉదాహరణగా ఒక కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. దక్షిణ దేశంలో మహాశివభక్తులైన దంపతులు ఉండేవారు. భర్తేమో నిత్య శివపూజా తత్పరుడు, ఆయన పేరు శివశర్మ, సకల విద్యా కోవిత్రు. అయితే అన్నీ ఉన్నా సంతానం లేకపోవటం వల్ల వారి జీవితం నిస్సారంగా నడుస్తోంది. ఆ పుణ్యదంపతుల ప్రార్థన విని పరమశివుడు వారికి ఒక అబ్బాయిని సంతానంగా ప్రసాదించాడు. ఆ బాలుడు కూడా ప్రవర్ధమానుడై 12 సంవత్సరాల వయసువాడై చదువుల్లో దిట్ట అనిపించుకున్నాడు. శివశర్మ తన కుమారుల్లోని జ్ఞానశక్తిని, దైవభక్తిని గమనిస్తూ తృప్తిగా జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో శివశర్మ కుమారుడికి బాలగ్రహ దోషం వల్ల సుస్థి చేసింది. ఎన్నో చికిత్సలు చేయించారు, లొంగలేదు. వ్యాధి ఆ చిన్న బాలుడిని బలి తీసుకుంది. లేకలేక పుట్టి అలారుముద్దుగా కళ్ల ముందు పెరుగుతున్న బాలుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని శివశర్మ దంపతులు తట్టుకోలేకపోయారు. ఎంత దుఃఖించినా పోయినవాడు తిరిగి రాడు కాబట్టి గుండె దిటవు చేసుకుని సాయంత్రం సమయంలో బాలుని దేహాన్ని శ్మశానానికి తరలించి దుఃఖిస్తున్నారు. అప్పుడు ఒక రాబందు వచ్చి చెట్టుకోమపోయిన వాలి, అయ్యయ్యో ఎంత చక్కటి బాలుడు, అప్పుడే 100 ఏళ్ళు నిండాయా, విధి ఎంత క్రూరమైంది, చిన్నారి బాలుడని కూడా చూడకుండా కాలం కబళించిందే అని విచారం వ్యక్తం చేస్తూ, ఓ పుణ్యదంపతులారా, మీకు నేను చెప్పేది ఏముంటుంది, జీవుడు లేకపోయిన తర్వాత కళేబరం వెంటనే పరిచయించాల్సిందే కదా, మీ పాపడు ఇక లేడు, మీరెంత దుఃఖించినా రాడు, ఇక మీరు చీకటి పడకముందే దేహాన్ని భూస్థాపితం చేసి వెళ్ళిపోండి, చీకటి పడ్డాక భూతప్రత విశాచాలు ఇక్కడ సంచరిస్తాయి, మీరు వెళ్ళటం ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పింది. సరే అలాంటి సమయంలో వాళ్ళు తమ కుమారుని శరీరాన్ని ముళ్ళతుప్పలు, దుబ్బులతో కప్పి వెళ్ళటానికి సంసిద్ధులవుతున్నారు. ఆ సమయంలో ఒక నక్క వారి దగ్గరకు వచ్చి, అయ్యయ్యో మీకు ఎటువంటి దుఃఖం వచ్చింది, మహాకష్టమైన పుత్ర శోకాన్ని ఎలా అనుభవిస్తున్నారు, ఈ బాలుని చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉన్నాడు, కనిపించిన వారు మీకెట్లా ఉంటుందో తెలియదు కానీ నేను కూడా బాధపడుతున్నాను, ఎంత దుఃఖపడ్డా తీరని వేదన మీది, కొంచెంసేపు

0: మీ కుమారుని ముఖం చూసుకోండి. మళ్ళీ కనబడిన అతని రూపురేఖల్ని తనివి తీరా చూసుకుని తృప్తిపడండి. మీ అదృష్టం బాగుండి, మీ పిల్లవాడు బతకవచ్చేమో అని చెప్పింది. ఆ మాటలు విన్న ఆ దంపతులకు అవి నిజమనిపించాయి. వెళ్లేవాళ్ళు ఆగిపోయి మళ్లీ మృతదేహం వద్ద నుంచుని మౌనంగా రోదించసాగారు. వెంటనే రాబందు మళ్లీ వచ్చింది. ఓ తెలివి తక్కువ దంపతులారా, ఆ మోసగారినక్క మాటలు నమ్మకండి. పోయినవాడు తిరిగి రావడం ఎక్కడైనా జరిగిందా? అతని దేహం కూడా బిగుసుకుపోతోంది. జీవకళ లేని అతను మళ్లీ బతుకుతాడని మీరు ఎలా నమ్ముతున్నారు? నక్క మాటలు వినకుండా త్వరగా వెళ్ళిపోండి, చీకటి పడితే మీరు బాధలు చిక్కుకుంటారు అని వాళ్ళని హెచ్చరించింది. ఈ శివశర్మకేమీ పాలుపోవటం లేదు. అప్పుడు తన తప్పు తెలిసి వచ్చింది. ఈ రాబందు నక్కల మాటలన్నీ కూడా అర్థమయ్యాయి. చీకటి పడితే తన కుమారుడి కళేబర మాంసం తనకు దక్కదేమోనని వైరాగ్య భాషణతో తమను పంపే ప్రయత్నంలో ఉన్న రాబందుని, చీకటి పడే వరకు తమను అట్టే పెడితే రాబందుకు అందకుండా కళేబరాన్ని తాను ఆరగించవచ్చనే తపనతో ఉన్న నక్కని పూర్తిగా అర్థం చేసుకున్నారు. వాటి పొట్టకూటి కోసమే కానీ తమ మీద నిజంగా అనురాగం లేదు అని అర్థం చేసుకున్నారు. అప్పుడు వారికి పరమేశ్వరుడు జ్ఞాపకం వచ్చాడు. తాను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడో శివశర్మకు అర్థమైంది. ఆపదలు ఏడుస్తున్నాడు, ఎవరెలా చెబితే అలా చేస్తున్నాడే కానీ సర్వేశ్వరుని మర్చిపోయాడు. అప్పుడు ఆర్తితో తన భక్తి శక్తులన్నింటినీ కేంద్రీకరించి శివశర్మ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. భక్త సులభుడైన ఉమాపతి ప్రత్యక్షమై బాలుని బ్రతికించి అంతర్ధానమయ్యాడు. మహదానందంతో ఆ బాలుని తీసుకుని ఇంటికి చేరాడు శివశర్మ. నిరాశ చెందిన రాబందు నక్కలు కూడా వెనుదిరిగాయి. కాబట్టి మంచి మాటలన్నిటి వెనుక మంచి హృదయం ఉండటం అరుదుగా అని మనం గమనించాలి. మనం మాటలు విని మోసపోకుండా ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి, వారి హృదయం కూడా ఎలాంటిదో తెలుసుకుని ప్రవర్తిస్తే చాలా మంచిది.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఇప్పుడు విందాం ఒక పాట.

0: का टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

పాట విన్నారు. ఇప్పుడు విందాం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కే శృతి ప్రియాంక.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ విశేషాలు.
1: ఆవిష్కరణ చోదిత భవిష్యత్తు దిశగా నైపుణ్య శిక్షణలో భారత్. ఆవిష్కరణ చోదిత భవిష్యత్తు దిశగా నైపుణ్య శిక్షణలో భారత్ ఈ అంశం గురించి తెలుసుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 4వ పారిశ్రామిక విప్లవం ప్రాథమిక స్థాయి నుంచి పునర్నిర్మిస్తోంది. కృత్రిమ మేధ, అత్యాధునిక సెమీ కండక్టర్ల రూపకల్పన, జీవ సాంకేతికత, కాలుష్యరహిత ఇంధన వ్యవస్థల సమ్మేళనంగా సాగే ఈ విప్లవం భౌతిక, డిజిటల్ జీవ సంబంధ ఉత్పత్తి విధానాల మధ్య వ్యత్యాసాలను చేర్పివేస్తుంది. వ్యవసాయ రంగం నుంచి అధునాతన సాంకేతిక సేవల దాకా ఏకకాలంలో బహుళ అభివృద్ధి దశలను అధిగమించాల్సిన భారత్కు ఈ స్వరూపాత్మక పరిణామం ఒక అద్భుత అవకాశం. అంతేగాక సంస్థాగత కల్పనా సామర్థ్యానికి నిర్ణయాత్మక పరీక్షగానూ నిలుస్తుంది. జాతీయ స్థూల ఆర్థిక పునాది పటిష్టంగా ఉండటం వల్ల 2025లో స్థూల జాతీయోత్పత్తి 4.13 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. తద్వారా 2028 కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు విశ్వసనీయ పథ నిర్దేశం చేసింది. గణాంకాల రీత్యా జనాభాను భారత్కు అమూల్య వ్యూహాత్మక సంపదగానే కాకుండా తీవ్ర సవాలుగాను పరిగణించాల్సి ఉంటుంది. జనాభాలో 65% పైగా గల 35 ఏళ్లలోపు యువత సగటు వయస్సు 28 సంవత్సరాలు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక యువ ఉత్పాదక సామర్థ్యనిధి భారత్ సొంతమనడంలో సందేహం లేదు. అయితే 2030 తరువాత దేశ జనాభాలో పని ప్రాయం గల వారి నిష్పత్తి క్షీణత ప్రారంభం కాగలదన్న అంచనాల నేపథ్యంలో ఈ ప్రయోజనం తాత్కాలికమే. అందువల్ల ఈ యువ సమూహాన్ని ఉన్నత ఉత్పాదక సామర్థ్యంతో తీర్చిదిద్దే అవకాశం కూడా పరిమిత వ్యవధితో ముడిపడి ఉంటుంది. సంగ్రహణ పరిణితి, కాలానుగుణ నిర్పరితనం, సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించే ఆవిష్కరణాధారిత వ్యవస్థ తోడ్పాటుతో భారత్ దీన్ని సుసాధ్యం చేసుకోవాలి. ఈ సవాలును పరిష్కరించడంలో భాగంగా భారత్ రూపొందిస్తున్న సంస్థాగత రంగాల వారి చట్టం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అంశాన్ని మనకు ఈ విధంగా తెలియజేస్తున్నవారు రచయిత, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ సి రనడే, అలాగే సహరచయిత నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ పూనమ్ సింగ్. మానవ మూలధన సృష్టి. మానవ మూలధన సృష్టి భావన ప్రకారం విద్య, శిక్షణ, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులతో ఉత్పాదక సామర్థ్యం పెరిగి వెష్టిగా సమిష్టిగా ప్రతిఫలం లభిస్తుంది. భారత్లో ఈ చట్టం ఒక కీలక పరిణామ దశలో ఉంది. ఈ మేరకు ప్రాథమిక విద్యలో నమోదు శాతం, అక్షరాస్యతలపై చూపిన శ్రద్ధ ఇప్పుడు ఆధునిక సామర్థ్య వికాసం, డిజిటల్ నైపుణ్యం, అజీవన అభ్యసనం వైపు మళ్ళింది. అయితే సాధారణ మానవ మూలధనం సంస్థ నిర్దిష్ట మానవ మూలధనం మధ్య వ్యత్యాసం ఉంది. భారత వృత్తి విద్య వ్యవస్థలో ఇదే

0: ఎంతో కీలకమే అయినా శిక్షణార్థులకు నైపుణ్య కల్పనపై అర్థవంతమైన పెట్టుబడులకు పారిశ్రామిక రంగం వెనుకాడుతోంది. పోటీదారుల మధ్య స్వేచ్ఛ, వినియోగ అర్హత గల సాధారణ మూలధన వికాసానికి నిధులు సమకూర్చడంలో వాటి వైముఖ్యానికి ఇది నిదర్శనం. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం దేశ శ్రామిక శక్తిలో అధిక శాతం స్వల్ప నైపుణ్య ఆధారిత ఉద్యోగాలకు పరిమితమైంది. మరోవైపు పట్టభద్రులలో 53% పైగా, స్నాతకోత్తర పట్టభద్రులలో 36% దాకా తమ విద్యా అర్హత కన్నా తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. యువతరం విద్యా అర్హతలు, పరిశ్రమ అవసరాల మధ్య వ్యవస్థాగత సమన్వయ రాహిత్యాన్ని ఇది వెల్లడిస్తోంది. దేశ జనాభాలో 17 పైబడిన 67.8% యువతకు కనీస మాధ్యమిక విద్యా అర్హత ఉన్నప్పటికీ అధికారిక వృత్తి విద్య శిక్షణ లభ్యత సరిపడనంతగా లేదని పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం లక్ష్యంగా ఇటీవల చేపట్టిన విధానపరమైన సంస్కరణలు ఇప్పుడు స్పష్టమైన మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020 నైపుణ్య ఆధారిత అభ్యసనానికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అలాగే నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ కింద విద్యార్థులకు ప్రతిభ బదిలీ సౌలభ్యం కల్పించింది. దీంతోపాటు పీఎం సేతు, ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ITIS పథకంలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఏకీకృతం చేసింది. పటిష్ట నైపుణ్యంతో దృఢమైన మానవ మూలధన సృష్టిని అనుసంధానించే సంస్థాగత సంకల్పాన్ని ఇవన్నీ ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: అత్యాధునిక సుస్థిర వ్యవసాయం, అత్యాధునిక సుస్థిర వ్యవసాయం ఈ అంశం గురించి తెలుసుకుందాం. సంప్రదాయం సాంకేతికతల సమ్మేళనం అత్యాధునిక సుస్థిర వ్యవసాయం. భౌగోళిక పరిణామాల వేగం ఫలితంగా వాతావరణ మార్పులు, వనరుల క్షీణత, ఆహార భద్రత వంటి సంక్లిష్ట సమస్యలతో మానవాళి సతమతమవుతుంది. ఈ పరిస్థితుల నడుమ వ్యవసాయం పాత్ర ఆహారోత్పత్తి రంగం స్థాయి నుంచి సుస్థిర ప్రగతికి, ఆర్థిక స్వావలంబనకు పునాది వేసేదిగా రూపుదాల్చింది. భారత్ వంటి వ్యవసాయ ప్రధాన దేశానికి ఈ పరివర్తన అత్యంత కీలకం. దేశంలో అనుచానంగా సంక్రమిస్తున్న సంప్రదాయ వృక్షశాస్త్ర పరిజ్ఞానం, మన ప్రకృతిహిత జీవనశైలి, నేటి ఆధునిక విజ్ఞానం, సాంకేతికతలతో కలగలిసి సరికొత్త వ్యవసాయ విప్లవానికి బాటలు వేస్తున్నాయి. తదనుగుణంగా అతి సూక్ష్మ ఎరువులు, నానో, కృత్రిమ మేధా, డిజిటల్ వేదికలు, నిశిత వ్యవసాయ, ప్రెసిషన్ అగ్రికల్చర్, సాంకేతికతల ఏకీకరణతో భారత వ్యవసాయ రంగం జీవనాధార స్థితి నుంచి అత్యాధునిక సుస్థిర జీవనోపాధి వైపు పురోగమిస్తోంది. సంప్రదాయం సాంకేతికతల వినూత్న సమ్మేళనం ఉత్పాదకత, ఆదాయ వృద్ధికి దోహదం చేస్తోంది. అదే క్రమంలో పర్యావరణ సమతుల్యం, సామాజిక సమగ్రతలతో స్వయం సమృద్ధ భారత్ స్వప్న సాకార సామర్థ్యాన్ని కూడా సంతరించుకుంటోంది. ఈ సమీకృత విధానమే వ్యవసాయ రంగ భవిష్యత్తుకు వెలుగుబాటగా మారి సుసంపన్న, కాలుష్యరహిత, సుస్థిర భారత్కు పునాది వేస్తుంది. వ్యవసాయ పనుల స్వరూపంలో మార్పులు సంప్రదాయ శారీరక శ్రమను మేధా

0: నవీకరణ డిజిటల్ నిర్వహణ వైపు మలుపు తిప్పుతున్నాయి. అందువల్ల భవిష్యత్ వ్యవసాయం జీవనాధార సాధనంగా మిగిలిపోకుండా సాంకేతికోన్నత, నైపుణ్య ఆధారిత, అత్యాధునిక జీవనోపాధిగా రూపాంతరం చెందుతుంది. ఈ వినూత్న పరిణామం ఫలితంగా వ్యవసాయ కమతాలు ఇకపై సమాచార నిధి పాత్రను పోషించవచ్చు. అంటే ఒక యువ రైతు దుక్కి దున్నడమేగాక డ్రోన్ చోదకుడిగా, సమాచార విశ్లేషకుడిగా, వ్యవసాయ సాంకేతిక నిపుణుడుగానూ రూపొందుతాడు. కృత్రిమ మేధ, అతి సూక్ష్మ సాంకేతికత వంటి ఆధునిక ఉపకరణాలను ఈ భవిష్యత్ పనిస్వరూపం గిరిజన సమాజ ప్రాచీన పర్యావరణ వివేచనతో అనుసంధానిస్తుంది. తద్వారా మన జీవనాధార వ్యవసాయ ప్రస్థానం అత్యాధునిక వ్యవస్థాపన వైపు మళ్లీ గ్రామీణాదాయ వృద్ధికి దారితీస్తుంది. అలాగే ఆర్థిక స్వయం ప్రతిపత్త గల గౌరవప్రద వృత్తిగా వ్యవసాయ రంగం పునరుత్తేజం పొందుతుంది. సంప్రదాయకంగా వ్యవసాయం రైతుకు జీవనాధారమైతే కార్మికులకు జీవనోపాధి ఉపకరణంగా మాత్రమే పరిగణలో ఉంది. రైతు ప్రాథమిక లక్ష్యం కుటుంబ కనీస అవసరాలు తీరడమే. కానీ నేటి పరిస్థితుల్లో ప్రాథమికంగా ఆహారోత్పత్తికి పరిమితం కాబోదు. ప్రత్యక్ష ఉపాధి, సాంకేతిక ఆవిష్కరణలు, పోషకాహార భద్రత, పారిశ్రామిక ఉత్పాదకల సరఫరా వీటన్నింటినీ మించి అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు ఇదొక మూల స్తంభంగా మారింది. ఈ సమూల పరిణామం పంటల సాగును శక్తివంతమైన వ్యవసాయ వాణిజ్యంగా రూపుదిద్దుతుంది. అంటే పొలంలో నారుపోయడం నుంచి ఆహారోత్పత్తులు వినియోగదారు భోజనాల బల్లమీదికి చేరేదాకా విలువ జోడింపు, శుద్ధి, శీతల నిల్వ, డిజిటల్ విపణి కూడా అనివార్యంగా సమప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. భారత్ వంటి వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం పాత్ర సదా నిరుపమానం. ఇప్పుడు కూడా దేశ కార్మిక శక్తిలో దాదాపు 54.6% వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే ప్రత్యక్ష పరోక్ష జీవనోపాధి మార్గాలు. జాతీయ స్థూల విలువ జోడింపులో ఈ ప్రాధాన్య రంగం వాటా 18-19% కాగా మన పంటల వైవిధ్యం ఉత్పత్తి పరిమాణం భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపాయి. వరి, గోధుమ, చెరకు, పత్తి వంటి ప్రధాన పంటలు సహా పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాల సాగు పరంగానూ మన దేశం అగ్రస్థానంలో ఉంది. దీనివల్ల జాతీయ ఆహార స్వయం సమృద్ధికి భరోసా లభించడమేగాక ప్రపంచ ఆహార భద్రత వ్యవస్థలో భారత్ విశ్వసనీయ సంధానశక్తిగా వెలుగొందుతోంది. నేటి ఆధునిక పరిణామాత్మక వ్యవసాయ శకంలో గిరిజన వృక్షశాస్త్ర పరిజ్ఞానం నవ్య శాస్త్రీయ దృక్పథంతో తన ప్రాధాన్యాన్ని పునఃప్రతిష్ఠిస్తోంది. సంప్రదాయ జ్ఞానమంటే పేదరాశి పెద్దమ్మ కథల సంపుటం కాదు. స్థానికులు గిరిజన తెగలు వేల ఏళ్లుగా మొక్కలతో సామరస్య జీవనం గడపడంలో తోడ్పడిన సూక్ష్మ విజ్ఞాన సంప్రదాయాల ప్రామాణిక శాస్త్రీయ అధ్యయన ఫలితమది. మొక్కల వర్గీకరణ, ఔషధ గుణాలు, పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్ర, సాంస్కృతిక మూల్యం, నిబిడీకృత ఆర్థిక సామర్థ్యం వగైరాలపై మరింత సమగ్ర విశ్వసనీయ విశ్లేషణకు ఈ విజ్ఞానం తోడ్పడుతుంది. దీన్నొక ప్రాచీన సంప్రదాయ సంధానిత నిర్జీవ అవశేషంగా ఎంతమాత్రం పరిగణించలేం. వాస్తవానికి నేటి ఆధునిక యుగంలో సుస్థిర ప్రగతికి అత్యంత పటిష్ట ఆచరణాత్మక పునాదిగా దీన్ని అర్థం చేసుకోవడం అవశ్యం. ఈ దృక్కోణంలో భిన్న సంస్కృతులతో పరిడవిల్లే 700కు పైగా గిరిజన తెగలకు నెలవైన భారత్ ప్రపంచంలోనే సుసంపన్న దేశం. ఈ అమూల్య సంప్రదాయ జ్ఞానానికి వాస్తవ సంరక్షకులు వీరే. సమున్నత హిమాలయాల నుంచి జీవ వైవిధ్యంతో అలరారే పశ్చిమ కనుమల దాకా, సెగలు పుట్టించే థార్ ఎడారి ఇసుకల దిబ్బల నుంచి దట్టమైన ఈశాన్య భారత వర్షారణ్యాల వరకు ఈ దేశంలోని ప్రతి భౌగోళిక ప్రాంతం తనదైన విశిష్ట వృక్షశాస్త్ర సంప్రదాయాన్ని అనుభవ సంపన్నం చేస్తూ భావితరాలకు వారసత్వంగా సంక్రమింపజేస్తోంది. ఈ వ్యాసాన్ని మనకు అందించిన వారు రచయిత ఉత్తర్ప్రదేశ్ లక్నో సచివాలయం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ దీపక్ కోహ్లీ.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా. ఇప్పుడు స్వల్ప విరామ అనంతరం

విద్యా నైపుణ్యాల సంగమం జాతీయ నూతన విద్యా విధానం 2020 ఈ అంశం గురించి తెలుసుకుందాం. జాతీయ విద్యా విధానం 2020 భారతదేశ విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులను తీసుకురావడానికి రూపొందించిన ఒక వ్యూహాత్మక సంస్కరణగా నిలిచింది. ఈ విధానం రూపకల్పనలో ప్రతిపాదించిన లక్ష్యాలు విస్తృతమైనవిగా ఉండటంతో అమలు ప్రక్రియలో అనేక స్థాయిలలో సమన్వయం అవసరమవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఉపాధ్యాయ వర్గం, తల్లిదండ్రులు వంటి భాగస్వామ్య వర్గాల సమిష్టి కృషి లేకుండా ఈ విధానం విజయవంతం కావడం సాధ్యం కాదు. భారతదేశం వంటి విభిన్నత గల దేశంలో ప్రాంతాల మధ్య ఉన్న విద్యా అసమానతలు అమలులో ప్రధాన సవాలుగా నిలుస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల అభ్యాస అవకాశాలు పరిమితమవుతున్నాయి. పాఠశాల మౌలిక వసతుల లోపం, ఉపాధ్యాయుల కొరత, సాంకేతిక వనరుల లోపం వంటి అంశాలు విద్యా నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధి, సమూల వనరుల పంపిణీ, సమగ్ర విధాన అమలు అత్యవసరమవుతుంది. డిజిటల్ యుగంలో విద్య విస్తరణకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే డిజిటల్ విభజన సమస్య భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, స్మార్ట్ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సదుపాయాలు పరిమితంగా ఉన్నాయి. స్వయం, దీక్ష వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు విద్యను విస్తరించడంలో సహకరిస్తున్నప్పటికీ అన్ని వర్గాలకు సమాన ప్రాప్తి ఇంకా సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, తక్కువ ఖర్చుతో పరికరాల అందుబాటు, డిజిటల్ లిటరసీ పెంపు వంటి చర్యలు అవసరం. డిజిటల్ విద్య సమానంగా అందుబాటులో ఉన్నప్పుడే నూతన విద్యా విధానం లక్ష్యాలు పూర్తిగా నెరవేరుతాయి అని ఈ అంశం ద్వారా తెలియజేస్తున్నారు రచయిత, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జర్నలిజం డాక్టర్ రకిరెడ్డి ఆదిరెడ్డి. ఉపాధ్యాయుల పాత్ర ఈ విధానం విజయానికి కేంద్ర బిందువు. ఉపాధ్యాయులు ఆధునిక బోధన పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థుల్లో ఆలోచనాశక్తి, సృజనాత్మకత పెంపొందించాల్సిన బాధ్యత వహించాలి. ఇందుకోసం వారికి నిరంతర శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగంపై అవగాహన, నూతన బోధన విధానాలపై నైపుణ్యాభివృద్ధి అవసరం. ఉపాధ్యాయ శిక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా విద్యా నాణ్యతను గణనీయంగా పెంచవచ్చు. ఉపాధ్యాయుల ప్రేరణ, నైపుణ్యం, బాధ్యతాయుత దృక్పథం విద్యార్థుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్యాభివృద్ధి విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రధాన అంశంగా నిలుస్తుంది. 6వ తరగతి నుంచే వృత్తి విద్య ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు ఆచరణాత్మక జ్ఞానం పొందే అవకాశం కలుగుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యను రూపొందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు స్వయం ఉపాధి దిశగా కూడా ముందుకు సాగగలరు. స్టార్టప్ సంస్కృతి, ఆవిష్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. నైపుణ్య పరిశోధనాభివృద్ధి ఈ విధానం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనకు నిధులు అందించడం, పరిశోధనా సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సహకారం పెరగడం ద్వారా ఆవిష్కరణలు వేగవంతమవుతాయి. ఇది దేశాన్ని జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా కీలకంగా ఉంటుంది.

0: సామాజిక న్యాయం దిశగాను ఈ విధానం కీలక చర్యలను సూచిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య అందుబాటులో ఉండేలా స్కాలర్షిప్లు, వసతి సదుపాయాలు, ప్రత్యేక పథకాలు అవసరం. మహిళల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా సమానత్వం సాధ్యమవుతుంది. సమగ్ర అభివృద్ధికి విద్య ఒక ముఖ్య సాధనంగా మారుతుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం విజ్ఞాన విశేషాలు.

నుంచి క్యూఆర్ కోడ్ల వరకు భారతదేశపు చెల్లింపుల విప్లవం. క్యూల నుంచి క్యూఆర్ కోడ్ల వరకు భారతదేశపు చెల్లింపుల విప్లవం ఈ అంశం గురించి తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం వరకు ఒక సాధారణ ఆర్థిక లావాదేవీకి కూడా సమయం, శ్రమ, ఓపిక అవసరమయ్యేవి. బిల్లులు చెల్లించేందుకు పొడవైన క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. డబ్బు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి ఫారాలు నింపాల్సి వచ్చేది. డబ్బు వెళ్లిందా అనేది నిర్ధారించుకోవడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కోట్లాది మంది భారతీయుల బ్యాంకింగ్ సదుపాయం లేకుండా ఉండేవారు, తద్వారా వారు ఆర్థిక వ్యవస్థ బయట ఉండేవారు. అయితే ఆ భారతదేశం ఇప్పుడు గతం. భారతదేశ ఆర్థిక ప్రయాణం శతాబ్దాలుగా వస్తుమార్పిడి వ్యవస్థలు, గవ్వల దగ్గర్నుంచి నాణేలు, పేపర్ కరెన్సీ, చెక్కుల వరకు పరిణామం చెందింది. ఆధునిక చరిత్రలో చాలా వరకు నగదు మాత్రమే లావాదేవీలకు ప్రధాన విధానంగా ఉంది. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు చెల్లింపులను లాంఛనంగా మార్చినప్పటికీ అవి ఆలస్యంగా జరిగేవి. పైగా పరిమిత వర్గానికి మాత్రమే అందుబాటులో ఉండేవి. బ్యాంకింగ్ సదుపాయాలు ప్రధానంగా పట్టణ కేంద్రీకృతంగా ఉండేవి. దీంతో గ్రామీణ, మారుమూల ప్రజలకు సేవలు అందేవి కావు. 2000వ దశకం ఆరంభంలో చెల్లింపుల్లో డిజిటల్ పరివర్తన ప్రారంభమైంది. వేగవంతమైన 24 గంటల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ భారత రిజర్వ్ బ్యాంక్ 2004లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ RGS, 2010లో ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ IMPS వంటి వ్యవస్థలను అమలులోకి తీసుకువచ్చింది. ఇవి ముఖ్యమైన మైలురాళ్లు అయినప్పటికీ అప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న వారికి మాత్రమే ఇవి చేరాయి. దీంతో అధికారిక ఆర్థిక సేవలు అప్పటికీ చాలామందికి పరిమితంగానే అందాయి. భారతదేశ జనాభాలో ఎక్కువ మందికి రుణం, బీమా, సురక్షితమైన పొదుపు సేవలు అందక అధికారిక ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండిపోయారు. విస్తరించతగిన, సమగ్రమైన, నిరంతరం పనిచేసే డిజిటల్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు అందరికీ పూర్తిగా చేరలేకపోయాయి. దీంతో పరివర్తనాత్మక మార్పు అవసరం స్పష్టమైంది. ఈ అవసరమే భారతదేశ డిజిటల్ చెల్లింపుల విప్లవానికి వేదికగా నిలిచింది. జామ్ త్రయం డిజిటల్ బ్యాంకింగ్కు నిర్మాణాత్మక పురోగతి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల పరివర్తన ప్రధానమంత్రి జనధన్ యోజన, ఆధార్, మొబైల్ అనుసంధానత అనే 3 కీలక స్తంభాలతో కూడిన పునాదిపై నిర్మితమైంది. వీటిని జామ్ త్రయం అని పిలుస్తారు. ప్రత్యేక ఉద్దేశాలకి కలిగి ఉన్న ఈ 3 స్తంభాలు కలిసి వృధాను తగ్గించడం, అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడం, డిజిటల్ సేవల వినియోగానికి పౌరులను సిద్ధం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. భారీ స్థాయిలో 0 బ్యాలెన్స్ అకౌంట్లు తెరిపించడం ద్వారా ప్రధానమంత్రి జనధన్ యోజన కోట్లాది మందిని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చింది. తద్వారా అత్యంత వెనుకబడిన ప్రజలు కూడా ఆర్థిక అనుసంధానత పొందేందుకు వీలు కల్పించింది. విశ్వసనీయమైన

0: డిజిటల్ గుర్తింపు అందించడంతో పాటు సేవలను ఖచ్చితత్వంతో అవాంతరాలు లేకుండా అందించే అవకాశం కల్పించడం ద్వారా ఈ పునాదిని ఆధార్ బలోపేతం చేసింది. వీటికి తోడు మొబైల్ అనుసంధానత, ఇంటర్నెట్ సౌకర్యం వేగంగా విస్తరించడం, పౌరులకు కమ్యూనికేషన్, ప్రామాణీకరణ, లావాదేవీలకు అనుకూలమైన రియల్ టైమ్ ఇంటర్ఫేస్ సౌలభ్యం లభించింది. ఈ సమగ్ర చట్టానికి నగదు బదిలీ వ్యవస్థ ద్వారా పూర్తి రూపాన్ని పొందింది. ఇది ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని క్రమబద్ధీకరించింది. మధ్యవర్తులను తగ్గించడంతో పాటు పారదర్శకతను పెంచడం ద్వారా డీబీటీ విధానం డిజిటల్ వ్యవస్థలపై విశ్వాసాన్ని పెంచడంతో పాటు సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ముఖ్యంగా ఈ మార్పు కేవలం సౌలభ్యానికే పరిమితం కాకుండా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. డీబీటీ ద్వారా ప్రజలు డిజిటల్ ఆర్థిక లావాదేవీల వినియోగంపై అవగాహన తెచ్చుకున్నారు. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటి వేదికలను విస్తృతంగా వినియోగించేందుకు మార్గం సుగమం చేసింది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: ఇవి విజ్ఞాన విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అందాక సెలవు మరి, నమస్తే.

0: మీరు ఇంతవరకు మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అదే వేదికపై 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విస్తరణే రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన బలం అవుతుందని స్పష్టం చేశారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే తొలి రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగి కొన్ని కార్యకలాపాలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వ్యర్థాల రహిత పట్టణాలకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్లో నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పట్టణాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహార్తి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడచిందల చెరువులో జరుగుతున్న జలధార జలహార్తి పనులను కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి దశలవారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 87 కోట్ల రూపాయల వ్యయంతో 1300 పనులను గుర్తించినట్టు చెప్పారు. ఈ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్పీ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నగర పరిశుభ్రతకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులపై పనిభారాన్ని తగ్గించే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని జ్ఞానచంద్ర తెలిపారు. నగర పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. మే 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 వారాల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహించారు. వేసవి తీవ్రత, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫ్రంట్లైన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. క్యాంపెయిన్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ విధానం, గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు అనుసరించాల్సిన చోక్ రిలీఫ్ పద్ధతులు, ప్రాథమిక ఆరోగ్య అవగాహన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నద్దత కార్యక్రమాలు జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ సన్నద్దత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభానికి ముందుగా కలెక్టర్ కంచిగచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆర్ఎన్యూ విజయవాడ.
1: మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రోత.

0: ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2968 90 మరొక నంబర్ 2255 33 ఎస్టేట్ కోడ్ నంబర్ 0855 54. మరి ముందుగా ఎవరు కాల్ చేస్తున్నారో విందాం. మరి హలో.
1: హలో, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తులసి భవాని గారు.
0: నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మీకు కూడా బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా మీకు స్వాగతం. ఎందుకంటే కమింగ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్.
0: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పండి, ఈరోజు మనం ఏ పాట విందాం?
1: అడుగు జాడలు అంత కోపమైతే ఎలా, నేను ఎంత బాధపడతానో తెలుసా?
0: అడుగు జాడలు, అడుగు జాడలు. సార్ చూసాం, ప్రయత్నం చేద్దాము. ఆ పాట ఉంటే తప్పకుండా వినిపిద్దాము. తప్పకుండా వినిపిస్తాం సార్, అడుగు జాడలు. ఉంది సార్.
1: అంత కోపం అయితే నేను ఎంత బాధపడతా.
0: మరి అంత కోపం చేసుకుంటే ఎట్లా సార్? మరి ఓకే సార్. మరి చెప్పండి.
1: అన్నారు బాబు, ఎస్సీ ప్రకాష్, లాలప్ప.
0: ఓకే సార్, పాట విందామా సార్?
1: థ్యాంక్ యూ.
0: ఓకే సార్, ధన్యవాదాలు సార్ కాల్ చేసినందుకు.

0: హలో
1: హలో
0: హలో అభిలాష్ అండి.
1: హలో, అవును అండి, బబ్లు. నా పేరు బబ్లు అండి. గుడ్ మార్నింగ్
0: బబ్లు, బాగున్నావా?
1: బాగున్నానక్క. మీ పేరేంటి?
0: నా పేరు తులసి భవానీ. నానా, చెప్పు, ఈరోజు ఏ పాట విందాం?
1: అదే, నాకు గమ్యం సినిమా నుంచి ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు వరి అన్నట్టు గమనమేది గమ్యమైతే ఆటలోనే బ్రతుకు దొరకు ప్రశ్నలోనే ఆ పాట వేయండి.
0: తప్పకుండా వినిపిస్తాం బబ్లు. మరి పాట విందామా? కోరిన వారి పేరు చెప్తావా?
1: కోరిన శ్రోతల్లో వచ్చేసి మా సిస్టర్ ఇంట్లో వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అందరి కోసము ఈ పాట.
0: ఓకే ఓకే, మరి పాట వస్తుంది, విందామా మరి.
1: ఓకే,
0: ఓకే, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: హలో,
1: శుభోదయం తులసిద్దామని మేడం గారు.
0: మీకు కూడా శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
1: పాపనేపాల్ నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: మధుసూదన్ రెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. రాత్రి వర్షం పడింది మేడం అన్నట్టు.
0: బాగా పడిందండి, చాలా పడింది. మీకు
1: ఇక్కడ కూడా పడింది మేడం.
0: అవునండి, ఓకే.

0: సుజన్ రెడ్డి గారు, బాగున్నారా?
1: అవునా మేడం, రాత్రి వర్షం పడింది మేడం అన్నప్పుడు.
0: బాగా పడిందండి, చాలా పడింది. మీకు
1: అది ఇక్కడ కూడా పడింది మేడం.
0: అవునండి. ఓకే
1: మేడం, సినిమా చేసి ఆదిత్య 369 మేడం.
0: ఆదిత్య 369. ఏం చేస్తుంటారండి మీరు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం చేస్తారు. ఏం వేశారండి పంట?
1: ఇప్పుడు ఆమదం కంది చెప్తారు మేడం పదును అయితేనే.
0: అవునండి.
1: అవును మేడం.
0: ఓకే, ఇందులో ఏ పాట కావాలి మీకు?
1: జానవులే నెర జానవులే సాంగ్ ఉంటుంది మేడం.
0: జానవులే నెర జానవులే.
1: అవును మేడం.
0: ఓకేనండి. మసూదన్ రెడ్డి గారు, మరి కోరుతున్న వారి పేర్లు చెప్తారా?
1: మేడం, మన అనంతపూర్ రేడియో ఉంటున్న శ్రోతలందరి కోసం, మీ కోసం, మా కోసం మేడం.
0: ఓకేనండి, వింటున్న అందరి కోసం ఈ పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం.
0: ఓకేనండి, మీకు కూడా ధన్యవాదాలు అండి.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
1: బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటిపి, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: హలో,
6: నమస్తే మేడం గారు.
5: నమస్తే అండి. హలో అభిలాష్ అండి.
6: నమస్తే మేడం. పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, బాగున్నారా మేడం గారు?
5: బాగున్నామండి. చెప్పండి పుల్లన్న గారు, ఈరోజు ఏ పాట విందాం?
6: పేదరాశి పెద్దమ్మ మేడం గారు, పేదరాశి పెద్దమ్మ కథ.
5: పేదరాశి పెద్దమ్మ కథ.
6: ఓ జవరాల మదిలో.
5: పాడండి పాట.
6: ఏం పర్వాలేదు మేడం గారు,
5: చెప్పండి. పాట పాడితే మేము కూడా వింటాము, శ్రోతలు కూడా వింటారు. ఓకే పుల్లన్న గారు, మీ గొంతు విందాం, అందరూ వింటారు కూడా.
6: వినిపిస్తాను మేడం, ఎప్పుడైనా మీ పాటలు పద్యాలు వినిపిస్తాను మేడం గారు.
5: ఓకే పుల్లన్న గారు, మరి అందులో ఏ పాట విందాం?
6: ఓ జవరాల మదిలో.
5: ఓ జవరాల. ఎవరండి మీ జవరాలు మీ మదిలో?
6: ఎంత మంచి మాట అడుగుతున్నారు మేడం గారు. అలివేలనే ఉంది మేడం గారు నా భార్య.
5: ఓకే ఓకే ఓకే, సంతోషం అండి. అలివేలకు కూడా
6: మేడం గారు నమస్తే.
7: నమస్తే మేడం.
5: నమస్తే అండి అలివేలు గారు. మరి మీ పుల్లన్న గారు మదిలో ఉన్న జవరాల గురించి చెప్పారు, మరి పాట విందామా? మరి ఓకే అలివేలు గారు, మరి పాట వస్తుంది, విందాం. మరి కోరుతున్న వారి పేర్లు చెప్పండి.
7: వీరా పుల్లన్న అలివేలు మేడం.
5: సరేనండి, పాట వస్తుంది, విందాం మరి.
7: సరే మేడం, థ్యాంక్స్ మేడం.
5: మీకు కూడా ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
6: నమస్తే మేడం గారు.
5: నమస్తే అండి. నమస్తే అండి.
6: నమస్తే.

0: శ్రోతలు వింటున్నారు హలో అభిలాష కార్యక్రమంలో. టెలిఫోన్ ద్వారా మీరు కోరిన సినిమా పాటలు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: சிசால் பகல்கொட்டின மேம்
1: ஹலோ
0: என்னுடைய கேட்டலாம்.
1: ஹலோ
0: ஹலோ, நமஸ்தே மேடம்.
1: నమస్తే అండి. హలో అభిలాష్ అండి.
0: అవును మేడం.
1: ఎక్కడి నుండి కాల్ చేశారు? మీ పేరు?
0: అనంతపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ నుంచి మేడం.
1: డిమార్ట్ బ్యాక్ సైడ్ నుంచి. ఓకేనండి. మీ పేరండి?
0: రాధా మేడం.
1: రాధా గారు బాగున్నారా?
0: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. రాధా గారు, మరి ఏ పాట విందాం?
0: ఒక నిమిషం మేడం, మా చిన్న పాప మాట్లాడడం మనవరాలు.
1: ఇవ్వండి. చిని, ఏం పేరు నీ పేరు? ముకుంద. ఓకే ఓకేనండి. మరి రాధా గారు
0: మాట్లాడుతుంది, ఒక నిమిషం వినండి మేడం.
1: ఇవ్వండి. ఏం కావాలమ్మా? హలో రాధా గారు, సరే సరే అమ్మా. రాధా గారు,
0: హలో మేడం.
1: రాధా గారు, సమయాన్ని వృధా చేయకండి. చాలామంది కాలర్ వెయిట్ చేస్తుంటారు కదా. చెప్పండి, మీరు ఈరోజు ఏ పాట వినాలనుకున్నారు?
0: ఆకాశమంత సినిమాలో ఆటల పాటలు చెప్తుంది, అడుగుతుంది మేడం పాప.
1: అవునా? ఓకే ఓకే. ఆకాశమంత నుండి పాట వినాలనుకుంటున్నారు. ఏం చేస్తుంటారండి మీరు?
0: లేదు మేడం, హౌస్ వైఫ్.
1: హౌస్ వైఫ్ అండి. ఓకే, ఇందులో ఏ పాట అన్నారు? ఆటల పాటల. ఓకేనండి. మరి రాధా గారు, మరి పాట వస్తుంది, విందామా? కోరుతున్న వారి పేర్లు చెప్పండి.
0: హలో, థ్యాంక్ యూ మేడం. ఈ పాట ఇష్టమైన

0: ఓకేనండి, అందరి కోసం ఈ పాట వస్తుంది, విందాం మరి.
1: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం, పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మ నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి, మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి, ఆహా ఇదే ఇదే అని అంటారు.

0: శ్రోతలు వింటున్నారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి 101.7 మెగాహెర్ట్జ్పై హలో అభిలాష. మరి హలో అభిలాష కార్యక్రమానికి ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారో విందాం. మరి హలో హలో
1: హలో
0: హలో అభిలాష్ అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. పోలేరే గారు చెప్పండి, ఏ పాట విందాం? పోలయ్య. ఓకే పోలయ్య గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. చెప్పండి పోలయ్య గారు, ఈరోజు ఏ పాట విందాం?
1: మేడం, ఈరోజు మన ప్రముఖ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి రమణ గోగుల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం.
0: ఓకే, మా తరపున కూడా అండి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెప్పండి ఏ పాట?
1: ఆయన రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ తీసుకొని పాడిన పాట సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి, గోదావరి గట్టు మీ నా రామచిలకవే, పాట వినిపించాడు మేడం.
0: ఆ పాట నాది సంక్రాంతి లేదండి, కొత్త సినిమా లేదు.
1: లేదా
0: మేడం? లేదండి, పాతదైతే తమ్ముడునా? తమ్ముడు చిత్రం నుండి. అందులో ఏ పాట అండి?
1: అది ఐ యామ్ ఇండియన్ అనే దేశభక్తి పాట వస్తుంది మేడం.
0: దేశభక్తి
1: పాట వినిపిస్తాను మేడం.
0: ఓకేనండి, వినిపిస్తాము.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి పూజారి ధనంజయ గారు, వెంగమణి గారు, నరేందర్ రెడ్డి, అలాగే మన బొజ్జప్ప గారు, రామయ్య గారు, పూజారి ధనంజయ రామయ్య గారు, సర్దార్ భాయ్ గారు, మా ఫ్రెండ్ ఆత్మకూరు తాలూకా సరప గ్రామం నుంచి పుల్లయ్య గారి కుటుంబ సభ్యుల కోసం, అందరి కోసం, మీకోసం, మా కోసం మేడం.
0: ఓకేనండి, మరి అందరి కోసం తమ్ముడు చిత్రం నుండి ఈ పాట విందాం. ఓకేనండి, మీకు కూడా ధన్యవాదాలండి. నా పేరు తులసి భవాని అండి.
1: థాంక్యూ మేడం.
0: ఓకేనండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: పవన్ కుమార్ గారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి?
1: ధర్మవరం శాంతినగర్ గంగమూడి దగ్గర నుంచి.
0: ఓకేనండి, ధర్మవరం నుండి పవన్ కుమార్ గారు. చెప్పండి, ఈరోజు ఏ పాట విందాం?
1: సర్దార్ గబ్బర్ సింగ్.
0: సర్దార్ గబ్బర్ సింగ్. ఏం చేస్తుంటారండి మీరు?
1: చేనేత కార్మికులు మేడం.
0: చేనేత కార్మికులు. ఓకే, ఎలాంటి డిజైన్లు వేస్తుంటారు మీరు రెగ్యులర్గా? పట్టు చీరలు. పట్టు చీరలు ఎలా మీరే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారా అండి?
1: లేదు మేడం, మాకు ధనియాలు వాళ్ళు చెప్తారు, ఆ కలర్లు.
0: ఎలా ఉందండి బిజినెస్?
1: పర్లేదు మేడం.
0: ఎంత ధర ఉంటుందండి సింపుల్గా ఉండాలంటే?
1: మేడం డిజైన్స్ బట్టి ఉంటాయి మేడం.
0: డిజైన్స్ బట్టి.
1: అవును మేడం.
0: ఓకే, సర్దార్ గబ్బర్ సింగ్ నుండి కావాలి మీకు?
1: లేదా మేడం.
0: సర్దార్ చూస్తున్నానండి, ఒకవేళ ఉంటే తప్పకుండా అందులో వినిపిస్తాము. ఇంకోటి ఏదైనా మీరు ఛాన్స్ ఇవ్వగలరా? తొలి ప్రేమ నుండి. ఓకే, అందులో ఏ పాట అండి?
1: జగనానికి హృదయం ఒకటే.
0: ఓకే, మరి పవన్ కుమార్ అంటే ఇష్టం అండి, పవన్ కళ్యాణ్ అంటే?
1: అవును మేడం.
0: ఓకేనండి, ఓకే, చాలా సంతోషం అండి. మరి తప్పకుండా వినిపిద్దామండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకేనండి, మీకు కూడా ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. అనంతపురం ద్వారకా విలాస్ నుండి మల్లికార్జున గారు. ఓకే మల్లికార్జున గారు, బాగున్నారా? ఓకే మల్లికార్జున గారు, చెప్పండి ఈరోజు మనము ఏ పాట విందాం?
3: మురళీకృష్ణలో మేడం.
2: మురళీకృష్ణ పాతదండి?
3: అవును మేడం, ఓల్డ్.
2: ఓకే మురళీకృష్ణ చిత్రం నుండి ఏ పాట వినాలనుకున్నారు?
3: ఎక్కడ ఉన్నా ఎవరికి వాడు.
2: నాగేశ్వరరావు గారిదా అండి?
3: అవును మేడం, జగ్గయ్య నాగేశ్వరరావు.
2: ఓకే ఎక్కడ ఉన్నా
3: ఎవరికి వారమైనా
2: ఆ పాట లేదే.
3: ఓకే
2: చూద్దాం చూద్దాం, తప్పకుండా వినిపిద్దాము. ఉన్నాయి. ఓకే ఓకేనండి, చెప్పండి. కోరుతున్న వారి పేరు చెప్పండి.
3: మల్లికార్జున, మల్లేశ్వరి, సత్యసాయి కుమార్, ప్రత్యేష్ కుమార్, కవిత, శ్రీహర్షిని, ప్రహర్షిని, మా కుటుంబ సభ్యుల
2: కోసం. ఓకేనండి, మరి అందరి కోసం ఈ పాట వస్తుంది, విందాం మరి. ఓకేనండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

శ్రోతలు, ఇంతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసిన వారు, అలాగే ఫోన్ చేస్తున్న వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఓకే, నమస్కారం అండి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం ఏకచిత్రగానం శీర్షికన దళపతి చిత్రం నుండి పాటలు వింటారు.

0: है तो टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: मखान मोटी मला
2: सही बोल,
1: गज्जा बबला
2: सही बोल,
1: नडु बोलो तामरा
2: सही बोल,
1: बुरद पुल्ला
2: सही बोल।
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్।
4: శ్రోతలు వింటున్నారు ఏకచిత్ర గానం శీర్షికన దళపతి చిత్రం నుండి పాటలు వింటున్నారు।

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

శ్రోతలు, ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన దళపతి చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. భారతీయులు ఉన్న నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అవి నిరాధారమైనవని చెప్పింది. వారం రోజుల వ్యవధిలోనే 3 నౌకలపై అమెరికా దాడి చేసి 3 అమాయక భారత నావికుల మృతికి కారణమైందని పేర్కొంది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడి విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన నిరసన తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి

ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్తో కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. 2 సంవత్సరాల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల విలువైన స్కార్పిన్ జలాంతర్గాముల ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. ఐరోపా పర్యటనలో ప్రధాని మోదీ ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లోనూ పాల్గొంటారు. అమెరికా మార్కెట్లలో స్పేసెక్స్ సంస్థ షేర్లు విజయవంతంగా లిస్టు కావడంతో ఆ కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ 100,000 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచానికి తొలి ట్రిలియనీర్గా అవతరించారు. ఇప్పటివరకు ఈ స్థాయి సంపదకు చేరిన ఏకైక వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్లో లైనింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలిక క్రాస్ బండ్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. బుడమేరు ద్వారా వచ్చిన స్వల్ప పరిణామంలోని వర్షపు నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా సుమారు 100 క్యూసెక్ల మేర విడుదల చేస్తున్నామని, ఈ నీటి విడుదల పూర్తిగా నియంత్రిత పద్ధతిలో జరుగుతోందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకుండా జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ కోరారు. డీజిల్ రిటైల్ విక్రయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 200 లీటర్లు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక వాణిజ్య సంస్థాగత వినియోగదారులు ఇకపై బంకుల నుంచి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మున్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో గ్రూప్ డీలో ఈరోజు జరిగిన మ్యాచ్లో అమెరికా పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. కెనడియా బోస్నియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా, నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ల్లో మెక్సికో దక్షిణాఫ్రికాపై, దక్షిణ కొరియా చెకియాపై విజయం సాధించాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

भारती FM 101.3 వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. వెల్ మరి 10:04:30 అయిపోయింది మన క్లాక్ లో టైం అండ్ నవరస భరిత హరివిలోకి వెల్కమ్. సో నేనైతే మంచి మంచి క్వశ్చన్స్ సిద్ధంగా చేసేసాను అండ్ చాలా మంది మెసేజెస్ పంపిస్తున్నారు. దట్ టు సాటర్డే వీకెండ్ కదా, చాలా స్పెషల్స్. వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజన సుఖనో భవంతు. హాయ్ జేఎస్వి గారు, నిన్ను నొప్పించని వారిని క్షమించేంత గొప్ప మనసు నీకు ఉండాలి, కానీ వారిని మళ్ళీ నమ్మించే అంత మాత్రం అలా ఉండకూడదు కదా. ఆ క్షమించడం సంస్కారం అవ్వాలి, కానీ జాగ్రత్తగా ఉండటం వివేకం. అర్థమైంది, మంచి మనసు ఉండాలి, కానీ ఆ మంచిని నమ్మించి ఆ మంచితనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం చాలా కష్టం అంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ MS దుర్గారావు గారు, హాయ్ బాస్, ఆ రోజులు మళ్ళీ రావు. తప్పు తప్పు అనుకుంటే ఆ రోజుల్లో ఆ ఫీల్ పక్కన పెడితే కనీసం నోట్స్ కొనలేక నాలాగా బడి మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు లక్షల్లో చాలా చాలా కష్టపడుతూ ఎంతో మంది పిల్లలు విద్యని అభ్యసిస్తున్నారు, కానీ పిల్లల కోసమే అప్పటి ఆ యొక్క స్కూటీ మీద స్కూల్కి వెళ్తూ తిరుగుతున్న ఆ హైవీ విషయాలు గుర్తుకొస్తే నాకు ఇలా అనిపించింది అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు. నాకు అర్థమైంది మీరు అన్నున్నటువంటి మాట. బట్ ఏదైనా ఇతరులకి అంటే లైక్ పెద్దవాళ్ల సాక్రిఫైస్ ఎప్పుడూ కూడా భవితకి బంగారు బాటే వేస్తుంది. మీరు వేసిన బంగారు బాటే కదా. సో థ్యాంక్ యూ, జీవితాన్ని చదువుకున్నారు, ఇంకేం కావాలి సార్. అండ్ నెక్స్ట్ శుభోదయం జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రాజేష్ ఫ్రమ్ హింద్.

నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ చాలా మంచి విషయాలు తెలియజేశారు అండ్ అలాగే ఆల్బినిజం డే అసలు నేను ఎక్కడ వినలేదండి కొత్త విషయం నేను తెలుసుకున్నాను థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ మెసేజెస్ సార్ హాయ్ జస్వి శుభోదయం శుభోదయం మీకు కూడా సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి మనకి మెసేజ్ పంపించారు అలాగే అండ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను టాపిక్ అయితే అదిరిపోయింది జస్వి గారు థ్యాంక్స్ అ లాట్ మరి క్వశ్చన్ కూడా అడిగేస్తాను మీరు కూడా ఆన్సర్స్ పెట్టేస్తారా సో ఈనాటి నవరస భరిత అరవిలులో మొట్టమొదటి ప్రశ్న 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు 2026 సంవత్సరానికి కాను గ్లోబల్ ఉపాధ్యాయ ప్రైజ్ ని గెలుచుకున్నటువంటి భారతీయుడు ఎవరు గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్న ఉపాధ్యాయుడు ఎవరు సో వెల్ ఆ భారతీయుడు అనమాట 2026 సంబంధించి మన ఇండియన్ ఆయనకు వచ్చింది గ్లోబల్ టీచర్ ప్రైజ్ సో ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి అని ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ నీ దూర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజముల నననన నననన యు ఫేవరెట్ సాంగ్ సువి సువి సువాలా

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: I want to make a difference. I want to make my family proud. I want to defend our skies. I want to be a part of something bigger than myself. If this is you, then what are you waiting for? Join the Indian Air Force. The Indian Air Force is now accepting applications for officers.
2: AFCAD 2 2025 registrations are open from 2nd June to 1st July.
3: For more information, log on to www.afcad.cdac.in.
4: Abba, ee gadilo fan off cheyaledu. Akkada gadilo AC switch off cheyaledu.
5: Emaindamma ala unte?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్పీతో. వెల్, 2026 సంవత్సరానికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్న భారతీయులు ఎవరు? ఇదే నా ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. వెల్, ఈరోజు స్కూల్కి వచ్చాను జయస్వి గారు. అండ్ బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తీయని కావ్యం, ఎలాంటి భేదభావాలకి తావులేనటువంటి ఒక అద్భుతమైన భావం. బడి రోజుల్లో అమ్మ కొట్టిన చేతికర్ర దెబ్బల్లోని అర్థం ఒక మధుర జ్ఞాపక గాయమై, అదే అవసాన దశలో అమ్మా నాన్నలకు మనం ఊతకర్రగా కావాలనే పరమార్థం. పాఠశాల పాఠాలను జీవిత పాఠాలుగా మలచి, తీయని మిఠాయిగా పంచి, షరతులతో కూడినటువంటి ఆనాటి రోజుల గుర్తులు పంచారు. కాఫీ టైంలో మీ తత్వ బోధనకు ప్రతి ఒక్కరి చరవాణి అయ్యింది లేఖకుని చేతిలోని ఘంటము. 9 గంటలకు మీరు ఎంచుకున్న శీర్షిక ఒక సుదర్శనము. ప్రతి కార్యక్రమంలో ఇమిడి ఉంటుంది ఒక సిద్ధాంతం. కాఫీ టైంలో వినిపించినటువంటి ప్రవర్తనల పరివర్తన వివరణ ఆచరణీయమైనటువంటి వేదాంతము. అలాగే పౌరుషమైన పద ప్రయోగాన్ని రాజసంగా పంచినది నేటి నీ వచన నిఘంటువు. ఈ ఆవిష్కరణలే మా అందరినీ ఆహ్వానించే పేరంటము. చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ వర్డ్స్. వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించిన వారు లావణ్య గారు ఫ్రమ్ వియూర్ నుంచి. అండ్ స్కూల్ డేస్ మరలా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అండ్ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినప్పటికీ బుక్స్ కొనడానికి చాలా ఇబ్బంది పడినటువంటి ఆ రోజుల్లో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పెన్సిల్ అండ్ యునో ఎలా ఉండేది ఆ యొక్క పరిస్థితి అనేది నాకు అర్థమవుతుంది. బట్ ఆ రోజులు నిజంగా మెమరబుల్ డేస్ అండి. మళ్ళా మళ్ళా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు లత గారు, థ్యాంక్స్ అ లాట్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, మీరు చెప్పిన మాటలు ఎక్కడో నా మనసుకి తగిలాయి. అమ్మా మా నాన్న చెప్పి కొట్టినా మేము చదువుకోలేదు, పెద్దలు చెప్పింది గుర్తు చేసుకుంది, వయసు ఉంది కానీ చదువు విలువ, చదివిని తెలిసినప్పుడే వయసు లేదు. ఓకే, చదువుకునేటప్పుడు నాకు అంతగా తెలియలేదు అంటారు సార్. ఏది ఏమైనా మల్లికార్జున్ గారు, మీ మనసే మిమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్గా నించోబెట్టింది, నిలబెడుతుంది. ఎప్పుడూ కూడా మీ మనసు చెప్పింది, మీ మనసుకి నచ్చిన పని మాత్రం వదులుకోకండి. ఇలా వింటూ ఆనందించి మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరికి ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ యొక్క మీ అమ్మా నాన్నలు చెప్పినటువంటి తీపి మాటల తాలూకా జ్ఞానం మీదైంది కదా, అంతకంటే ఏం కావాలి. సో వేటపాలెం దగ్గర నుంచి రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, జోరుగా హుషారుగాలో పిల్లల మేధస్సు గురించి, తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచితే బాగుంటుంది, పిల్లలు ఎలా పెరిగితే బాగుంటుంది అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అందించారు. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్.

ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. సరైన సమాధానంతో అబ్దుల్ కలాం గారు పెద్దబర్వి నుంచి. అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద లిజనర్స్. తోట అనిల్ కుమార్ గారు కొల్లిమర్ల గుంటూరు నుంచి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఉషోదయం వసంత కోకిల జయస్వి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ. హాయ్ సత్యకుమార్ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నాగేంద్రప్ప ఉడువు మొల్కమూర్ తాలూక్ కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి అండ్ మీ ప్రశ్నకి సమాధానం అంటూ శ్వేతానిష్కహని వీరు ఇరువురు రైట్ ఆన్సర్స్ పంపించారు. శుభోదయం మిత్రమా ప్రియసకి, బాగున్నారా? చాలా బాగున్నానండి. సో తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పిల్లల ప్రవర్తనలో విద్యాబుద్ధులు, వీటికంటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి పేరెంట్ టేక్ కేర్ తీసుకోవాల్సినటువంటి విషయాలు అందించారు. థ్యాంక్స్ అ లాట్, ఇట్స్ మై ప్లెజర్. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ ఆన్సర్, టిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి సరైన ఆన్సర్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్, హాయ్ మామ్, దిస్ ఇస్ సైదులు ఫ్రమ్ మచిలీపట్నం. హాయ్ అండి సైదులు గారు, వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ అ గ్రేట్ డే. భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి రైట్ ఆన్సర్. అవును, ఈరోజు వరల్డ్ ఆల్బినిజం డే. ఇది ఒక జన్యుపరమైనటువంటి చర్మ వ్యాధి అంటూ రాజేష్ హిందుపూర్ నుంచి పంపించారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి సరైన సమాధానం. అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. జయస్వి గారు ధన్యవాదాలు. రామచంద్రరావు గారు విజయవాడ నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పుల రాజు గారు, హాయ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, అదిరింది బాస్. ఈ రోజు విద్యార్థులు రేపు ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఎలా ఉండాలి అనేది స్టూడెంట్ లైఫ్ గురించి చాలా చక్కగా వివరించారు. సూపర్ షో, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హరివిల్లు అంటూ రైట్ ఆన్సర్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ 2026 సంవత్సరానికి కాను గ్లోబల్ టీచర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు ఎవరు? సో ఇది ఈనాటి నా ప్రశ్న. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. హాయ్ జయస్వి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు? థ్యాంక్స్ చిత్ర గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బట్ వాట్స్ యువర్ నేమ్. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి. ఏంటి విశ్వజ్ఞ, నువ్వు కూడా పేరు పెట్టకపోతే ఎలా? ఈసారి పేరు పెట్టు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం తెలియజేస్తూ, మీరు అందరి పేర్లు చదువుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మీకు పలకరిద్దామని మెసేజ్ పెట్టాను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి. పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమే కాదు, అందరూ అందరి పేర్లు చదువుతాము. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ మెసేజ్. మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ ముంబై నుంచి మనకి సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను. ఇప్పుడే ట్యూన్ చేస్తున్నాను దేవసేన తిరుపతి నుంచి. అయ్యో, క్వశ్చన్ వినలేదా? 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయు ఎవరు? సో రూబల్ నాగి అన్నమాట, ఇది దీనికి సమాధానం. నా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, సో దానికి ఆన్సర్ పంపించే ప్రయత్నం చేయండి. సో వెల్, మరి ఈనాటి నా నెక్స్ట్ క్వశ్చన్, వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేస్మితో. వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది అని అడిగాను. ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, సో గెస్ట్ చేస్తూ ఉండండి. శుభోదయం జేస్వి. ఒడిదుడుకుల ఆలోచన వచ్చినా వణకని పడవై సాగిపో, అసమర్థత నీడలొచ్చినా ఆత్మవిశ్వాస దీపమై వెలిగిపో, అస్తవ్యస్త భావాలని అంతరంగాల్లో శుద్ధి చేస్తే గెలుపు గుమ్మం ముందుకొచ్చి నీ పేరు పలుకుతుంది, మిడుగురులా మెరిసే చిన్న చిరునవ్వు చాలదా. జీవితమనే చీకటిలో వెలుగుల జల్లు కురిపించటానికి మార్కుల వెనక ఎంత కష్టముందో కాలమే చెప్తోంది. విజ్ఞానంగా మారినటువంటి చదువే మనిషిని నిజంగా నిలబెడుతుంది. అనుకరణ అడుగులు దూరం తీసుకెళ్లకపోవచ్చు, ఆలోచన రెక్కలు మాత్రం ఆకాశాలను చేరుస్తాయి. శిల్పానికి ప్రాణం ఉండదు, శిల్పి చేతిలో రూపం దాల్చుతుంది. ప్రాణమున్న ఈ విద్యార్థి అనేటువంటి శిల్పం మాత్రం గురుస్పర్శతో మహోన్నత స్థాయికి చేరుకుంటాడు. నాటితరం పాఠాన్ని అనుసరించి ప్రయాణించేటువంటి వారు నేటితరం పాఠాన్ని బోధించటం స్వీకరించటం రెండూ విభిన్నమైనటువంటి రీతిలో ప్రయాణం సాగిస్తున్నారు. రెండిటి మధ్య వారధిగా నిలిచేది మంచి ఆలోచన. అద్భుతమైన అంశాలు అందించారు జేస్వి గారికి, అభివందనలు అండ్ అభినందనలు, అక్షరాంజలి తెలియజేస్తూ పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండి, థ్యాంక్స్ అ లాట్. అండ్ నెక్స్ట్ మనకి సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మెసేజ్ చేశారు, ఎస్ మన జీవితంలో మొదటి 20 సంవత్సరాలు కేవలం సర్టిఫికెట్స్ కోసమే చదువుకుంటాం, కానీ ఆ కాగితం చేతికి వచ్చాక గానీ తెలీదు. మనం బట్టి పట్టిన ఫార్ములాస్ ఏవి కూడా మన జీవితంలో మన కష్టాలకి సమాధానాలు ఇవ్వలేవు అని చెప్పి, బడిలో తప్పులు చేస్తే మార్కులు తగ్గిపోతాయనే భయం మనకి ఎప్పటినుంచో ఉంటుంది. కానీ నిజమైన జీవితంలో తప్పు చేయటం ద్వారా, ఓటముల ద్వారానే మనం ఎక్కువ నేర్చుకుంటాం. సో ఈ ర్యాంకులు గోల్డ్ మెడల్స్ మాత్రమే విద్యావంతుణ్ణి చెయ్యలేవు అని. అందుకనేనేమోనండి, ఒక్కడు సినిమాలో పసిడి పదకాల హారం కాదురా విజయమేళం అనేటువంటి మాట ఎంత బ్యూటిఫుల్ గా రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ మెసేజ్ వింటే ఆ మాట ఆ పాట గుర్తొచ్చింది. సో 10:26 AM అయిపోయింది మన క్లాక్ లో. టైం వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ఎవరు ఏ సంస్థ ప్రారంభించింది అన్నాను, రైట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. అండ్ కమింగ్ బ్యాక్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి మీహర్ టిడాకియా అంటూ పంపించారు. సో ఇదైతే ఆన్సర్ కాదు. కనకరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు పెడ నుంచి. అండ్ మై నేమ్ ఇస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ. హాయ్ సత్యకుమార్ గారు. అండ్ ఎస్, కొన్ని కొన్ని ఆన్సర్స్ నాకు అలా డిస్ప్లే కొంచెం లేట్గా అవుతున్నాయి, అన్నిదా భావించకండి. రైట్ ఆన్సర్ పంపించారు ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నకి. మరి ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. మన భారతదేశానికి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. అండ్ ఆ మహానుభావులు నేర్చుకున్నది చదువు, చదువుతో రికార్డులు సృష్టించారు. ఆఫ్ కోర్స్ చదువుతో రికార్డులు సృష్టించారు, అందులో అందెవేసిన చెయ్యి. అందుకే కదండి భారతదేశం విశ్వగురువుగా పరిడవిల్లుతోంది. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ క్వశ్చన్, దేవసేన గారు తిరుపతి నుంచి, మీ ప్రశ్నకి సమాధానం తెలియటం లేదండి, నేను తెలియజేస్తాను కదా. అండ్ అలాగే దేవి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ఎంఎస్ దుర్గారావు గారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ వియూర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సెంట్రల్ బ్యూరో సంస్థ రాంగ్ ఆన్సర్. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటూ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కా అండ్ హనీఫ్ రైట్ ఆన్సర్. అలాగే విఎన్కే తేజ మచిలీపట్నం నుంచి, రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, వీరందరూ కూడా సరైన సమాధానాన్ని అందించారు నేను అడిగిన ప్రశ్నకి. కమింగ్ బ్యాక్ టు వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జేఎస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నాను. భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి. సో రైట్ ఆన్సర్ అండి, నేను మీ మెసేజ్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. అండ్ హాయ్ హాయ్ జేఎస్వి గారు ఎలా ఉన్నారు అంటూ సౌజన్య రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు మీకు కూడా. హే జేఎస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. సో వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ నీతి ఆయోగ్. ఇది ఆసియా బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసినటువంటి సంస్థ. సో నీతి ఆయోగ్ స్టార్ట్ చేసిందనమాట వోకల్ ఫర్ లోకల్. సో వెల్ మరి 10:28 దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్లో టైం. నా మూడవ ప్రశ్న, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014 ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏమిటి? దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014 ప్రారంభించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఏమిటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు కూడా వాట్సాప్ చేస్తూ ఉండండి. నా మూడో ప్రశ్న ఇది. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. కేవి రమణమూర్తి గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ స్కూల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. అసలు ఆ స్కూల్ కి వెళ్లే రోజులే వేర్లే. సైకిల్ వేసుకుని అమ్మకు కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూ అండ్ మధ్యాహ్నం వేళల్లో ఆ సైకిల్ మీద ఇంటికి వచ్చి బయట కూర్చుని అమ్మ చేత అన్నం ముద్దలు తింటూ హోంవర్క్ చేసుకుంటూ, వాట్ ఎ మెమరబుల్ డేస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అన్ని అద్భుతమైన రోజుల్ని గుర్తు చేసినందుకు తోట అనిల్ కుమార్ గారు కొల్లిమర్ల విజయ గుంటూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సార్. అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి నేను అడిగిన క్వశ్చన్ కి ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్ అండి. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. సో సుశ్ల వేణుగోపాల్ దత్త గారి సందేశం కూడా అనుభవాలతో నేర్పిన పాఠాన్ని గుర్తు చేసింది, అద్భుతంగా ఉంది. తప్పకుండా అండి. అండ్ మేక్ ఇన్ ఇండియా అంటూ వెంకటరమణ గారు ఫ్రమ్ అల్లపరు నుంచి పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నీతి ఆయోగ్ అంటూ రైట్ ఆన్సర్ అందించారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి అండ్ భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి. సో వెల్ ఇంకా మూడో ప్రశ్నకి సమాధానం కూడా పంపించండి. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014 ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏమిటి? సో ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా.

0: తీరినట్లే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏంటి అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ అలాగే భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి, ఈ రోజుల్లో చదువులో వెలుగున్న విలువల్లో మాత్రం కాస్త చుక్కెదురు కనిపిస్తుంది. ఏది ఏవైనా నిజమైన జ్ఞానం మాత్రం మనసుతో నేర్పే గురువుల చేతుల్లోనే ఉంటుంది. పుస్తకాలకే కాదు జీవితానికి ఉపయోగపడే పాఠాలు నేర్పేవారు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి గురువులే సమాజానికి అసలైన మార్గదర్శకులుగా నిలుస్తారు అనే అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, అండ్ అలాగే భానువర్ధన్ గారు, ఇరువురు రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడ నుంచి, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, లతా ఫ్రమ్ వియూర్, అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ముంబై నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. లలితా మురళి, భాను, కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి, అండ్ మై నేమ్ ఇస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ. సో వీరిరువురు రైట్ ఆన్సర్స్ అందించారు. అండ్ వాటితో పాటుగా పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్వేతాలక్ష్మి నిష్కా హనీ హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ సరైన ఆన్సర్ పంపించారు. సౌజన్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాఘవ గారు వెరీ గుడ్ మార్నింగ్, కనకరావు గారు పెడ నుంచి, ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ అందించారు, మల్లికార్జున్ గారు, అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం రైట్ ఆన్సర్, హాయ్ జయస్వి గుడ్ మార్నింగ్ అంటూ వీర రాఘవమ్మ, రేఖా సాయి, మౌనిక మనకి పోరంకి నుంచి మెసేజ్ చేశారు, రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, పెడన్ జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. సో వీరందరూ రైట్ ఆన్సర్స్ అందించారు. అండ్ నేను చదువుకున్న రోజులే ఒక చిరునవ్వు జ్ఞాపకం చెప్తాను. 3వ క్లాస్ ఆ రోజు రామాయణం పాఠం చెప్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, తెల్లవారి వెళ్ళాను. ఆ రోజు మాస్టర్ ఒక ప్రశ్న అడిగారు, రామాయణంలో రాముడు తండ్రి ఎవరు అని అందరూ చేతులెత్తారు. నాకు తెలియదు, ఇప్పుడు నా ఫ్రెండ్ని అడిగాను, ఏంట్రా అదని చెప్పు నాకు కూడా అని అంటే, నాకు బలపం ఇస్తే చెప్తాను అని అన్నాడు. అప్పుడు ఎవరా దశరథుడు అని చెప్పారు. అప్పుడు నేను చేయి పైకి లేపాను, మాస్టర్ చెప్పు అని అంటే నేను ఆన్సర్ చెప్పాను. ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చిన్న బలపంతో మీరు ఒక ఆన్సర్ తెలుసుకున్నాను, ఎంత అద్భుతం అండి. ఎంతైనా చిన్నతనంలో ఇలాంటి స్లేట్ పెన్సిల్స్ కానివ్వండి, పెన్సిల్స్, పెన్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆ పెన్సిల్ బాక్స్, దాన్ని కాపాడుకోవడంలో మనం చేసే ప్రయత్నం, అమ్మ బాబోయ్, సో స్వీట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ మేక్ ఇన్ ఇండియా అంటూ క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి, గుడ్ మార్నింగ్ జయస్వి, ఎలా ఉన్నావు, హ్యావ్ ఎ నైస్ డే. తయారీ రంగంలో మనకి 2014లో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా ఎస్టీవీ హనుమంతాచారి గారు సొలస భవానీ శ్రీనగర్ గుంటూరు నుంచి మనకి పంపించారనమాట. ధన్యవాదాలండి మీకు కూడా. హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. అలాగే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ భాను గారు లెమెలపాడు నుంచి, ధన్యవాదాలు మీకు కూడా. సో మేక్ ఇన్ ఇండియా ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. అది కూడా 2014 సెప్టెంబర్ 25 స్టార్ట్ అయింది. అండ్ ఈనాటి ఆఖరి ప్రశ్న, రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? సో టగటగ నాకు ఆన్సర్స్ పంపించేసేయండి, ఎందుకంటే 10:45 ప్రాయోజిత కార్యక్రమం ఉంది. రుసోమా ఆన్సర్ ఆరెంజ్ ఫెస్టివల్, రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని వాట్సాప్ చేస్తూ ఉండండి బాయ్స్.
1: ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు.

0: That's the way, oh ho, will like it. సో నువ్వే నువ్వే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఉన్నారు కదా. సో రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అన్నాను, చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. మేక్ ఇన్ ఇండియా అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, థ్యాంక్స్ అ లాట్ అండి రైట్ ఆన్సర్తో. వావ్, ఇంకా నేను ఇంటికి ఎలా వెళ్తాను ఇన్ని అద్భుతాలు పెడితే, శ్వేతాలక్ష్మి నిష్కా హని గారు, థ్యాంక్స్ అ లాట్. లతా గారు ఫ్రమ్ వియూర్ నుంచి అండ్ న్యూస్ ఆన్ ఎయిర్ నాకు అందించిన ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు అండ్ దిస్ ఇస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్ అంటూ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దాంతోపాటుగా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, ఎంఎస్ దుర్గారావు గారు సో సరైన ఆన్సర్ పంపించారు. నా కోసం సాంగ్ పాడండి బాస్, సో టైం అయితే లేదండి. అండ్ 10:44 అయిపోయింది. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి అండ్ లలిత మురళి భాను కుమార్ కామాకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్స్. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం నుంచి సరైన సమాధానం పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, కనకారావు గారు పెడన నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నాగాలాండ్ అంటూ అబ్దుల్ కలాం పెద్దపరివి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి. సో వీరందరూ కూడా సరైన సమాధానాన్ని అందించారు. హాయ్ జేస్వి గారు, ఒక పాట ఖచ్చితంగా పాడతాను, కొంచెం వెయిట్ చేయండి. అండ్ కేవీ రమణమూర్తి గారు రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ నాగరాజు గారు ఆదోని నుంచి పంపించారనమాట. సో వెల్, ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్. రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా నాగాలాండ్, ఇది గ్రామ అభివృద్ధి, గ్రామ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చేసేటువంటి ఒక మంచి గ్రామీణ పండుగ అనమాట. సో 10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఈ సమయం ప్రాయోజిత కార్యక్రమం షుగర్ వ్యాధి గురించి అవగాహన నిర్వహణ డాక్టర్ డి అనుషా జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ. ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్.

0: అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇంకా ఈ జ్వరాలు లాంటివి కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు. ప్రధానంగా డాక్టర్ గారు, వయోధికుల్లో బీపీ, షుగర్ అనేటువంటిది నియంత్రణలో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మా శ్రోతలకు తెలియజెప్తారని చెప్పి భావిస్తూ, ఎందుకని వయోధికుల్లో బీపీ అనేటువంటిది వస్తుంది, ఒకసారి కారణాలు చెప్పండి.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. సో ముఖ్యంగా మనం వయోధికుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు

కాకుండా మనం 40 ఏళ్ళు దాటినప్పటి నుంచే తరచూ సంవత్సరానికి ఒకసారి పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఉంటే ఈ బీపీ షుగర్ వచ్చే రిస్క్ని మనం ముందుగానే గుర్తించి దానికి తగు జాగ్రత్తలు పాటించి ఈ బీపీ షుగర్ రాకుండా జాగ్రత్తలు పడవచ్చు. ఇకపోతే మనం బీపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీపీ గురించి క్లుప్తంగా మనకి కామన్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక నార్మల్ పర్సన్ యొక్క రక్తపోటు 120 పైది సిస్టాలిక్, కింద 80 అంటే డయాస్టాలిక్ మధ్యలో ఉండాలండి. ఎవరికైనా సరే ఈ బీపీ 130-139 సిస్టాలిక్ మరియు 80-89 డయాస్టాలిక్లో ఉన్నప్పుడు మనం కొంచెం స్టేజ్ 1 హైపర్ టెన్షన్గా, లేదు 140-90 లేదా పైన ఉన్నప్పుడు స్టేజ్ 2 హైపర్ టెన్షన్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బీపీ అనేది ఉన్నపలంగా రాదండి, ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచే ఉండొచ్చు లేదా కొంచెం ముందు నుంచే ఉండొచ్చు. 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ముందుగానే బీపీ వచ్చినప్పుడు దానికి తగు జాగ్రత్తలు తీసుకుని బీపీ పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా ఆహార నియమాలతో కంట్రోల్ కానప్పుడు మనం ఈ బీపీకి సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, అంటే మనం బాగా నిలవ పచ్చళ్ళు కావచ్చు లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు బాగా ఉన్నప్పుడు ఉప్పు వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది వయోధికుల్లో. తర్వాత ఎక్కువగా శారీరక శ్రమ పడుతూ రైస్ ఎక్కువ తీసుకున్న, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా బాడీలో జరిగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. బీపీని మనం 2 విధాలుగా భాగించాలండి, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే 90% మందికి ఉండే బీపీ. దీనికి కారణాలు అంటూ ఉండవు, జెనెటిక్గా పేరెంట్స్కి బీపీ ఉంటే పిల్లలకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం లేకుండా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ కారణాలు ఏంటంటే ఎక్కువగా నిద్ర లేకుండా, బాడీకి సరైన రెస్ట్ లేకుండా కూడా మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ సరిగా నిద్రపోకుండా ఈ ఫోన్లలో వాటిల్లో మునిగిపోయి ఏదో మనం ఏదో ఆలోచనలు ఉన్నా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. బాగా గురకొచ్చే వాళ్ళకి, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఈ సమస్య గురక చాలా మందికి ఉంటుంది. గురకలో ఏంటంటే మన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా షుగరీ ఫుడ్ బాగా తినే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ పెయిన్ కిల్లర్స్ అంటే మనం వయోధికుల్లో చూసినప్పుడు ఏంటంటే మోకాలు నొప్పులు కానీ ఆ నొప్పులు కానీ బాగా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి కూడా, అంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కారణాలు అనేకమైనా సరే తరచూ బీపీ చెకప్ చేసుకోవడం ద్వారా మనం బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంది. కానీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఈ బీపీలో ఏంటంటే నార్మల్గా 160-150 మనం కొత్తగా చూసినప్పుడు పేషెంట్ని మనం మానిటర్ చేసి పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి అసలు ఎందువల్ల బీపీ వచ్చింది అనేది మనం ఏ ఏజ్ వాళ్ళైనా సరే మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాము. అలా కాకుండా సడన్గా ఉన్నపలంగా ఎప్పుడు నిజంగా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటున్న పర్సన్, అసలు ఎప్పుడు బీపీ లేనట్టు పర్సన్, 50 సంవత్సరాల మనిషి, అంతకుముందు నిజంగా ఎప్పుడు నెల నెల బీపీ చెక్ చేసుకుంటూ బీపీ లేనట్టు మనిషి సడన్గా కళ్ళు తిరుగుతూ నడవడానికి ఇబ్బంది అయ్యి తూలు వస్తూ మాట తడబడుతూ బీపీ కనుక 200-190 అనేది కనుక ఉంటే అది హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం అన్నమాట. అంటే అలాంటి బీపీని కూడా మనం అసలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా అని చెప్పి అలా 200 వచ్చిన బీపీని ఖచ్చితంగా మన న్యూరలాజికల్ కారణాన్ని రూల్ అవుట్ చేయకుండా మళ్ళీ బీపీ తగ్గేని కూడా కూడదు. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడు రెగ్యులర్ చెకప్లో ఉండే పేషెంటు, ఎప్పుడు బీపీ నార్మల్గా ఉండే పేషెంటు సడన్గా తలనొప్పి మాట స్పష్టత కోల్పోయి నడుస్తున్నప్పుడు తూలుడు వస్తూ బీపీ ఎప్పుడు నిజంగా లేదు కానీ ఆ రోజు సడన్గా 200 వచ్చిందంటే ఖచ్చితంగా ఏదన్నా న్యూరో ప్రాబ్లం ఉందా అనేది మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తరచుగా, అంటే ఒక వయసు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీపీ చెకప్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ, షుగర్ చెకప్ చేయించుకుంటూ, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటూ, కిడ్నీ కూడా బేసిక్ క్రియాటిన్ లెవెల్స్, యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, ఇయర్లీ 1-45 ఇయర్స్ దాటినప్పుడు ఒక బేస్ లైన్ ఈసీజీ అవసరమైతే 2D ఎకో చేయించుకుని ఈ బీపీకి సంబంధించిన ఎవాల్యుయేషన్లో భాగంగా బీపీని కంట్రోల్లో పెట్టుకుని తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం దూరంగా ఉంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే బీపీకి 2వ కారణం సెకండరీ హైపర్ టెన్షన్. ఇందాక నేను చెప్పింది ప్రైమరీ హైపర్ టెన్షన్, దానికి 90% మందికి అది కారణం ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే పేషెంట్కి బీపీ శరీరంలో ఇంకేదో కారణం వల్ల బీపీ పెరగడం అనేది సెకండరీ హైపర్ టెన్షన్. సెకండరీ హైపర్ టెన్షన్ బేసికల్గా మనకి దేనివల్ల వస్తుందంటే ఏదన్నా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు రావచ్చు, తర్వాత హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ కానీ, ఫియోక్రోమోసైటమ్ అంటే కొన్ని హార్మోన్ సమతుల్యతలు దెబ్బతిన్నప్పుడు బీపీ రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి
పడుకున్నప్పుడు సడన్గా బీపీ పెరగడం, కూర్చున్నప్పుడు బీపీ తగ్గడం, అలాంటి కొన్ని హార్మోన్ సమస్యలు అలాంటిది వస్తూ ఉంటుంది. ఈ రీనల్ ఆర్టరీ స్టినోసిస్

0: ఒకటి ఉంటుంది, అంటే కిడ్నీకి సంబంధించిన రక్తనాళం సన్నబడడం వల్ల కూడా బీపీ రావచ్చు. సో బీపీ అనేది జస్ట్ ఒక టాబ్లెట్ ఇచ్చి దాన్ని మనం తేలిగ్గా తీసుకోకుండా నిజంగా బీపీ 160/100 ఒక రీడింగ్లో కాకుండా వారంలో ఒక 3-4 సార్లు బీపీ ఉన్నప్పుడు మనం ఒక 3-4 టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో బీపీ చెక్ చేసుకుని నిర్ధారణకు వచ్చి దీనికి ప్రాథమిక కారణం ఏంటో అంచనా వేసి మనం దానికి తగ్గ ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ మనం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు మామూలుగా వయోధికుల్లో ఇది కామనేలే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీలు షుగర్లు సహజమేలే, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, ఏం కాదులే, ఇలాంటిది కూడా అంటుంటారు.
0: బీపీ అనేది వయోధికుల్లో ఇంకొక కారణం ఏంటంటే రక్తనాళాలు గట్టిపడడం వల్ల కూడా బీపీ వస్తుంది. కానీ ఎవరికైనా సరే బీపీ అదుపులో లేనప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్లో కామన్గా బీపీ పేషెంట్స్ కూడా ఉంటాయి. ప్రాథమికంగా వచ్చేసి కిడ్నీ దెబ్బతినడం, కంటి చూపుకి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడం, గుండె యొక్క కండరాల మీద బీపీ యొక్క ప్రెషర్ పెరిగి గుండె దెబ్బతినడం, తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉండడం. సో కాబట్టి బీపీ ఇది వయసు వాళ్ళకి పర్లేదు అని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టకూడదు కూడా. ఏ వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఆ వయసుకు తగ్గట్టు మందులు ఇచ్చి మనం బీపీ నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. బీపీని మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే బీపీ 120/80 లోపల ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు మాకు లో బీపీ అయిపోయింది, లేకపోతే కొంతమంది బీపీ మందులు వాడేవాళ్ళు నిజంగా మంచిగా ఇంట్లో బీపీ చెక్ చేసుకున్న మిషన్ కొనుక్కొని బీపీ చెక్ చేసుకుని కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ని కలవడం వీలుగా పోయినప్పుడు కింద బీపీ 60 వస్తుంది 50 వస్తుంది అని చెప్పేసి లో అయిపోయిందనే భయంతో బీపీ మందులు ఆపేసేవాళ్ళని కూడా చూసాము. కాబట్టి బీపీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో బీపీ అంటే పైన బీపీ సిస్టాలిక్ బీపీ 90 కంటే తగ్గినప్పుడు మనం లో బీపీ అని అనాల్సిన, అంటే హైపోటెన్షన్ అంటాము. సో అంతేగాని కింద బీపీని మీరు పట్టించుకోకర్లేదు, పై బీపీ మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పైన బీపీ 90 కంటే తగ్గుతున్నప్పుడు మీరు డాక్టర్ని కలిసి మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ని డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని కింద బీపీ 40 వచ్చింది 50 వచ్చింది అనే మిషన్లో మీరు సొంతంగా బీపీ మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకోకూడదు డాక్టర్ని కలవకుండా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది లేడీస్లో బాగా సన్నగా ఉండే వాళ్ళలో 90/60 సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇంకా బాగా సన్నగా ఉండేవాళ్ళు హెల్తీగా ఉండి ఏమాత్రం ఏ సమస్యలు లేనటువంటి వాళ్ళకి 80/60 కూడా చూస్తాము లేడీస్లో, ఎక్కువగా అబ్బాయి జెంట్స్లో కాదు. సో 90/60 మొదలుకొని పైన 120/80 మధ్యలో ఎంతన్నా ఉండొచ్చు బీపీ. అది 120/80 అలా ఉన్నప్పుడు స్టేజ్ 1 బీపీ. దీంట్లో వీళ్ళు జాగ్రత్తలు పాటించి తీసుకునే ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్ ఇన్స్టెంట్ నూడిల్స్ లేకపోతే బేకరీ ఐటమ్స్, మైదాతో చేసిన ఐటమ్స్, హై షుగర్ ఉండే ఫుడ్స్, తర్వాత ముఖ్యంగా బేసిక్గా ఆల్కహాల్ లేకపోతే స్మోకింగ్ లేకపోతే ఆ పొగాకు ఏ రూపంలో అయినా సరే, నవిలే పొగాకు కావచ్చు, గుట్కా కావచ్చు, ఇలాంటి ఏ పదార్థాలు అలవాటు ఉన్నా సరే వాటిని మానుకొని నిలవ పచ్చళ్ళు, ఉప్పు శాతాన్ని రోజుకి 1.5 గ్రామ్ లోపల తీసుకుని శారీరక వ్యాయామం పాటించి మినిమం ఒక 40-45 నిమిషాల నడకతో పాటు ప్రాపర్గా 7 నుంచి 8 గంటలు నిద్రపోతే 99% బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి.
1: ఇక్కడ డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ డయాబెటీస్ అనేటువంటిది చాలా చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఈ బీపీ కంటే కూడా ఎక్కువగా గమనిస్తున్నాం డాక్టర్.
0: అవునండి,
1: వయసు కూడా ఒక కారణం అనుకోవాలి.
0: వయసు ప్రథమ కారణం, తర్వాత అతను చిన్న వయసులో నుంచే తీసుకునే ఆహార అలవాట్ల ప్రభావమే ఒక వయసులో షుగర్ రావడానికి ఒక కారణం అవ్వచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా అతనికి ఉండే ఒత్తిడి వల్ల బాడీలో షుగర్ కంట్రోల్ అదుపు తప్పే అవకాశం ఉంది. ఎక్కువ రోజుల నుంచి బాగా కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఒక వయసు వచ్చేటప్పటికీ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉండడం వల్ల షుగర్ రావచ్చు, లేకపోతే ఇన్సులిన్ ఉన్నా సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం. సో పలు కారణాల వల్ల పెద్దవాళ్ళలో మనం షుగర్ చూస్తూ ఉంటాము. సో షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే లేదా పెద్దవాళ్ళు అయితే బేసికల్గా ఆహార నియమాలతో చాలా వరకు వీళ్ళకి కంట్రోల్లో వచ్చేస్తుందండి. దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మందులు వాడాలి.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్ రెండు ఉన్నటువంటి వయోధికుల్లో అంటే ఎక్కువగా రిస్క్లు ఏమేమిటి? హార్ట్ ఏక్ గాని, స్ట్రోక్ ఒకటి, రీనల్ ఫెయిల్యూర్,
0: బీపీ కంట్రోల్లో లేకపోయినా షుగర్ కంట్రోల్లో లేకపోయినా మనకి ముఖ్యమైన అవయవాల మీద దాని ప్రభావం ఉంటుందండి. షుగర్ కంట్రోల్ లేనప్పుడైనా సరే బీపీ కంట్రోల్ లేనప్పుడైనా సరే కంటి చూపు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాళ్ళ రక్త సరఫరాలు తగ్గి కాళ్ళకి ఏమైనా పుండ్లు పడితే పుండ్లు మానకపోయే అవకాశం ఉంది షుగర్లో. తర్వాత ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్ట్కి మీద పడడం, హార్ట్ అటాక్, తర్వాత పక్షవాతం, బీపీ అదు

0: అదుపులో లేనప్పుడు మెదడుకి సంబంధించి సివిఐ అంటాం, అంటే సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్, దాంట్లో మనకి రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది, రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంది. సో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం దూరం చేయగలవచ్చు.
1: షుగర్ కంట్రోల్లో లేకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
0: షుగర్ బీపీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కంట్రోల్లో లేనప్పుడు షుగర్ పేషెంట్ గానే బీపీ పేషెంట్ గానా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఆల్మోస్ట్ లైక్ కామన్ గానే ఉంటాయి.
1: పక్షవాతం కూడా,
0: పక్షవాతం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ లెవెల్స్ అనేది బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ కు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు కూడా, అంటే రెటినోపతి కూడా, హైపర్ టెన్సివ్ రెటినోపతి అండ్ డయాబెటిక్ రెటినోపతి. సో ఈ రెండింటిలో ఆల్మోస్ట్ ఏంటంటే కంట్రోల్ లేని వాళ్ళకే ఈ సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, ఈ రెండు ఉన్నటువంటి పెద్ద వయసు గల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెబుతారు?
0: ఫస్ట్, ఆహార నియమాల్లో రైస్ లేకపోతే పాలిష్డ్ ఫుడ్స్ ఏం తినకూడదు. అంటే పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు, ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్లో రెడ్ మీట్ తక్కువ తీసుకోవాలి, ఫిష్, చికెన్ ఎక్కువ తీసుకోవాలి, తీసుకునే ఉప్పు శాతం రోజు మొత్తం మీద 1.5 grams దాటకుండా చూసుకోవాలి. తర్వాత నడక అనేది మనకి మినిమం ఒక 30-30 నిమిషాల నుంచి 45 నిమిషాలు నడక అవసరం. నిద్రపోవాలి, కరెక్ట్గా ఒక 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. తర్వాత అనవసరమైన ఒత్తిళ్ళు తీసుకోకూడదు, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, కాఫీ టీలు కూడా పరిమితిలోనే తీసుకోవాలి.
1: డాక్టర్, బీపీ అనేటువంటిది ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయించుకోవాలంటే ఉంది అని తేలింది అనుకోండి?
0: బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు 2 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటా ఉండాలి. బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు హోమ్ మానిటరింగ్ ఆఫ్ బీపీ కూడా అడ్వైజబుల్ అండి. అంటే ఎలక్ట్రానిక్ బీపీ మిషన్, మంచి యాక్యురేట్ మెజర్మెంట్ ఉండేది, కాలిబ్రేషన్ అన్ని కరెక్ట్గా ఉండే, దాంతో ఇంట్లో వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. కంట్రోల్ ఉండేవాళ్ళు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి డాక్టర్ ఫాలోఅప్ మేరకు వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం.
0: నమస్కారం, ధన్యవాదాలండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. 91504647.

0: विविद भारती FM न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతీయులున్న నౌకలపై ఇరానే దాడులు చేసిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అవి నిరాధారమైనవని చెప్పింది. ముగ్గురు అమాయక భారత నావికుల మృతికి అమెరికానే కారణమైందని పేర్కొంది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు పెట్టింది. మరోవైపు ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడి విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన నిరసన తెలియజేశారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వెలువడిన వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దాడి వార్తలు అవాస్తవమని పేర్కొంది. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అమెరికా మార్కెట్లలో స్పేస్ ఎక్స్ సంస్థ షేర్ల లిస్టింగ్ విజయవంతం కావడంతో ఆ కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ లక్ష కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా అవతరించారు. ఇప్పటివరకు ఈ స్థాయి సంపదకు చేరిన ఏకైక వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుని సుసంపన్న ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ,

విద్య మున్సిపల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బెరంపార్క్ వద్ద జరిగిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్య వివిధ శాఖల అధికారులు విద్యార్థులు యోగా ఔత్సాహికులతో కలిసి వారు యోగాసనాలను అభ్యసించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్లో లైనింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలిక క్రాస్ బండ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. బుడమేరు ద్వారా వచ్చిన స్వల్ప పరిణామంలోని వర్షపు నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా సుమారు 100 క్యూసెక్ల మేర విడుదల చేస్తున్నామని, ఈ నీటి విడుదల పూర్తిగా నియంత్రిత పద్ధతిలో జరుగుతోందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎలాంటి పుకార్లను నమ్మకుండా జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కోరారు. డీజిల్ రీటైల్ విక్రయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 200 లీటర్లు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక వాణిజ్య సంస్థాగత వినియోగదారులు ఇకపై బంకుల నుంచి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

శుభోదయం, గుడ్ మార్నింగ్. వివిధ భారతి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, వాటితో పాటు ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేనైతే స్టూడియోస్ లో మీ ముందుకి వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య. పదకొండు గంటల 12 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా సినిమా కబుర్లు స్టార్ట్ చేసేద్దామా? ఏదైనా సరే మనకి నచ్చిన ఒక వస్తువు ఉంటే గనక దానికి ఒక పేరు పెట్టుకుంటూ ఉంటాం కదా. అంటే చాలా వస్తువులు ఉంటూ ఉంటాయి, కానీ ఏదైనా మనకి బాగా నచ్చింది ఉంటే కనుక దానికి మనకి మన మనసుకి నచ్చిన పేరుని పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఏంటంటే, మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి బంగారం, ఇలా ఇళ్లల్లో ఏదైనా మంచి వస్తువు కానీ ముఖ్యమైన వస్తువు ఇంకా చెప్పాలంటే అందరూ చక్కగా ప్రేమతో చూసుకునే ఆడపిల్లలకు. సో అలాగే ఏ కుటుంబానికి ఏ వృత్తి జీవనాధారంగా ఉంటుందో ఆ వృత్తిలోని ముఖ్యమైన వస్తువులకు ఇలాగా మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి బంగారం అనేవి పేర్లు పెట్టుకుంటూ వాటిని గౌరవించుకుంటూ ఉంటారన్నమాట. సో ఇలాగా ఎల్లప్పుడూ వాటిని ఎంతో జాగ్రత్తతో చూసుకుంటూ ఉంటారు ఆడపిల్లలైనా సరే, ఇంకా మనం ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టు మంచి వస్తువులు ఏమైనా సరే. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అన్న సూత్రం అందరికీ తెలిసిందే కదా. సో ఈ విధంగా ఏంటంటే, మనం ఎక్కడ ఎవరిపైన దేనిపైనైనా ప్రేమ చూపిస్తే అది కూడా మనకి అవసరమైన సమయంలో తిరిగి ప్రేమ చూపిస్తుంది అన్నమాట. సో అదే ప్రేమ ఇంకా ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది, మరి ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను, అన్నీ తెలుసుకుందాం సినిమా కబుర్లో.

ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాధనా సర్గం పాడిన పాట ఆకాశమంత మూవీ నుంచి అయితే వినేశారు కదా. 11:19 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి సినిమా కబుర్లో అని చెప్పి యాక్షన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అని ఏదో ఫార్ములా చెప్పానని చెప్పి అనుకుంటున్నారేమో, అది ఫార్ములా అయితే కాదు, ప్రతి చోట కూడా అప్లికబులే అనమాట. ఏంటంటే ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, దాన్నే ఒక అప్లికేషన్ రూపంలో చెప్పాలంటే గనక యాక్షన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అని చెప్పి ఫిజిక్స్ లో చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాను అంటే గనక, మనం ఎంత ప్రేమతో గనక ఏదైనా చేస్తే అది మనకి తిరిగి వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనం ఎంత గట్టి సంకల్పంతో ఉంటే గనక విధి సంకల్పం కూడా మనకి తోడై ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు కదా. అలాంటే ప్రేమతో మనం చూసుకుంటే గనక అవసర సమయాల్లో కుటుంబం మొత్తానికి తోడుగా ఉంటారు ఆడపిల్లలు. సో ముందుకి నడిపిస్తారన్నమాట, ఆర్థిక సహాయంలోనైనా మాట సహాయంలోనైనా. సో ఈ ఆర్థిక సహాయం మాట సహాయం మాత్రమే కాదు, అవసరమైతే ఖాళీ రూపము దాల్చి కుటుంబం మొత్తానికి కూడా అండగా ఉంటారు. సో ఇదంతా దేనికి అంటే మా ఇంటి బంగారం సమంత మెయిన్ రోల్లో నటించిన మూవీ అనమాట. ఈ జూన్ 19 విడుదలకి సిద్ధంగా ఉంది. సో ఈ మూవీలో గుల్షన్ దేవయ్య ఇంకా దిగంత్ మంచాలి ఒక బాలీవుడ్ యాక్టర్ ఇంకా కన్నడ యాక్టర్ తెలుగులో నటించారనమాట. మా ఇంటి బంగారం మూవీలో వీళ్ళిద్దరు నటించడం అంటే తెలుగు మూవీలో నటించడం ఫస్ట్ టైం అవ్వచ్చు. సో ఫిమేల్ రోల్ మెయిన్ క్యారెక్టర్గా సమంత నటించిన సినిమాలు చెప్పాలంటే కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓ బేబీ కానీ, శాకుంతలం కానీ, ఇంకా ఈగ. సో ఈగ సినిమాలో ఈగ ఉన్నా సమంతని అక్కడ మొత్తం అంతా కూడా నడిపించినట్టుగా మనకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మా ఇంటి బంగారంలో కూడా ఫీమేల్ రోల్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో శాకుంతలం పౌరాణికం అయితే ఓ బేబీ చెప్పాలంటే పాస్ట్ ప్రెజెంట్ ఇంకా ఏజ్కి సంబంధించిన ఒక ఫ్యాంటసీ మూవీ అని చెప్పొచ్చు. మరి ఈ మా ఇంటి బంగారం థీమ్ ఎలా ఉండబోతుందో మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అనుకుంటా. సో శాకుంతల మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినిద్దామా, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:27 దాటి 34 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సినిమా కబుర్లో. శాకుంతల మూవీ నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో రమ్య బెహరా పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఇప్పుడు సినిమా అప్డేట్ దేని గురించి అంటే గనక జైలర్ 2. సో జైలర్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ క్లైమాక్స్కి వచ్చేసిందంట. ఇంకా ఎడిటింగ్ ప్రోగ్రెస్లో ఉంది. అయితే రజనీకాంత్ గారు జైలర్ 2 మూవీ తర్వాత మరొక సినిమా చేసేందుకు కూడా ఇంకా రెడీగా ఉన్నారంట. ఇది ఆయన ఫిలిం కెరియర్లో 173rd ఫిలిం అంట. ఇంకా ఈ సినిమాలో డాక్టర్గా రజనీకాంత్ గారు నటించబోతున్నారు. చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆల్రెడీ 2 సినిమాల్లో డాక్టర్గా నటించేశారు. అంటే డాక్టర్ అంటే మనం ఎవరికైనా సరే ఒక ప్రొఫెషన్ చెప్పంగానే కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి కదా కంటి ముందు. సో డాక్టర్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే స్టెథోస్కోప్, దాని తర్వాత వైట్ కోట్ కదా. మరి రజనీకాంత్ గారు ఆల్రెడీ డాక్టర్గా 2 సినిమాల్లో చేశారన్న కదా. మరి ఏ సినిమాలో ఇలాగా ఒక వైట్ కోట్ ఇంకా స్టెథోస్కోప్ పట్టుకున్నారు? అందులో రెండిట్లోనూ లేరన్నమాట. చెప్పాలంటే చంద్రముఖి సినిమాలో సైకియాట్రిస్ట్గా చేశారు, ఆయన డాక్టరే కదా. ఇంకా రోబో మూవీలో సైంటిస్ట్గా డాక్టరేట్ హోదాలో చేశారన్నమాట. సో ఇప్పుడు కనిపించబోయే సినిమా ఏదైతే ఉందో 173rd ఫిలింలో ఆయన నిజంగా డాక్టర్, అంటే వైట్ కోట్ ఇంకా స్టెటోస్కోప్లోనే కనిపించబోతున్నారన్నమాట. మరి ఇంకా మూవీ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం సినిమా కబుర్లో. ఇప్పుడైతే రోబో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వనమాలి లిరిక్స్లో రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో విజయ్ ప్రకాష్ శ్రేయ ఘోషల్ పాడిన పాట రోబో మూవీ నుంచి అయితే విన్నారు. ప్రతి జీవితంలోనూ మలుపు ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా. మరి చదువులో కూడా మలుపు ఉంటుంది. చదువులో మలుపు ఏంటి? అదేనండి ఇంటర్మీడియట్. నిజంగా పేరు ఎవరు పెట్టారో కానీ స్కూల్ లైఫ్కి ఇంకా తర్వాత కాలేజ్ లైఫ్కి, అది కూడా కాలేజే కదా అంటారు. ఎస్ కాలేజే, కానీ ఎప్పుడైనా విన్నారా జూనియర్ కాలేజ్ అని చెప్తారు, కానీ ఉట్టి కాలేజ్ అని చెప్పారనమాట. అంటే కాలేజ్ కంటే కొంచెం ముందు, అందుకనే జూనియర్ కాలేజ్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి చదువులో మలుపు అంటే ఇంటర్మీడియట్, వెళ్తున్న దారి రహదారి హైవే అయితే గనక వచ్చే మలుపు ట్రాన్సిషన్ కర్వ్. నిజంగా ఆ హైవేలో మలుపు వచ్చినప్పుడు కొంచెం స్లో చేస్తాం కదా, అది సేఫ్టీ కోసం. ఇంకా కొంచెం స్లో చేసి అలా హైవే చూస్తే గనక ఫాస్ట్గా వచ్చే వెహికల్స్, ఇంకా స్లోగా వచ్చే వెహికల్స్, మొత్తం హైవే అంతా కనబడుతుంది. ఓ, మనతో పాటు ఇంతమంది ప్రయాణిస్తున్నారా, మనతో పాటు ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని చెప్పి అనిపిస్తుంది. హైవే మీద అంతగా గమనించవచ్చు గమనించకపోవచ్చు, ఎందుకంటే ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇలా పాటలు మాటలు వింటూ ఉంటాం, ఏదో ఒకటి పక్క వాళ్ళు మాట్లాడుతుంటారు, లేకపోతే పక్క వాళ్ళు పడుకుంటూ ఉంటే నడిపే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కొంచెం నిద్ర రాకూడదు, అలా మామూలుగా ఏదో వస్తుందేమో అని చెప్పి అన్నాను. సో అదంతా కాకుండా ఏదైనా ట్రైన్లో వెళ్తుంటే కనుక మలుపు తిరిగితే మొత్తం ట్రైన్ అంతా కూడా కనబడుతూ ఉంటుంది కదా. అదే సమయంలో ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి విండో దగ్గర ఫేస్

పెట్టి చూస్తారనమాట, అయ్యి మన ట్రైన్ కనబడుతుంది మొత్తం అంతా అని చెప్పి. మలుపు చూడటానికి ఎంత బాగుంటుందో దాంట్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా అంత సేఫ్గా ఉండాలన్నమాట. నిజంగా ఆ సేఫ్టీ ఉంటే గనక మలుపు ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది. ఒకవేళ ఆ సేఫ్టీ లేకపోతే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. మరి జీవితంలో మలుపు మనం తీసుకునే నిర్ణయం సందర్భం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏమీ తెలియని దశ నుంచి ఎంతో నేర్పుతో పనిచేసే స్థాయికి ఎదగాలంటే మధ్యలో పడాల్సిన శ్రమ ఎంతో ఉంటుంది. అదే మలుపు అనుకోవచ్చు. సో ఆ శ్రమ ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది తీసుకునే నిర్ణయంలోనే ఉంటుందన్నమాట. అందుకే అంటుంటారు ఏంటంటే, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని పెద్దలు చెప్తుంటారన్నమాట. ఏంటంటే, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి సరైనవి కాదు కదా, మనల్ని అసలు ఎటువంటి సమస్యల్లోకి వెళ్ళకూడదు అటువంటి సమస్యల్లోకి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా గట్టిగా చెప్పాలంటే గనక, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలా స్ట్రైట్ రోడ్ మీద ఎంతైనా స్పీడ్ పెంచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్పీడ్ లిమిట్ అక్కడ 70-80 ఉన్నా కూడా 100 వరకు వెళ్తూ ఉంటారు. హైవే సంగతి చెప్తున్నా, పోనీ సిటీ లిమిట్స్లోనే మాట్లాడుకుందాం. సిటీ లిమిట్స్లో 20-30 కంటే ఎక్కువ ఉండదు కదా, కానీ నడిపే వాళ్ళు ఎవరైనా సరే 40s నడుపుతూ ఉంటారనమాట. కానీ ఒక్కసారిగా మలుపు వస్తే ఆ 40 KMPH స్పీడ్తో తిప్పగలమా? కాదు. ఖచ్చితంగా కొంచెం బ్రేక్ క్లచ్ పట్టుకుని ఇంకా బ్రేక్ వేస్తూ అలాగా స్లోగా తిప్పుతూ ఉంటాం. కాబట్టి ఒక మలుపు వచ్చినప్పుడు మనం డ్రైవింగ్ చేస్తుంటే ఫాస్ట్గా వెళ్తామా స్లోగా వెళ్తామా? అంతే. జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం అనేది తీసుకుంటామో అదే జీవితంలో పెద్ద మలుపు అన్నమాట. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కోపంతో ఉండాలా ప్రశాంతంగా ఉండాలా ఆలోచించండి. మరి ఇంకా మూవీ అప్డేట్స్లో మాట్లాడుకుందాం. ఈ మలుపుకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్,

11:43 దాటి 44 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సుద్దాల అశోక్ తేజ్ గారు లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పడిన పాట చంద్రముఖి మూవీ నుంచి అయితే విన్నారు. మరి మనం మాట్లాడుకుందాం ఏంటి అంటే కనుక మలుపు గురించి కదా. మలుపుకి సంబంధించిన ఒక మూవీ అప్డేట్ అయితే ఉందన్నమాట. ఏంటి అంటే కొత్త మలుపు హీరో ఆకాష్ నటించిన 2వ మూవీ. సో మలుపు అనగానే కొంత డెడికేషన్ కాన్సన్ట్రేషన్. ఈ డెడికేషన్ కాన్సన్ట్రేషన్ తో పాటు అన్నింటికంటే ఎంతో అవసరమైనది జాగ్రత్త. సో వీటన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అది జీవితంలో మలుపైనా రోడ్డు మీద కానీ మనం ప్రయాణిస్తున్న మలుపైనా సరే. సో ఆ జాగ్రత్తలు ఏమీ అవసరం లేదంట. ప్రతి మలుపు వినోదాన్ని పంచుతోంది అని తెలిస్తే గనక మలుపులన్నీ కూడా అప్పుడు సర్ప్రైజెస్ ఆనందాలే. నిజంగా మనం ట్రైన్లో ఉన్నప్పుడు అటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు. అంటే ట్రైన్ మనం నడపం కదా, ఎంతమంది ఉన్నా సరే ఒకే లోకో పైలట్ ఉంటాడు కాబట్టి ట్రైన్ అంతటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఇంకా ట్రైన్లో ఎంతమంది ఉన్నా మలుపుని ఆస్వాదించవచ్చు. ఇంకా దాని గురించి భయపడుతున్నారు మలుపు వచ్చిందంటే కనుక అది ఒక ఫోబియా, కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి మలుపుకి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే కింద వాటర్ఫాల్, అదే కింద పెద్ద లోయ పక్కన వాటర్ఫాల్ ఉంటే దాన్ని ఆస్వాదించడం కోసమే చాలామంది ముఖ్యంగా ఆ ట్రైన్ ట్రిప్కి వెళ్తూ ఉంటారనమాట. సో సినిమా కబుర్ల నుంచి ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాం కదా. సరే చెప్పాలంటే అలాగ ప్రతి మలుపుకి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఒకవేళ అటువంటి మలుపు వచ్చిందంటే గనక దాన్ని ఏదో అడ్వెంచర్ లాగా తీసుకుని దాన్ని మనం కొంచెం గట్టెక్కితే గనక అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా చెప్పాలంటే మన డైరీ తిప్పి చూసుకుంటే గనక అది మనకి ఎంతో మోటివేషనల్గా అనిపిస్తుంది అనమాట. సో కామెడీ సర్ప్రైజెస్తో ఇలాగ మలుపులన్నీ కూడా ఉంటాయంట మూవీలో. అదే కొత్త మలుపు మూవీలో సింగర్ సునీత గారి అబ్బాయిగానమాట నటించిన ఈ సినిమా హీరో ఆకాష్ది. సో పల్లెటూరు అందాలు, ముఖ్యంగా చెప్పాలి అంటే ఆంధ్ర కేరళ కోనసీమ అందాలు సినిమాలో హైలైట్. సో ఈ విధంగా మలుపు అని అనగానే గనక మనం ఏదంటే ఆలోచిస్తున్నాము అంటే కొంత భయం ఎవరికైనా ఉంటుంది. అసలు ఎవరికి భయం ఉంటుంది అంటే గనక ఎక్స్పీరియన్స్ లేకపోతే గనక భయం ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఎవరైనా 10th చదివే కదా అంటే ఇంకా చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో చుట్టూరుగా వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే గనక ఓహో ఇంతేనా, దాటేస్తే సరిపోద్ది అని చెప్పి అనిపిస్తుంది. అలాగే ఏంటంటే ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఒక మలుపు తిప్పాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. చెప్పాలంటే ఆ ఒక వెహికల్ మీద, బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ మలుపు తిప్పుతున్నప్పుడు కాళ్ళు కింద పెట్టి తిప్పుతూ ఉంటారు కదా.

నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే కనుక ఒకవేళ కార్ నేర్చుకుంటున్నప్పుడు క్రాస్ చేయాలి, అదే ఒక మలుపు తిప్పాలి అంటే ఎలాగా, కారులో నుంచి కాళ్ళు బయట పెట్టలేరు కదా. అందుకనే కారులో ఇలాగా ఏదైనా మలుపు తిప్పడం అంటే కటింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇలాగ ఏంటి అంటే కనుక ముఖ్యంగా మనకి తెలియని విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం భయపడుతూనే ఉంటాం. కానీ ఆ భయాన్ని దాటాలి అంటే కనుక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనేది మన చుట్టుపక్కల ఉండాలన్నమాట. సో అటువంటి వాళ్ళు ఉంటే కనుక అది మలుపు అన్నా ఏదైనా ఒక కొత్త ప్రాబ్లం అన్నా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈజీగా దాటేయచ్చు. ఇంకా దాటిన తర్వాత

అనేది మన చుట్టుపక్కల ఉండాలన్నమాట. సో అటువంటి వాళ్ళు ఉంటే కనుక అది మలుపు అన్నా ఏదైనా ఒక కొత్త ప్రాబ్లం అన్నా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈజీగా దాటేయచ్చు. ఇంకా దాటిన తర్వాత ఆ ఆనంద క్షణాలను ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు.

మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో చిత్ర గారు పడిన పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు సినిమా కబుర్లో. 11:52 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి విత్యుర్ ఆర్జే ఆదిత్య. ఇంకా మూవీ అప్డేట్ చెప్పుకోవాలంటే గనక విజయ్ దేవరకొండ రష్మిక వీరి కాంబినేషన్లో షూటింగ్లో ఉన్న మూవీ అందరికీ తెలిసింది ఏంటంటే రణబాలి. మరి చెప్పాలంటే బ్రిటిష్ కాలం నాటి మూవీ అంట. మరి అప్పటి వాతావరణం సెట్స్ అన్నీ వేయాల్సి ఉంటుంది కదా. సో ఇటువంటి మూవీస్ చేయాలి అంటే కనుక డైరెక్టర్స్కి కొంచెం చాలా పెద్ద పని అవుతుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మూవీ తీయాలి అంటే కనుక ఎక్కడైనా మంచి స్పాట్ బాగుందా అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయి మూవీ షూటింగ్ అంతా చేసేసి ఇంకా ప్యాకప్ చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ఒక థీమ్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌరాణికం కానీ ఇలా ఒక చరిత్రకి సంబంధించింది కానీ ఇంకా చెప్పాలి అంటే గనక బాగా పర్టికులర్గా ఇలా బ్రిటిష్ కాలం నాటి మూవీ లేకపోతే రాజుల కాలం నాటి మూవీ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి మూవీ అంటే అప్పుడు ఆ కాలం నాటి పరిస్థితులు ముఖ్యంగా తీసుకురావాలి. ఆ కాలం నాటి డ్రెస్సింగ్ సెన్స్ ఆ కాలంలో ఏ ఏ వస్తువులు వాడేవారో అవే ఉపయోగించాలి. అందులో కొంచెం తేడా వచ్చినా ఇంకా అంతే సంగతులు అన్నమాట. కాబట్టి అణువణువు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఇంకా ఏంటంటే చూసుకుంటూ ఉండాలన్నమాట. సినిమా అలాగ షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మొత్తం మనకి సంబంధించిన వస్తువులు ఏమీ లేవు కదా, అన్నీ ఆ కాలం నాటివే కదా అని చెప్పేసి. సో చెప్పాలంటే మూవీ తీయడం కూడా కష్టమైన పని, అదే చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. మరి అప్పటి వాతావరణం సెట్స్ అన్నీ కూడా వేయాల్సి ఉంటుంది అనగా బ్రిటిష్ కాలం నాటి మూవీ అనగానే అందులో ఫారెన్ యాక్టర్స్ కూడా కంపల్సరీగా ఉండాల్సిందే, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చూడాలి కదా. సో ఈ సినిమా అందుకే హాలీవుడ్కి చెందిన యాక్టర్ ఆర్నాల్డ్ని తీసుకొచ్చి మన ముందు ప్రవేశపెట్టబోతుంది ఈ సినిమా అన్నమాట. మరి ఈ ఆర్నాల్డ్ ఏ పాత్రలు నటించబోతున్నారు అంటే సినిమాలో విలన్ పాత్రలో. మరి యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఈ ఆర్నాల్డ్ని ఎలా ఎదుర్కొంటాడు మరి మూవీ తెలియాలి అంటే కనుక 11 సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. కంచె మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ, యుద్దంలో సాంకేతిక వినియోగం పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వింగ్స్ బ్రివెట్స్ అందజేశారు. పరేడ్లో సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ యాంటీషిప్ వార్ఫేర్లో కొత్త టెక్నాలజీని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. దీంతో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యం భారత్కు లభించినట్లయింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో వెల్లడిస్తూ ప్రయోగానికి సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అయిన వెంటనే మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఘటనాస్థలంలో భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణం, ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. రాజధాని అమరావతిలో కొండవీటివాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 వాగులపై 69 బ్రిడ్జిలు కడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో ఈరోజు పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో వాగులపై 43, ఎల్పిఎస్ లే

రోడ్లలో 26 బ్రిడ్జీలను సిఆర్డీఏ నిర్మిస్తోంది. బుడమేరు డైవర్షన్ ఛానల్లో లైనింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలిక క్రాస్బండ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. బుడమేరు ద్వారా వచ్చిన స్వల్ప పరిణామంలోని వర్షపు నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా సుమారు 100 క్యూసెక్ల మేర విడుదల చేస్తున్నామని, ఈ నీటి విడుదల పూర్తిగా నియంత్రిత పద్ధతిలో జరుగుతోందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకుండా జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో గ్రూప్ డిలో ఈరోజు జరిగిన మ్యాచ్లో అమెరికా పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. కెనడా బోస్నియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ల్లో మెక్సికో దక్షిణాఫ్రికాపై, దక్షిణ కొరియా చెకియాలపై విజయం సాధించాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 12:10 కావస్తోంది సమయం. మరి మీకు తెలిసేలోకి మనమైతే ఎంటర్ అయిపోయాం కదా. అందమైన పూదోట చూసినప్పుడు ఎవరైనా సరే అలా కాసేపు ఆ పూదోట అందాన్ని చూస్తూ మాయమరిచిపోవాల్సిందే. ప్రయాణంలో ఎక్కడికైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు అలాగా చుట్టుపక్కల కొన్ని పచ్చని పైర్లు కనిపిస్తేనే అలా చూస్తూ వెళ్తాము ఉంటాం కదా. ఆ పచ్చని పైర్లు పచ్చగా కాకుండా, అంటే పచ్చగా కాకుండా ఇన్ ద సెన్స్ నెగిటివ్ మీనింగ్ అని కాదు, ఏదైనా ఒక పూదోట వస్తే గనక, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంతి తోట అయితే మొత్తం అంతా కూడా యెల్లో కలర్లో, ఇంకా ఒకవేళ మల్లెపూల తోట అయితే గనక అక్కడక్కడక్కడ అంతా వైట్ కలర్లో, సో ఇలాగ ఏ పువ్వులకి సంబంధించిన కలర్ అయితే ఆ పూలకి సంబంధించిన కలర్ ఆ ఎకరాలు అంతా కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే నిజంగా కాసేపు ఆగి వాటిని చూస్తూ అలా ఉండిపోవాలి అనిపిస్తుంది అనమాట. సో అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పక్కన ఎక్కడైనా సరే అలాగ పూదోటలు వేసినా మనకి ఒక్కసారిగా 1 ఫైన్ మార్నింగ్ లేచి చూస్తే గనక ఆ పూదోటలన్నీ పూలన్నీ వికసిస్తే అలాగా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. సో ఇలాంటి పూదోటలు 1980s 1990s ఫిలిమ్స్లో సాంగ్స్కి బెస్ట్ స్పాట్స్ అనమాట. ఇంకా చెప్పాలంటే తులిప్ తోటలకి ఎక్కువగా టూరిస్ట్, ఇంకా ఫిలిం ఇండస్ట్రీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తరలి వస్తూ ఉంటుంది. మరి నిజంగా ఇలాగా అంటే 1980s 1990s ఎక్కువగా మన మూవీస్కి సంబంధించిన సాంగ్స్ అన్నీ కూడా షూటింగ్ ఇలాగా పార్క్స్ కానీ ఇంకా తర్వాత పూదోటల్లో ఎక్కువగా ఉంటాయన్నా కదా. ముఖ్యంగా ఈ పూదోటల్లో కూడా తులిప్ గార్డెన్స్కి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఈ తులిప్ గార్డెన్స్కి విజిట్ చేయడానికి కారణం ఏంటి తెలుసుకుందాం మీకు తెలుసాలో.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో

0: షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: CFM 101.3.
1: పన్నెండు గంటల 17 నిమిషాలు దాటి 35 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఆత్రేయ గారు లిరిక్స్ అందించగా ఘంటసాల పి సుశీల గారు పడిన పాట ప్రేమ్ నగర్ మూవీ నుంచి అయితే విన్నారు కదా. మరి ఈ మూవీలో ఇప్పుడు విన్న సాంగ్ కూడా షూటింగ్ అంతా కూడా ఒక వాటర్ ఫాల్ పక్కన పార్క్లో ఇలాగా చేస్తారనమాట. సో 1980s 1990s ముఖ్యంగా సాంగ్స్ షూటింగ్స్ అన్నీ కూడా ఇటువంటి టూరిస్ట్ స్పాట్స్ చెప్పాలంటే పార్క్స్ ఆ తర్వాత వాటర్ ఫాల్స్ ఇలాగ ఎక్కువగా చూస్ చేసుకున్నారు. మరి ఇప్పుడు తులిప్ తోటలు అని చెప్పి అన్నా కదా, ఎందుకని తులిప్ తోటలు అంతగా ప్రసిద్ధి ముఖ్యంగా మూవీ షూటింగ్స్కి కానీ ఇంకా టూరిస్ట్ కానీ? చెప్పాలంటే ఎక్కడైనా సరే ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది అంటే ఎక్కువగా వచ్చేది టూరిస్టే కదా, పర్యాటకులు. ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్కి సంబంధించి ఫిలిం క్రూ అంతా కూడా అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. సో ఇది చెప్పాలంటే గనక తులిప్ తోటలకి ఎందుకు అంతగా అట్రాక్ట్ అవుతారంటే గనక, ఫస్ట్ ఇట్ ఈస్ టోటలీ హార్టికల్చర్, ఆ తర్వాత ఫ్లోరిస్ట్ ఆర్ట్ అనమాట. ఏంటంటే ఇందాక మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఏదైనా పచ్చని పైరు కనిపిస్తూ ఉంటే గనక దాన్ని చూస్తూ అలాగా కాసేపు గడపడం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. కానీ ఆ పచ్చని పైర్లలో గనక పూదోట అలా కనిపిస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా చూడాలని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ తులిప్ తోటలకి ఎందుకు అంత అట్రాక్షన్ అంటే గనక, సో మనం ఏంటంటే ఈ కాలంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైనా వర్క్కి సంబంధించిన టైర్డ్నెస్ని కొంచెం దాని నుంచి బయటపడాలి అంటే గనక అవుటింగ్కి ఎక్కువగా రిసార్ట్కో ఇంకా ఎక్కడికైనా మంచి టూరిస్ట్ స్పాట్లకో వెతుకుతూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా పిల్లలంటే చెప్పక్కర్లేదు, స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే స్కూల్కి వెళ్లే ముందు మార్నింగ్ అయినా పార్క్ అయితే కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిందే. మరి ఈ తులిప్ తోట అందాలు మన దగ్గర పూసే పూదోట అందాలతో సమానంగానే ఉంటాయి. అయితే తులిప్ తోటల్లో రకరకాల రంగుల్లో పూలు చాలా ఎంతో గుబాళ్యంతో ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే హార్టికల్చర్ అని చెప్పి అన్నా కదా, రకరకాల పూ

తర్వాత ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన గోపి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు.

0: గ్రామీణ క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందిగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ హై. యే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట్ నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీఛే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హీ భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000కు పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా

0: సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకన్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6, 21 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో, చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరకృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింత వరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరికృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పి భానుమతి పాడిన పాట బొబ్బలి యుద్ధం చిత్రానికి, సాహిత్యం సముద్రాల జూనియర్.

ఎస్ జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్దిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కు పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల

0: మందిని బయటికి తీసుకురావడం జరిగింది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ 12 ఏళ్ల క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,20,000కు పైగా అంకుర సంస్థలు 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్ ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వస్తువులను అభివృద్ధి చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు ఉదయం విజయవాడ బరం పార్క్ వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారు మాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఎరువుల గోదాములను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, సరఫరా వ్యవస్థ, విక్రయాలను ఆమె నిన్న పరిశీలించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ విధానంలో యూరియా, డీఏపీ ఎరువులను రైతులు కొనుగోలు చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఎరువుల బస్తాలపై ముద్రించిన ధరలను, ప్రభుత్వ రాయితీ ధరలు, రైతులకు విక్రయిస్తున్న ధరలు వంటి విషయాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛపదం కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగు

0: నీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా విందాం అనుకూలం కథానిక రచన శ్రీమతి చలసాని వసుమతి. వినండి అనుకూలం కథానిక.
4: ఆకాశాన్ని సాధారణంగా మనం గమనించాం. ఒకవేళ చూసినా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడే. అలాగే జీవితం కూడా. నిర్మల తను తాను గుర్తించాలంటే ఇలాంటి ఉరుములు మెరుపులు ఎన్నింటిని తట్టుకోవాలో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టయింది నిర్మల. కంటి ముందు మెరిసిన మెరుపుతో ఆకాశం వంక చూసింది. ఆకాశం ఉరుముతోంది, మేఘాలు పరుగులు పెడుతున్నాయి. ఆ పరుగులు చూస్తే సిగ్గుసిగ్గుగా అత్తారింటికి బయలుదేరిన వధువు మనసుల కాస్త దిగులు కాస్త సంతోషంగా కనిపిస్తున్నాయి. నాకే నవ్వొచ్చింది. 6 నెలలైంది పుట్టింటికొచ్చి తను. తల కింద చేయి పెట్టి పడకుర్చీలో పడుకున్నాను. చరణ్ ఫోన్ చేస్తాడేమో అని వ్యర్థంగా ఆలోచన చేస్తున్నాను తరచుగా. దుఃఖంతో మనసంతా దిగులుగా ఉంది నాకు. నా మనసు నా దగ్గర లేకుండా అత్తారింటికి వెళ్ళిపోతోంది పదే పదే. ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో ఉండవలసి వస్తే ఇలాగే అనిపిస్తుందేమో. అకారణంగా దుఃఖం కూడా పొల్లొచ్చింది. ఎవరికీ చెప్పుకోలేను. నాన్న నా జీవితాన్ని సూక్ష్మదర్శనిలో చూస్తున్నారు. అమ్మ సానుభూతి చూపించినా నాన్న అదోలా చూసినా నా మనసుకు అవేవీ తట్టడం లేదు. నాన్నదే పురుషాధిపత్యం. స్త్రీని గుంజకు కట్టివేసి అడ్జస్ట్ అయింది మా ఆవిడ. మా అమ్మాయి కూడా అలాగే అనుకుంటారు. అంతేకాని వాళ్ళని కట్టడి చేశామనిపించదు వాళ్లకు. నా వివాహం వైభవంగా జరిగింది. నాన్నగారు శ్రీమంతులు. ఏ లోటు లేకుండా కట్న కానకలిచ్చి అత్తగారింటికి పంపించారు నన్ను. అంతా కొత్త. అపరిచిత వ్యక్తుల మధ్య ఎలా మసులుకోవాలో తెలియదు నాకు. అనుక్షణం తీయని ఊహల్లో తేలిపోతూ ప్రతి పనిలోనూ ఆనందంగా లీనమైపోతున్నాను నేను.

ఆడపడుచు నన్ను ఇంత మెచ్చుకుంటూ. నీవు మా ఇంటి కొడలే కాదు, కూతురు అంటుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. బహుశా శ్రీమంతుల బిడ్డను కావటం వల్ల కావచ్చు ఈ మర్యాదలన్నీ. ఇంటికి పెద్ద అత్తగారు, ఆమె ఆధీనంలోనే ప్రతి పని జరుగుతుంది. చరణ్ తల్లి మాట జగదాటడు, కానీ ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు. చిరాకెక్కువ, సహనం అసలే ఉండదు. అరుస్తూ ఉంటాడు, ప్రశాంతమైన కుటుంబం నుండి వచ్చి నేను చరణ్ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. వివాహమై 3 మాసాలు గడిచాయి. ఎన్నో కలలతో అత్తగారింట కాలు పెట్టిన నాకు కలలు అందనంత దూరంలోనే ఉంటున్నాయి. కలలు కన్న నా హనీమూన్ కూడా అందనంత దూరంలోనే ఉందేమో అనిపిస్తుంది నాకు. అసలు ఆ ఊసే లేదు. ఎప్పుడైనా చరణ్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకువస్తే అరుస్తాడు, ఎందుకిలా నన్ను విసిగిస్తావు? ఏ, ఎన్ని సంవత్సరాలైందేంటి మన పెళ్ళేగి అంటూ ఎగిరిపడతాడు. పసితనం నుండి కలలు కనడం, మధురమైన ఊహలతో భవిష్యత్తు అందంగా ఊహించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే నేను, ఈ భాగస్వామి సహచర్యం నన్ను మానసికంగా కుంగతీయటం ప్రారంభించింది. మనసు కందని సర్వవ్యాప్తమైన సత్యమేదో సన్నని గీతలా కనిపిస్తోంది నాకు తరచుగా. ఛా, జీవితం అంటే తినటం, నిద్రపోవటం, కోరికలు తీర్చుకోవటం, ఇదేనా? ఇలా అనుకోవటం కూడా మాయనిపిస్తుంది ఒక్కోసారి. అసలు దీనంతటికీ కారణం నాది చాలా సున్నితమైన మనసు కావటమేమో. చరణ్కు ఇండస్ట్రీ ఫ్యాక్టరీలున్నాయి, వీటన్నిటి బాధ్యత చరణ్దే. కారణం మామగారు లేకపోవటమే. వీటన్నిటికీ యజమాని కూడా అతనే, కానీ తను బాధ్యతగా లేడు. ఫ్యాక్టరీకి వెళ్ళడు, నియమంగా ఉండడు, స్నేహితులతో తిరుగుతూ వ్యంగ్యంగా సంభాషిస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడని నేను గమనించాను. అప్పుడప్పుడు అత్తయ్య గారు చరణ్ను చాటుగా కోపగిస్తూ ఉండటం నా కనుకొసలు దాటిపోలేదు. అలాంటప్పుడు వినయంగా తల వంచుకుంటాడే కాని మారడు. పైగా ఆ కోపమంతా నా మీద చూపిస్తూ ఉంటాడు. అతనికి నేనేమన్నా అతని మీద నేరాలు చెప్తున్నానేమో అనే అనుమానం. ఛీ, ఇదేనా నీ కోరుకున్న జీవితం? ఇదేనా నేను కలలు కన్న నా ప్రపంచం? నేను ఎంత సుఖంగా ఉండాలనుకున్నాను, చివరికి నేనెలా ఉన్నాను? అసలు సుఖమన్నదే లేదు నా జీవితం. నాకు కావలసిన ప్రేమ నా భర్త నుండి నాకు లభ్యం కావటం లేదు. ఈ కలవరంలోనే సిరి పుట్టింది. సిరి మీదకు మళ్ళీంది నా ప్రేమ. సిరే నా ప్రాణం, సిరే నా ప్రపంచం. ఆ రోజు నేను చాలా ఆశ్చర్యపోయాను. చరణ్ చాలా ప్రేమగా మాట్లాడాడు. కవిత సారీరా, నా ప్రవర్తనకు చాలా బాధపడుతున్నాను. ఇక ముందు నేను నీ మీద అసలు అరవను, అసలు కోపగించుకోను కూడా. నిన్ను అర్థం చేసుకుంటాను, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించు ప్లీజ్. నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను అని అతను 2 చేతులు పట్టుకున్నాడు. నాకు నోట మాట రాలేదు, చాలా వింతగా ఉంది. ఇంత అకస్మాత్తుగా ఇలా, అసలు ఈ మనిషిలో ఈ మార్పు ఎలా వచ్చింది అనిపించింది. నాటకమేమో అని అనిపించేంతలోనే చరణ్ బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం చరణ్ వచ్చిన తర్వాత విషయం చెప్పాడు. మనకు ఫ్యాక్టరీలు బిజినెస్లు ఉన్నాయి తెలుసు కదా, కొత్త ప్రొడక్ట్కు కొన్ని మిషన్లు కావాల్సి వచ్చినాయి, వీటికి 5 లక్షలు కావాల్సినాయి. అమ్మకేమో ఇవేవీ తెలీదు, పైగా బాధ్యత అంతా నాదే కదా. అయినా వివాహం అయిన తర్వాత కూడా అమ్మని అడగటం న్యాయంగా లేదు. మీ నాన్నగారికి ఫోన్ చేసి సర్దమని చెప్పగలవా? అయినా ఊరికే కాదులే, అప్పుగా 3 మంత్స్లో ఇచ్చేస్తాను ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు. నాన్న చాలా ఇచ్చారు, ఎలా అడగలను? అయినా తిరిగి ఇచ్చేస్తానంటున్నాడుగా చరణ్, పర్లేదులే అని సమాధానపడి మొన్నాడు నాన్నకు ఫోన్ చేశాను. నాన్న అంగీకరించి వెంటనే పంపించారు. సంవత్సరం గడిచిపోయింది, కానీ చరణ్ మళ్ళా ఆ ప్రస్తావన తేలేదు. నాకు కష్టమనిపించి ఒకరోజు అడిగాను. వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది. నీకేం లోటు చేశానేంటి? నీకేం లోటు లేదు కదా, నీకు అసలు తృప్తి అనేదే లేదు. మీ నాన్న ఇచ్చిందేగా, ఏ ఆయనకు కూడా తిరిగి ఇవ్వాలా అంటూ పొగరుగా అన్నాడు. ఆకాశం తిరిగి ముక్కలుగా నా మీద పడ్డట్టయింది. కళ్ళు తిరిగాయి నాకు. అది కాదు అంటూ ఆగిపోయాను నేను. చాలే అంటూ విదిలించుకుంటూ వెళ్ళిపోబోయాడు అతను. ఆగండి, అల్లుడిగా మీ గౌరవం పోతుంది. నేను అడిగితే ఇచ్చారు ఆయన, ఆ డబ్బు ఆయనది, మంది కాదు అన్నాను విసురుగా. అయితే ఆయన నన్ను చాలా డబ్బిచ్చి కొనుక్కున్నారు, ఇంకా ఎంత డబ్బిచ్చినా నాకు విలువ కట్టలేదు తెలుసా? ఛీ, ఏంటి అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? మీ బాధ్యతలు మీరు మంచిగా నిర్వర్తిస్తే నాన్న డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదని చెప్పి నేను క్షమాపణ చెప్పగలను. కానీ మీరు

ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తున్నారు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అత్తయ్య గారు కూడా మౌనంగా ఉంటున్నారు. ఎందుకిలా ఎందుకిలా మోసం చేస్తున్నారు అంటూ గట్టిగా అడిగాను. నా చెంప పగిలిపోయింది, కళ్ళు తిరిగే, మనసు మొద్దుబారిపోయింది. సహించాను. వారం గడిచింది. నా స్నేహితురాలింటికి వెళ్లాలనిపించి వెళ్ళాను. మాటల్లో చాలా లేటైంది. ఇంటికి వచ్చేసరికి సిరి నన్ను చుట్టుకుపోయింది. అత్తగారు కోపంతో, ఇప్పుడు ఇల్లు గుర్తుకొచ్చిందా తల్లి? ఇంటి గుట్టంతా బయట వాళ్ళకి చెప్పి బజార్న పెడుతున్నావు కదా అంటూ అరిచారు. అప్పటి నుంచి పనంతా నేనే చేయవలసి వచ్చింది. అత్తగారు ఆడపడుచు మహారాణిలా కూర్చుంటే పనంతా నేనే చేసి అలసిపోతున్నాను. ఇంకా ఆ రోజు నుండి చరణ్ మాట్లాడడం మానేశాడు. చేసిన పనికి పశ్చాత్తాప పడలేశారు కదా, అంతా తెలిసిపోయింది కదా, ఇంకెందుకన్నట్టుగా నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు. ఇలా నా వైవాహిక జీవితం 5 సంవత్సరాలు గడిచి చరణ్ నన్ను చెప్పు కింద తొక్కిపెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళంతా నాటకాల రాయుళ్ళు. ఛీ, ఈ బ్రతుకు అవసరమా నాకు? ఎందుకు సహించాలి? ఎవరికోసం ఇలా మౌనంగా భరిస్తూ రోధిస్తూ నరకాన్ని అనుభవించాలా? మనుషుల్లో మార్పు అనేది ఉండదా? ఇలాంటి భర్తతో భార్య శవల్లా ఉండి కాపురం చేయాలా? నా మీద నాకే అసహ్యం వేసింది. ఆలోచించాను. కళ్ళ నీరు గడ్డగట్టింది. ఒకరోజు సిరిని తీసుకుని అమ్మగారింటికి వచ్చేశాను. వెంటనే చరణ్ ఫోన్ చేశాడు. చుట్టూ చూశాను, ఎవరూ లేరు. హలో అన్నాను. నా మాట వినిపించడంతో చరణ్, చూడు కవిత, నేను బిజినెస్ పనుల్లో ఏదో నీ మీద చిరాకు పడ్డాను, అంతటితోనే ఇలా చేయాలా? ఇలా ఇల్లు వదిలిపోవటం అన్యాయం కవిత అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. చూడండి, మీరు మరలా నాటకం ప్రారంభించారు. మీ దృష్టిలో మీ భార్య మీరు వేసుకునే షూ లాంటిది. మీరు మంచివారైతే నేనెందుకు ఇక్కడికి రావాల్సి వస్తుంది? నాలో శక్తి ఉన్నంత వరకు సహనం చూపించాను. ఇంకా నా వల్ల కాదు. ఏ కుటుంబాన్ని నమ్మి వచ్చానో, ఏ కుటుంబం కోసం నా ఇష్టాయిష్టాల్ని చంపుకుని మీ అందరికీ సేవ చేశాను, తగిన ఫలితం తిట్లు చిరాకులు బహుమతిగా ఇచ్చారు. చాలు, నా జీవితం అంతా సరిపోతే అణిగిమణిగి రోబోలా బానిసలా ఉండటం నా వల్ల కాదు. చరణ్ ప్లీజ్. కవిత ప్లీజ్, అలా అనుకు. క్షమించు కవిత, ఒక్క అవకాశం ఇవ్వు, వచ్చేస్తావా అంటూ ఇంకేదో చెప్పబోయాడు. అతని గొంతు నాటకీయంగా ఉందనిపించింది నాకు. అవసరం లేదు, నేను ఇలా వచ్చానని అతి క్రూరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు. ఇంకా ముందు నాకు ఫోన్ చేయవద్దు అంటూ ఫోన్ పెట్టేశాను. అప్పుడే నాన్న వచ్చారు. చరణ్, ఫోనేనాది? గంభీరంగా అడిగారు నాన్న. అవును. చూడమ్మా కవిత, గృహిణికి కోపం వస్తే ఆమెకే నష్టం అంటూ ఇంకేదో చెప్పబోతుంటే, నాన్న ముఖం చాటు చేసుకుని నా కోపాన్ని బాధను ప్రదర్శించడం లేదు నాన్న. నాలో ఓర్పును పరీక్ష చేస్తున్నారు వాళ్ళు. నాకు సాధ్యం కాదు నాన్న ఆ ఇంట్లో ఉండటం అంటూ ఉబ్బికి వస్తున్న కన్నీళ్లని తుడుచుకున్నాను. అది కాదమ్మా, నాన్న చాలా లాలనగా తల మీద చేయి వేసి నిమురుతూ చెప్పారు. తల్లి, సామరస్యంతో స్నేహభావంతో చూడలేదు నీవు. పెళ్లి కావటంతోనే ఎన్నో కలలు కన్నావు, అవి తీరలేదు. దాంతో నెగిటివ్గా ఉన్నావు. అలా కాక అనుకూలంగా పాజిటివ్గా ఆ ఫ్యామిలీని అర్థం చేసుకుంటే నీవిలా రావాల్సి ఉండేది కాదేమో, ఒక్కసారి ఆలోచించు అని నాన్న ప్రేమగా అంటుంటే, చా, నాన్న కూడా నన్ను అర్థం చేసుకోరు, ఇదేనా కన్న తండ్రి పిల్లను అర్థం చేసుకోవటం అనిపించింది నాకు. అంతలోనే అమ్మ వచ్చి సమర్థించింది, ఒక పర్యాయం వాళ్లకు కూడా పాఠం చెప్పాలి. నోరు లేని పిల్ల, దిక్కులేని ఆడపిల్ల అనుకుంటున్నారు వాళ్ళు అంది కసిగా అమ్మ. కాలం గడిచిపోతుంది. గాయం పడ్డ పక్షిలా వెలువెల్లాడుతున్న నేను చరణ్ ఎన్ని పర్యాయాలు నాకు ఫోన్ చేసినా తీయలేదు. చాలా దూరం జరిగిపోయాను, ఆలస్యమైపోయింది. ఇక ముందు ఆలోచించిన వ్యర్థం అని నిశ్చయించుకుని నా భవిష్యత్తును ఆలోచిస్తున్నాను. అయినా నా మనసు అటువైపు వెళ్లిన చరణ్ ని నాటకీయత అసహ్యం అనిపిస్తుంది. ఇలా నలిగిపోతున్న నన్ను నా ఆవేదనను గ్రహించిన నాన్న అత్తగారింటికి బయలుదేరి వెళ్లారు. ఆ రోజే తిరిగి వచ్చి అమ్మతో అక్కడ జరిగిన విషయాలు చెప్తుంటే నాన్న పడిన బాధ చాటుగా విన్న నాకు కళ్ళు తిరిగే. నా రూమ్లో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. సిరి వచ్చి నన్ను తాకింది. కళ్ళు తెరిచి చూస్తే వర్షం ఆగిపోయింది. ఎందుకు తల్లి, ఎందుకు ఇలా తడిసాం? వాళ్ళు జ్వరం వస్తుంది అంటూ దీనిని దగ్గరకు తీసుకున్నాను. అదేంటి మమ్మీ, డాడీ నేను చాలాసార్లు వర్షంలో తడిసాం కదా, అప్పుడు జ్వరం రాలేదు కదా. కాదమ్మా, ఇంతగా తడిస్తే జ్వరం వస్తుంది అంటూ తల తుడుస్తున్నాను. మమ్మీ, ఇలా తడవడం నాకు చాలా ఇష్టం మమ్మీ, డాడీ ఉంటే ఇంకా చాలా మజాగా ఉండేది అంది. కోపం వచ్చింది నాకు. అసలు ఈ పిల్లలకు తెలియదు, చెప్తే వినరు అంటూ కొట్టబోయాను. మెట్ల మీద పరుగులు తీసుకు

0: కాలు మెలకపడి పడిపోయింది. పెద్ద కేక పెడుతూ పరిగెట్టాను. సిరిని లేపాలని ప్రయత్నిస్తూ కేక విని అమ్మా నాన్న పరిగెత్తుకొచ్చారు. ఆదుర్తగా, ఏం జరిగింది? సిరి పడిపోయిందమ్మా అన్నాను కంగారుగా. నాన్న సిరిని పైకి లేవతీసి ఎత్తుకుంటారు. తలకు బాగా గాయమైంది, రక్తం కారుతోంది. నాన్న కారులో సిరిని తీసుకుని అందరం బయలుదేరాం. దారిలో సిరికి స్పృహ వచ్చింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం. డాక్టర్ చూసి దెబ్బ ఎక్కువ తగలలేదు కానీ చేతి మణికట్టు విరిగిందన్నారు. హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. ఆ రాత్రంతా సిరి బాధపడుతూనే ఉంది. నిద్రపోలేదు. డాడీ డాడీ అంటూ ఏడుస్తోంది మధ్య మధ్యలో. నేను కంపించిపోయాను. అడవిలో చిన్న జంతువు భయంతో ఎలా వణుకుతుందో అలా వణికిపోతున్నాను. అతనికి దూరంగా ఉంటూ కాస్త కాస్త కోలుకుంటున్న నాకు ఈ పరీక్ష ఏమిటి? బాగా కన్నీళ్ళు.
1: మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తారు?
0: దీనంగా అడుగుతోంది సిరి. త్వరలోనే వస్తారు తల్లి అంటూ తల నిమిరాను. మీ డాడీ ఎకరారు తల్లి అని చెప్పాలనిపించింది, కానీ భయం వేసింది. పసిపిల్ల మనసు గాయపడుతుందని. కన్నీళ్లు కారిపోతున్నాయి. సిరిని బాధగా చూస్తుంటే పెద్దదైన తర్వాత మా నాన్నని ఎందుకు వదిలొచ్చావని అడుగుతుందేమో అని నాకు మొదటిసారిగా పశ్చాత్తాపం కలిగింది. నేనే తొందరపడి ఆవేశంతో వచ్చేశానా? నా మీద నాకే కోపం వచ్చింది. మనసంతా అల్లకల్లోలమైంది. చివరకు నిశ్చయించుకున్నాను చరణ్కు విషయం తెలియచేయాలని. బయటకు వచ్చి చరణ్కు ఫోన్ చేశాను. చరణ్ మాట్లాడాడు. సిరికి ఎలా ఉంది కవిత? కంగారుగా అడిగాడు. మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాను. ఇప్పుడే మావయ్య గారు ఫోన్ చేశారు. తలకు గాయమైందని, చేయి విరిగిందని చెప్పారు. నా వల్లే పడింది చరణ్, నాదే తప్పు, ఏడుస్తూ చెప్పాను. సరే, ఇప్పుడెలా ఉంది సిరి? కోలుకుంటోంది కానీ అస్తమానం డాడీ డాడీ అని కలవరిస్తోంది. ప్లీజ్ ఒక పర్యాయం వచ్చి కనిపించండి సిరికి, దీనంగా అడిగాను. అయితే నీకు మాత్రం గుర్తు రావటం లేదా నేను? అవునా, మీరు లేకుండా నేను కూడా చాలా సుఖంగా ఉన్నానన్నా కవిత. నీవు లేకుండా నేను కూడా సంతోషంగా ఉండలేనని అర్థమైంది. మరలా నాటకం. జీవితమే ఒక నాటకం కవిత, నీ పాత్ర లేకుండా ఈ నాటకం ఎలా అవుతుంది చెప్పు అంటూ నవ్వాడు. నాకు సంతోషం కలిగింది. కానీ అది వ్యక్తపరచకుండా, మీరు చెప్పేది మీరు చూపించే ప్రేమ వాస్తవమేనా అన్నాను బింకంగా. సరే, అయితే నా మనసు చూసి అర్థం చేసుకోవాలంటే నా హృదయానికి చెవి ఆనించి విను. నిజంగా కవిత, ఈ శుభగడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను. సాయంత్రం సిరి దగ్గర ఉంటాను. సరేనా? చరణ్ ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం వరకు నా పరిస్థితి ఆందోళన, తడబాటు, పశ్చాత్తాపం, ఎదురుచూపులు సింధూరల్లా మెరుస్తున్నాడు సురుడు. బాల్కనీలోకి వచ్చి చూశాను. సిరి అప్పుడే లేచినట్లుంది. మమ్మీ డాడీ అంటోంది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఇంతలో రూమ్ తలుపు చిన్నగా కొట్టారు. నర్స్ అనుకున్నాను. ఎదురుగా చరణ్. పరుగున వెళ్లి చరణ్ హృదయంలో తలదాచుకున్నాను. విను విను కవిత, నా గుండె నీకోసం ఎంత తప్పించిపోయిందో చెప్తుంది అంటూ నా నొసటి మీద ముద్దు పెట్టాడు ప్రేమతో చరణ్. సిరి నిద్రపోతోంది, ఎప్పుడే లేస్తుంది అన్నాను. చరణ్ సిరి దగ్గర కూర్చున్నాడు. కవిత, సిరే కదా మన ఇద్దరిని కలిపింది అంటూ సిరికి ముద్దు పెట్టాడు. కవిత, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఈ అడబాట్లో తెలిసింది నీ విలువ. నేను పొరపాటు చేస్తే ఏదైనా నాకు శిక్షవే, అంతేగాని నీవు నన్ను వదిలి రావద్దు. ఇది ఎంత బాధో అనుభవించిన నాకే తెలుస్తుంది అంటూ దీనంగా అన్నాడు చరణ్. చరణ్, మనస్ఫూర్తిగా ప్రేమగా పిలిచాను. నిజం కవిత, నీవు లేనిదే నేను లేను. నీ ఉంటేనే నా జీవితం అని అతను రెండు చేతులు పట్టుకున్నాడు. నీ కోరుకున్న జీవితం నా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది నాకు. నాన్న చెప్పింది నిజమేమో, పాజిటివ్గా నేను ఆలోచించలేదేమో. ఆలోచించుంటే ఈరోజు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో. నేను ఎంతసేపు నా కోరికలు తీరలేదని నేను ఎవడుగానే ఆలోచించానేమో అనిపించింది నాకు. మనసులోనే నాన్నకు క్షమాపణలు చెప్పుకున్నాను. పండు వెన్నెల నీడలు రూమ్లోకి ప్రసరింపచేసి మమ్మల్ని పరవశింపచేసి వెలుగులు నింపాయి.
2: మీరింతవరకు అనుకూలం కథానిక విన్నారు. రచన శ్రీమతి చలసాని వసుమతి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: మార్చండి మార్చండి.

0: వాటి మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె, పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్

0: B1, விட்டமின் B2, B3, B5, விட்டமின் B6, விட்டமின் C, விட்டமின் E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే, ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకొని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: చివరిగా లలిత గీతం విందాం.

వాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం పరదేశ్ చిత్రం నుండి కుమార్ సాను పాడిన పాట.

టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం మాషా భోస్లే పాడిన పాట యాదం కీ బారాత్ చిత్రానికి.

టెన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఉదిత్ నారాయణ్ లతా మంగేష్కర్ పాడిన పాట దిల్వాలే దుల్హనియా లే జాయింగే చిత్రానికి.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం హిమ్మత్ వాలా చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈ క్విజ్ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని 0866248888212 ఈ నెంబర్

కి వాట్సాప్ చేయండి. యువలయా క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయా కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి, తెలిసిందే అందరికీ. అయినా అడుగుతున్నాను, చెప్పండి ఆన్సర్ తెలిస్తే. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866248881212 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను ప్రశ్న అడిగాను, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది అని అడిగాను. అయితే మనకి మన ఫ్రెండ్స్ ఆన్సర్స్ అని సెండ్ చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ తెలియజేస్తున్నారు అనేది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఆన్సర్ చెప్పారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు హాయ్ అని టైప్ చేశారు, అంతే. మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ ఇంకెవరు టైప్ చేస్తాను, గుడ్ ఈవినింగ్ అన్నారు, ఇంకంతే. చూద్దాం, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ మనకి ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి. శాసనం ఏది నేను అడిగాను, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనల గురించి తెలియజేసే శాసనం ఏది అని తెలిస్తే ఆన్సర్ సెండ్ చేయండి. ప్రసాద్ గారు మీరు పంపించారు, కాకపోతే అది ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి, రాంగ్ ఆన్సర్ తెలియజేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకా మనకి పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవట్టం కడప నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత హాయ్ అన్నారు, మీకు కూడా హాయ్ అండి, ఆన్సర్ తెలిస్తే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరెవరంటే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించారు విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పంపించారు అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువోల్ లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, ఆన్సర్ రైటే కానీ ఇంకొంచెం పేరు ఉన్నది ముందర, దానికి తెలిస్తే సెండ్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ఎక్కడ సెర్చ్ చేయదు, చదువుకునేదే కదా అందరూ. ఇంకా వైజ్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి చేశారు, కానీ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, వరగంటి బదరి విశాల పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్. మళ్ళీ మనకి పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. ఇప్పుడు ఇంకా చూద్దాం ఎవరెవరు పంపించారంటే వీరెవరంటే ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సకమే రాశారు, మొత్తం రాసి పంపించండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, రాధా ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సరే, కాకపోతే ఇంకొంచెం ఆన్సర్ ఉన్నది, దానికి తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు, మీరు కూడా సగమే రాసి పంపించారు ఆన్సర్ని. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీర్

హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు, క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్నారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి ఆన్సర్ని. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి రాసి పంపించారు, సగమే రాసి పంపించారు మీరు, ఫుల్గా ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి పంపించారు, దయడ త్రివేణి చిన్ మై రైట్ ఆన్సర్ని. ఇక తరువాత వీరు ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక తర్వాత చూద్దాం, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు, అయితే ఓకే అండి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే, భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ వీరు మార్టూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు నాగేంద్రప్ప ఉడేవు వీరు కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. కాకపోతే ఇంకా కొంచెం ఉన్నది ఆన్సరు. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఏ మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఈ తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, ఓకే రైట్ ఆన్సర్. కాకపోతే కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంది, అయినా రైట్ ఆన్సరే. తర్వాత చూద్దాం, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలో వెంకటేశ్వరు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరూ కలిసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి తర్వాత ఏలూరు నుంచి పంపించారు, చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రైట్ ఆన్సరే చేశారు, ఓకేనండి. తర్వాత వేటపాలెం నుంచి రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ ప్రశ్న మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు దయద భిక్షం వెంకటి వీరు నల్గొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సంధ్య యాస్మిన్ వీరంతా పంపించారు, కడప నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు పివై విజయశేఖర్ నంద్యాల నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, సత్యవతి అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు పంపించారంటే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. లతా అవ్యూర్ నుంచి మ్యాథ్స్ టీచర్ అని కూడా రాసి పంపించారు వీరు, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామ్మూర్తి వరవకొండ నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు, కానీ సగమే ఆన్సర్ రాసి పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, వీరెవరంటే
మనోజ్ కుమార్ సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డి పాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. శ్యామ్

నెల్లూరు నుంచి రాశారు కానీ కాకపోతే నాకు అర్థం కాలేదు మీ ఆన్సర్. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హరినాథ్ బాబు హర్ష సాయినగర్ నుంచి పంపించారు, శాసనం అని అడిగాను మీరు అర్థశాస్త్రం అని రాశారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా, ఇక తర్వాత చూద్దాం. మనకు పంపించారు మీరెవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేని పాలన నుంచి పంపించారు, శాసనం ఏది అని అడిగాను మీరు రుద్రమదేవి దేవగిరి అని రాశారు. తెలిస్తే ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కుంచి రామూర్తి కుంచిమానిపేట నుంచి పంపించారు. ఓకే, కాకపోతే నాకైతే అర్థం కావట్లేదు అది. ఇంకా ఎవరు పంపించారంటే ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ పంపించారు నెల్లూరు నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, రైట్ ఆన్సర్. తరువాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, ఓకే రైట్ ఆన్సర్. తరువాత పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే అండి, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కేదార్ వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు మళ్ళీ హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ వీరు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమార్ ఒంగోలు నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఎవరు పంపించారంటే మీరు పంపించారు కదా దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఇందా పంపించారు, రైట్ ఆన్సర్ మళ్ళీ పంపించారు మీరు. ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది అంటే మోటుపల్లి శాసనం లేదా మోటుపల్లి అభయ శాసనం. శాసనం అంటే వారి చరిత్ర, పరిపాలనా విధానం, ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేసేదాన్ని శాసనం అంటారు. ఓకే అండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. చాలామంది ట్రై చేశారు. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? పెన్ను పేపర్ తీసుకోండి, ఏమంటారు? ఓకేనా, జాగ్రత్తగా రండి. ఈజీనే, 1 మినిట్లోనే మీరు కనుక్కునేటట్టుగానే ఆన్సర్ని నేను ప్రశ్న అడుగుతున్నాను. ఓకేనా, అయితే ఇంకా మనకి పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు కదా మోటుపల్లి అభయ శాసనం. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత రెండో ప్రశ్న రాసుకోండి, ఏంటంటే ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? ఓకేనా, అది ప్రశ్న. ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? ఇది ప్రశ్న. చాలా ఈజీ ప్రశ్నే, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866244882 నెంబర్కి. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. అయితే పంపిస్తారు మనకి, పంపిస్తున్నారు మనకి ఆన్సర్స్ని. చూద్దాం, కుంచి రామూర్తి కుంచుమేనిపేట నుంచి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారండి. నేను ఆన్సర్ అయితే చెప్పేశాను. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. కొత్తగూడెం నుంచి ఇల్లందు నుంచి పంపించారు రాజేష్ కన్నా చిన్నపాసి, మోటుపల్లి శాసనం అని ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు. ఓకే రైట్ అండి, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రెండో ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గానే చేశారు, కాకపోతే ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకు పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రల్ రామ

కృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హరినాథ్ బాబు హర్ష పంపించారు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి, ఓకేనండి, రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఇందా పంపించారు గారు రైట్ ఆన్సర్ని. ఓకే తర్వాత చూద్దాం, భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ప్రహరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుండి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఈనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాము వీరంపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, రైట్ ఆన్సర్. ఓకే మీకు ఆన్సర్ ఎట్లా వచ్చింది ఎవరు చెప్పటం లేదు. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. తరువాత విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి, రాంగ్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ రాధ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాళ శ్రీనివాసరావు కోదాడు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సరే. తర్వాత కేశవరావు అత్తిలి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి రాంపురం నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు, ఏలూరు నుంచి మోటుబల్లి శాసనం అని ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే పంపించండి. తర్వాత మనకి పంపించారు సత్యవతి అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ సెండ్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఓకే,
ఆన్సర్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. పండా లలితాదేవి వీరు బాపట్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ వచ్చేద్దాం, భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మర్హరి.

యశోద పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం అనన్య, అంతేనా, టెక్కెలి నుంచి రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత చూద్దాం మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు. వీరెవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే అండి. ఇక తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఖ్యాదర్ వీరేష్ రాజోల్ మండలం జోగులాంబ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే అనురాధ సత్యసాయి జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. కాకపోతే వారు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, దానిలో కొంచెం మిస్టేక్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ కన్నా సునీత రాజ్ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు ఎవరంటే అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఫస్ట్ రాంగ్ ఆన్సర్ చేశారు, తర్వాత రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత చూద్దాం, మల్లేశ్వరి మార్కాపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఆన్సర్ని. వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఓకే, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, అది లేదా ఇది అన్నట్టు పంపించారు. కాకపోతే ఏది ఆన్సర్గా తీసుకోవాలో మీరే నిర్ణయించండి. ఇక తర్వాత చూద్దాం, హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు సరస్వతి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ పంపించారు, నెల్లూరు జిల్లా ధగధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాచర్ల సుబ్రహ్మణ్యం సర్వేపల్లి నుంచి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కేశారు అత్తిల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజు నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా రాసి పంపిస్తున్నారు మనకి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి మళ్ళీ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కడప నుంచి వినయ్ శ్రీదేవి రాసి పంపించారు. నేను ఏం ఒకటే వారం వస్తుంది కదా, ఒక రోజులో రెండు వారాలు ఉండవు కదా, మీరు రెండు వారాలు రాశారు ఎందుకని, ఏది చూడాలి ఆన్సర్ కరెక్ట్, ఇది మీరే చెప్పండి. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే మనకి రాసి పంపించారు, పాలెం పోలయ్య అలగడ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే, తర్వాత చూద్దాం, లతా ఉయ్యూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకే, వెరీ గుడ్. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా, రాంగ్ ఆన్సర్. కానీ నెక్స్ట్ చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రాశారు, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు.
చూద్దాం. అయితే సమయం చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ చూద్దాం, దైద భిక్షం వెంకటి పంపించారు నల్గొండ జిల్లా నుంచి రాంగన్ సార్ని. లతా సుహాస్ హోస్కోట్ నుంచి.

రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను ప్రశ్న. ఓకే, ఇక తర్వాత మనకి రాసిపంపించారు, నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, 15వ తారీఖు అని అడిగా, 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు 17వ తేదీ అనుకుంటున్నారు వారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. నేను మీరు రాసింది నేను 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. ఓకేనా. తర్వాత ఓకే, తర్వాత చూద్దాం, మనకి పంపించారు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ ఎవరంటే వీరు రాము వీరంపల్లి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. ఓకే అండి, వెరీ గుడ్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ప్రస్విత నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, వీరు మొత్తం వారాలన్నీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి రాసి పంపించారు, మేడం లెక్కల ఎగ్జామ్ అయిపోయింది కదా అని అడుగుతున్నారు ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి, ఎందుకంటే సమయం కూడా అయిపోయింది కదా. ఓకే, తర్వాత చూద్దాం, డాక్టర్ కేవి రావత్ అణుకు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత ఎవరంటే ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎన్నిసార్లు మీరు ట్రై చేసినందుకు. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే స్వీటీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరంటే భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. రాశారు కాబట్టి 2 ఆన్సర్లు రాశారు, ఒకటే రైట్. రైట్ తెలిస్తే రాయండి, కాకపోతే మన సమయం కూడా అయిపోవస్తుంది. ఇక చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్ని. నేను అడిగిన ప్రశ్న, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది అంటే మంగళవారం అవుతుంది, ట్యూస్డే. 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు అంటే శనివారం. అక్కడ నుండి 10 రోజులు అంటే 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజులు మంగళవారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇదండి ఈనాటి అనే లోపు ఇంకొకళ్ళు పంపించారు, చూద్దాం ఎవరంటే. వీరు దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకొకరు టైప్ చేస్తున్నారు. రాజేంద్ర పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే మంగళవారం, ట్యూస్డే అనమాట. ఇది ఈనాటి యువలయ. ఇక రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు మరి, నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి.

0: వినండి హిందీ పాఠం.
1: నమస్తే అధ్యాపికా జీ.
2: ఆశీర్వాద్. ఆవో బాష్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాహతీ హూం. బాష్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహా డాల్తే హో?
1: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
2: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
1: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
2: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
1: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లంకి,
2: మొహల్లేకి,
1: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే, బోహ్ బైహేంగ్
2: బౌహే
1: బౌహే సికార్తే హే,
2: సికోడ్తే హే
1: సికోడ్తే హే. లేకిన్ కూడేదాన్ ఇసీ గందగీ కో దేతే హుయే,
2: ధోతే హుయే,
1: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే, గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
2: అచ్చా సునో, ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లే కి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహలా అంటే మనం నివసించే ఏరియాలు. గందగీ అంటే చెత్తా చెదారాన్ని దేక్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడ్తే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసి గందగీ కో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియం సే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గావ్ ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
1: మే కయి రంగోం మే మిల్తా హూ, మేరే కయి ఆకార్ హే, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, రోడ్, సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కి సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే,
2: ఆతా హూ మే
1: సబ్కే కామ్.
2: అచ్చా సునో, మై కయి రంగోం మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయి ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, సడక్ ఇంట్లో కానీ, స్కూల్లో, ఆఫీసుల్లో, లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రహతా హూ నేలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను, జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతా హూ కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు? బాస్వన్, కౌన్ సా హే వో చీజ్ బతావ్?
1: కూడేదాన్ అధ్యాపికా జీ.
2: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
1: అత్తో సంజే హా, మేరా నామ్ కూడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో ఏక్ ఆప్కో పత్తే కీ బాత్ బతావూ, సంసార్ మే ఏక్ మాత్రా మే హీ,
2: మాత్ర
1: మాత్ర మే హీ హూ, జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, యూజ్ మీ మేరా ఉపయోగ కరే.
2: సునో అమ్మయ్య, నన్ను గుర్తుపట్టారు కదా, మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చెద్దడబ్బా అండి, ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒకదాన్ని అండి, జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరే, యూజ్ మీ, నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగేపడు.
1: పెహ్లే లోగ్ పురాణీ బాల్టీ, డిబ్బా యా కిసీ బీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ్ కూడే డాల్నే కే లియే కర్తే తే, పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే, పెహ్లే తో మేరా మూహ్ కులా రహతా.

0: अब तो मैंने ढक्कन लगवा लिया है। जब मेरे आवश्यकता हो ढक्कन के खोलो और मुझे उपयोग में लाओ।
1: अच्छा सुनो, पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे। మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను, డబ్బాను, ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మే ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హుం. ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరా మొహ కులా రా తాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో, మూతను తెరవండి ఆర్ ముజే ఉపయోగమే లావు, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడో.
0: జాగో లోగో జాగో, సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే, మే భీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ. అబ్ మేనే అప్నే భాయ్యోం కే కో భీ కామ్ కర్నా సికా దియా హే. నీలా వా కాలే బా కుడేదాన్ మేరా బాయి హే, ఔర్ మే హూ హరా కుడేదాన్. ఆప్ మేరా నీలా బాయి కా ఉపయోగ ఏసా కుడా డాల్నే కే లియే కర్ సక్తే హే, జైసే జో నష్ట్ నహీ హోతా, జైసే ప్లాస్టిక్ లోహే ఆది. కాలే బాయి కా ఉపయోగ జీవాణు ఫైల్నే వాలి వస్తు ఓం కో డాల్నే కే లియే హోతా హే, జైసే ప్రయోగ కే బాద్ పట్టి రక్త్ సే సారీ సనీ ఇంజెక్షన్ కి సుయి ఆది.
1: అచ్చా సునో, జాగో లోగో జాగో, చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను. అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యోం కో భీ కామ్ కన్నా సిఖా దియా హై, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహా ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలేబాయిక ఉపయోగ, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కేలియే హోతా హే, జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా బాగే పడో.
0: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కేలియే కర్ సక్తే హే, జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే ఆది.
1: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి. ఆగే పడు.
0: ఆప్ ఏక్ బార్ బతావు, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్తే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే.
1: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగిపడు.
0: ఆప్ జాంతా హైకి ముజే ఉపయోగమే నా లాకర్ आप तरह तरह की बीमारियों के आम
1: को
0: को
1: आम

0: कर रहे हैं।
1: आमंत्रित कर रहे हैं।
0: उनका इन शब्दों ने मुझे उपयोग में ना लाकर आप तरह तरह की बीमारियों को ఆమంత్రిత్ కర్రహే మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని. ఆగే పడం.
1: ఎది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్ గయ్యే తో గందగీ ఫైల్తీ హే, గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కీ సంభావనా హే. యహ सच है कि स्वास्थ्य ही हमारे लिए अनमोल खजाना है. कोई व्यक्ति चाहिए कितना भी धनवान क्यों ना हो, यदि उसका स्वास्थ्य ठीक नहीं हो तो उसके लिए सभी सुख बेकार है. रोगी व्यक्ति तो कोई भी कार्य ठीक तरह से नहीं कर पाते हैं. केवल स्वास्थ्य व्यक्ति ही सभी सुखों को पा सकते हैं. इसलिए यह ध्यान में रखना चाहिए कि आप कूड़ा करकट डालने के लिए अधिक से अधिक मेरा उपयोग करें. अन्यथा नुकसान
0: आपका ही
1: होगी.
0: यदि अंटे ఒకవేళ మీరు చెత్తా చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థతో హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఆరోగ్యం అనేది భగవంతుడిచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగి వ్యక్తికు తో కోయి బి కార్య టీక్ తరసే నహి కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పా సక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కేలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదరం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
1: స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కుడే దాన్, స్వచ్ఛత కా కార్య హి బడా మహాన్,
0: కార్య హై బడా మహాన్.
1: గందగీ సే పైలే బీమారి, స్వచ్ఛత కి అబ్ ఆయి బారి, ఆవో బీమారియోం బగాయి సారి, జిందగీ నిరోగ్ బనాయి హమారి.
0: అచ్చా సునో, స్వచ్ఛత కా సందేశ దేనా దేనే ఆయా కూడేదాన్. పరిశుభ్రత, స్వచ్ఛత అనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా భగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్ మే ఆగయా భాష్వంత్
1: జీ? అధ్యాపికా జీ.
0: యానీ ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట, దానివల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఇహి సమాప్తి కరేంగే భాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాషిష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింత వరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
4: కో తోడు పుంజ కోత పెట్టే ఊరు.

0: యారాలు వలకబోసు రసగుల్లా, నువ్వు చాతరంతా తిరుగుతుంటే ఓ పిల్లా.
1: అవయారాలు వలకబోస్తూ ఓ పిల్లా, నువ్వు జాతరంత తిరుగుతుంటే రస

0: అన్ని చేత పట్టి చిటుకు చిటుకుమంటుంటే చిరుకూరి గుడికాడ చిలకో నా చిలక, నేను చూసి మనసు తిన్నబోయే చిలకో నా చిలక.
1: చిలకూరి గుడికాడ చిలకో నా చిలక, నేను చూసి మనసు తిన్నబోయే చిలకో నా చిలక.
0: చిలుకూరి గుడికాడ చిలకో నా చిలక, నేను చూసి మనసు తిన్నబోయే చిలకో నా.

0: కొబ్బరి కాయలు కొట్టి ఓ పిల్ల, నీ కోరుకులన్నీ తీర్చుకుంటావు రసగుల్లా.
1: కొబ్బరి కాయలు కొట్టి ఓ పిల్ల, నా కోరికలన్నీ తీర్చుకుంటా రసగుల్లా.
0: ఏడు కొండల స్వామి వెంకన్న నిన్ను చూడ, వెనక నుంచి నిన్ను చూసి ఐశ్వర్యనుకుంటే చిలకూరి గుడికా చిలకోన చిలక, నిన్ను చూసి మనసు చిన్నపోయే చిలకోన చిలక.
1: చిలకూరి గుడికాడ చిలకోన చిలక, నిన్ను చూసి మనసు చిన్నపోయే చిలకోన చిలక.
0: చిలకూరి గుడికాడ చిలకోన చిలక, నిన్ను చూసి మనసు చిన్నపోయే చిలకోన చిలక.
1: చిలకూరి గుడికాడ చిలకోన చిలక, నిన్ను చూసి మనసు చిన్నపోయే చిలకోన చిలక.
0: నిన్ను చూసి మనసు చిన్నపోయే చిలకోన చిలక,
1: చూసి మనసు చిన్నపోయే చిలకోన చిలక,
0: చూసి మనసు చిన్నపోయే చిలకోన చిలక.

गुलाब

0: చూపులోడా,
1: అరే చెంగు చెంగు నా దూకేటోడా, చెమికి చెమికి ఇలా చూపులోడా,
0: చెంగు చెంగు నా

0: జానపద గీతాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట భైరవ ద్వీపం చిత్రం.

గమ సమగమ ని పసని రి సగ నగ గరి గరి గరి సరి సరి సని సని సని దని దని ద పద పద పమ సగమ పగమ పని మ పని సగ సగ పమ ప గ సగ మగమ సగమ పమ గరి సరి ద పమ గమ పని ద పమ గరి ని ని ని సౌ స స స ని ని

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా చారకొండ గ్రామం అక్కడి నుండి శ్రోతలు పద్మావతి, లింగయ్య, భారతమ్మ, అనిత, సునీత, గణేష్ వీరంతా కోరుతున్న పాట విచిత్ర బంధం చిత్రం నుండి, ఘంటసాల పి సుశీల పాడిన గీతం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్న శ్రోతలు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, కాంతమ్మ, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, చరిత, శకుంతలమ్మ, ఆదినారాయణమ్మ, లత వీరంతా కోరుతున్న పాట సీతామాలక్ష్మి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట కురుక్షేత్రం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. లేపాక్షి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరుతున్న పాట భాగ్యచక్రం చిత్రం నుండి పి సుశీల పాడిన గీతం.

0: ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 6వ సంచిక 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ ఎస్జి సుశీలమ్మ గారి వివరాలు వినవచ్చు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక, ఇంకా సమతుల్య ఆహారం ఆవశ్యకత గురించి శ్రీమతి ఆర్ శిరీష గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం హరి. ముందుగా వినండి పద్మరాగాలు 6వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ ఎస్జి సుశీలమ్మ గారి వివరాలు విందాం. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. డాక్టర్ ఎస్జి సుశీలమ్మ గారు 2026వ సంవత్సరంలో సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆమె జీవితమంతా పేదలు, అనాథలు, మహిళలు మరియు వృద్ధుల సేవకే అంకితమైంది. కర్ణాటక మదర్ తెరిసాగా ప్రజలు ఆమెను ప్రేమగా పిలుస్తారు. సుశీలమ్మ గారు 1939 మే 24న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని చామరాజ్పేటలో జన్మించారు. ఆమె తండ్రి గణేశప్ప, తల్లి చెన్నమ్మ. వారి కుటుంబం ఒకప్పుడు బాగా ఆర్థికంగా స్థిరంగా ఉండేది. కానీ భారత విభజన తరువాత వస్త్ర పరిశ్రమలో వచ్చిన ఇబ్బందుల కారణంగా కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచే వారికి ఇతరుల పట్ల దయ, సేవాభావం ఎక్కువ. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పుడు పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంచుతున్న కార్యక్రమంలో తాను కూడా పాఠ్యపుస్తకం తీసుకున్న సంఘటన ఆమె జీవితాన్ని మార్చింది. పెద్దయ్యాక తాను సమాజానికి సహాయం చేయాలి అనే సంకల్పం అప్పుడే ఆమె మనసులో బలపడింది. సుశీలమ్మ గారు బెంగళూరులోని వాణి విలాస్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. చదువులో మంచి ప్రతిభ కనపరిచినా కుటుంబ పరిస్థితుల కారణంగా ఎక్కువగా చదవలేకపోయారు. అయినప్పటికీ వారు విద్యా విలువను జీవితాంతం ప్రచారం చేశారు. 1959లో వారు రెమ్కో ఫ్యాక్టరీలో ఉద్యోగం ప్రారంభించారు. తరువాత అదే సంస్థలో పిల్లల సంరక్షణ కేంద్రంలో సూపర్వైజర్గా కూడా పనిచేశారు. అయితే ఉద్యోగం కంటే సమాజ సేవ తన జీవిత లక్ష్యమని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. సుశీలమ్మ గారికి వివాహం జరిగింది. వారికి 3 పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతల మధ్య కూడా సమాజ సేవ పట్ల ఆసక్తి తగ్గలేదు. మహిళలు ఎదుర్కొనే కష్టాలు, అనాథ పిల్లల పరిస్థితి ఆమెను ఎంతో కలచివేసేవి. అందుకే జీవితాన్ని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. 1975లో కేవలం 15 రూపాయలతో తన పరమమిత్రురాలు అయిన ఎం కాంతమ్మ గారితో కలిసి సుమంగళి సేవా ఆశ్రమంను ప్రారంభించారు. ప్రారంభంలో చిన్న స్థాయిలో మొదలైన ఆ సంస్థ తరువాత వేలాది మందికి ఆశ్రయంగా మారింది. ఆశ్రమం గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తుంది. ఆశ్రమం ద్వారా అనాథ పిల్లలకు ఆశ్రయం, మహిళలకు భద్రత మరియు ఉపాధి శిక్షణ, వృద్ధులకు సేవలు, పేద పిల్లలకు విద్య, ఆరోగ్య సేవలు, గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. సుశీలమ్మ గారు ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. భర్తల చేత వదిలివేయబడిన మహిళలు, నిరాశ్రయులు, పేద మహిళలకు ఆశ్రయం కల్పించారు. వారికి కుట్లు, చేతి పనులు వంటి శిక్షణనిచ్చి స్వయం ఉపాధి పొందేలా చేశారు. అనాథ పిల్లలు చదువుకోవాలని ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాలికల కోసం కన్నడ మాధ్యమ పాఠశాలను కూడా ప్రారంభించారు. అనేక పిల్లలకు ఉచిత విద్య, ఆహారం, నివాసం కల్పించారు. సుమంగళి సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహించారు. సుశీలమ్మ గారు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వృక్ష మహాదాసోహ అనే కార్యక్రమం ద్వారా 40 లక్షల మొక్కలను నాటించారు. కర్ణాటకలో పచ్చదనాన్ని పెంచడంలో వారి పాత్ర విశేషమైనది. సేవా కార్యక్రమాల వల్ల ప్రజలు వారిని కర్ణాటక మదర్ తెరిసా అనే గౌరవంగా పిలుస్తున్నారు. వారు సహాయం పొందిన వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. డాక్టర్ ఎస్జి సుశీలమ్మ గారికి 2006లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ అవార్డును అప్పటి భారత రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకున్నారు. భారత ప్రభుత్వం 2026లో ఆమె సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ గౌరవం కేవలం ఆమెకే కాకుండా సమాజ సేవలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రేరణగా నిలుస్తుంది. సుశీలమ్మ గారి జీవితం మనకు 3 గొప్ప విషయాలు నేర్పుతుంది. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు కారణమవుతుంది. డబ్బు కంటే సేవాభావం గొప్పది. మనిషి జీవితానికి నిజమైన అర్థం ఇతరులకు ఉపయోగపడటంలో ఉంది. సుమంగళి సేవా ఆశ్రమం

0: ద్వారా ఎస్జి సుశీలమ్మ గారు వేలాది జీవితాలను మార్చారు. వారి సేవలు కేవలం కర్ణాటకకే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. డాక్టర్ సుశీలమ్మ గారి అభిప్రాయం ప్రకారం జీవితంలో అడ్డంకులు తప్పవు, సమస్యలు, విమర్శలు, ప్రశంసలు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ మన లక్ష్యం స్పష్టంగా ఉంటే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. ప్రజలు తమ పని గురించి తెలుసుకున్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు వస్తారని, ఆ సహకారమే తమకు మరింత ఉత్సాహాన్ని మరియు బలాన్ని ఇస్తుందని చెప్పారు. డాక్టర్ సుశీలమ్మ గారికి పద్మశ్రీ పురస్కారం అనేది ప్రయాణానికి ముగింపు కాదు, అది సమాజానికి నిజాయితీతో, ఆశతో సేవ చేస్తూనే ఉండాలనే బాధ్యతను గుర్తు చేసే ఒక గౌరవప్రదమైన గుర్తింపుగా ఆమె భావిస్తున్నారు. వచ్చే వారం మరో పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం.
1: శ్రోతలు, ఇంతవరకు పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ ఎస్జి సుశీలమ్మ గారి వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. ఇప్పుడు వినండి సమతుల్య ఆహారం ఆవశ్యకత గురించి శ్రీమతి ఆర్ శిరీష గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి.
2: నమస్కారం అండి. ఆర్ శిరీష్ గారు, మీరు కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రం విభాగంలో న్యూట్రిషనిస్ట్గా పనిచేస్తున్నారు కదండి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పోషకాహారాన్ని గురించి తెలియజేయటం, అలానే ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయి అన్న వాటి గురించి మరి జనసామాన్యంలో వారికి అర్థమయ్యేలా చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా మీరే దత్తకు తీసుకున్నటువంటి గ్రామాల్లో వెళ్ళి మహిళలకు మరి చెప్పటం జరుగుతుంటుంది కదండి. ఈరోజు పోషణ రీత్యా ఆహారాలు ఎన్ని రకాలు, అలానే సంతులన ఆహారం అంటే ఏంటి, అలానే కొన్ని చిట్కాలు కూడా, అంటే తరచూ స్త్రీలు ఆహారం వండేటప్పుడు చేసేటువంటి పొరపాట్లు ఏంటి, దాంతో వారు ఏ పోషక విలువలను కోల్పోతారు అన్న విషయాల గురించి తెలియజేయండి. ముందుగా అంటే ఇక దేహ నిర్మాణ రీత్యా అని అన్నానండి, ఆహారాన్ని మరి ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది?
3: ఆహారాన్ని మామూలుగా 5 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది సార్. దాంట్లో గింజ ధాన్యాలు అంటే బియ్యము, గోధుమలు ఇలాంటివి, ఇవి మనకు శక్తినివ్వడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా 2వది పప్పు దినుసులు మరియు మాంస పదార్థాలు, ఇవన్నీ కూడా మనకు మాంసకృతులను ఇస్తాయి. ఇది మన దేహ నిర్మాణ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి పాలు మరియు మాంస పదార్థాలు, ఇవి మాంసకృతులను ఇస్తాయి. అదేవిధంగా పప్పు దినుసుల్లో కూడా మాంసకృతులు ఉంటాయి. కాకపోతే బయలాజికల్ వాల్యూ దృష్ట్యా మాంస పదార్థాల్లో ఉండే ప్రోటీన్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇంకొకటి చక్కెర మరియు నూనె పదార్థాలు ఎక్కువ శక్తినిస్తాయి. అదేవిధంగా విటమినులు మరియు ఖనిజ లవణాలు ఇవి పండ్లు కూరగాయల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 5 గింజధాన్యాలు, పప్పు దినుసులు, పాలు మరియు మాంస పదార్థాలు, పండ్లు కూరగాయలు, నూనె లేదా చక్కెర పదార్థాలు, ఈ 5 రకాల ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు తీసుకున్నట్టయితే మనకు కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి.
2: సురేష్ గారు, అంటే మీరు సమగ్రంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలేవో అవి ఏ రకంగా మరి నిజ జీవితంలో మన దేహ నిర్మాణానికి, కార్యకలాపాలకు ఎలా తోడ్పడతాయో దాని గురించి చెప్పారు. అయితే మీరు వైజ్ఞానికంగా ఆలోచించినప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో అంటే వాటిని ఏమి ఏమిగా వర్గీకరించడం జరుగుతుంది? ఉదాహరణకు మీరు చెప్పారు కాయధాన్యాలు, గింజ ధాన్యాలు అన్నారు. ఇవి తీసుకోవటం ద్వారా విజ్ఞానపరంగా ఏమేమి అందులో ఉంటాయి, వాటిని ఎలా వర్గీకరిస్తారో అవి చెప్తే బాగుంటుంది. ముందుగా మరి బియ్యం, గోధుమలు కావచ్చు, వీటి గురించి కాస్త అంటే దేహానికి ఏమి అందుతాయి?
3: కార్బోహైడ్రేట్లు, మనకు శక్తి లభిస్తుంది.

0: అదేవిధంగా బి కాంప్లెక్స్ విటమిన్స్ మనకు లభిస్తాయి. వీటిల్లో కూడా చిరుధాన్యాలు అని అంటే రాగులు, జొన్నలు, కొర్రలు, వీటిల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ పీచు పదార్థము అనేది ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్, అదేవిధంగా షుగర్, చక్కెర వ్యాధిని నివారించడానికి ఎక్కువ తోడ్పడుతుంది. పీచు పదార్థము గుండె జబ్బుకున్న వాళ్ళు కొలెస్ట్రాల్ నివారించడానికి. అదేవిధంగా జొన్నలు, కొర్రలు, సజ్జల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎముకల గట్టిదనానికి ఉపయోగపడుతుంది. ఈ గింజధాన్యాల్లో వరి, గోధుమలే కాకుండా ప్రతిరోజు మన ఆహారంలో ఈ చిరుధాన్యాలను కూడా వాడినట్లయితే మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
1: అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రధానంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థాలే ప్రధానమైనటువంటి పోషకంగా మనం చెప్పుకోవచ్చు కదండి. అయితే ఇక్కడండి, అంటే పేదరికం ఉన్నటువంటి మన దేశంలో అంటే దేహ నిర్మాణానికి కావలసినటువంటి ప్రోటీన్లు లేని ఆహారం ప్రజలు తీసుకోవటం ద్వారా అనారోగ్యానికి గురి అవుతున్నారని చెప్తారు కదా, మరి ఇది ఏ మేరకు నిజమని అంటారు?
0: అవును సార్, చాలా మటుకు పల్లెల్లో ఈ ప్రోటీన్ లోపం వలన లోపపోషణ అంటే మాల్ న్యూట్రిషన్ అంటారు, దాని తెలుగులో లోపపోషణ అంటారు. చాలా మంది పిల్లలకి ఈ లోపపోషణ అనేది కనిపిస్తూ ఉంది. ఇది నివారించడానికి ప్రతిరోజు పాలు, గుడ్డు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. గుడ్డులో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, పాలల్లో కూడా ఉంటుంది. అదేవిధంగా వీటన్నిటితో పాటు సమీకృత ఆహారం అంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారము పిల్లలకి ఇవ్వాలి. అంటే ప్రతిరోజు అన్నము వీటితో పాటు ప్రతిరోజు ఆకుకూరలు ఇవ్వాలి, కూరగాయలు పెట్టాలి, ప్రతిరోజు పండ్లు తినిపియాలి, పాలు, గుడ్డు ఇవన్నీ కూడా ప్రతిరోజు పిల్లలకి ఇచ్చినట్లయితే, పిల్లలు కానీ ఎవరైనా తీసుకున్నట్టయితే అన్ని రకాల పోషకాలు అంది ఏ రకమైన అనారోగ్యము ఇది లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే పిల్లలకి ప్రతిరోజు పాలు, గుడ్డు ఇవన్నీ కంపల్సరీ ఇచ్చినట్టయితే లోపపోషణ నివారించవచ్చు.
1: ప్రత్యేకించి మనం లోపపోషణ అని చెప్పుకున్నప్పుడు ఈ ప్రోటీన్ల రీత్యా అంటే దేహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ప్రోటీన్లు, ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపించి మరి ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారా, ప్రోటీన్ డెఫిషియన్సీ అని అంటారు కదా.
0: చాలా మంది కొంతమంది అవగాహన లేక లేదా కొంతమంది కొనుక్కునే స్తోమత లేక వాళ్ళు సరైన ఆహారం ఇవ్వలేకపోవచ్చు పిల్లలకి. మన దేశంలో ఎక్కువ పేదరికం
1: అంతేకాదు పెద్దలు కూడా
0: కొంతమంది అవగాహన లేకపోవడం, కొంతమంది వాళ్ళ ఉన్న వరకే సమీకరించుకో అవగాహన లేక దాన్ని కోల్పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకుకూరలు చౌకగానే లభిస్తాయి, ఆకుకూరల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి, కానీ వాళ్ళకి అవగాహన లేక అన్ని తీసుకోకపోవడం వల్ల కూడా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మెయిన్ చాలా ఇప్పుడు
1: ఒక్క నిమిషం అండి, అంటే మనం ప్రోటీన్ల విషయం ఆలోచించినప్పుడు అంటే మనం ఈ ఖరీదు రీత్యా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే, ఇది కూడా కొద్దివరకు కారణం అని చెప్పుకోవచ్చా?
0: అవును సార్, ఎందుకంటే పాలు ఎక్కువ ఖరీదు, అదేవిధంగా కోడిగుడ్డు కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం, ఎక్కువ వాళ్ళు పెట్టలే అంత ఖర్చు పెట్టలేకపోవడం,
1: కొనుగోలు శక్తి లేని కారణంగా. పప్పు దినుసుల విషయం,
0: పప్పు దినుసులు కూడా ఇప్పుడు రేటు ఉన్నాయి, కాకపోతే అవి కూడా రోజు పెట్టినా కొంతవరకు నివారించవచ్చు. అవి ఎంత పెట్టినా కూడా ఈ అనిమల్ ప్రోటీన్ అనేది కంపల్సరీ, పాలు, గుడ్డు అనేది వారానికి 3-4 రోజులన్నా గుడ్డు ఇవ్వాలి పిల్లలకి. ముఖ్యంగా ఈ ప్రోటీన్ కంటే అనిమల్ ప్రోటీన్ లో ఎక్కువ బయాలజికల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ గవర్నమెంట్ ఆ రకంగా ఎక్కువ ఇది కృషి చేసినట్లయితే లోపపోషణ నివారించవచ్చు.
1: సరే, మనం తీసుకునేటువంటి ఆహారంలో ప్రధానమైనటువంటి రెండు విషయాల గురించి చెప్పుకున్నాం, ఒకటి పిండి పదార్థాలు అని చెప్పుకున్నాం, రెండోది ప్రోటీన్లు అందించేటువంటి కాయధాన్యాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ రెండింటి విషయం వచ్చినప్పుడు అంటే ఈ పిండి పదార్థం ప్రధానంగా మనం అంటే మన దేహానికి దేనికి తోడ్పడుతుంది అని అంటారు?
0: పెరుగుదలకి, మనం కెలరీస్, శక్తి వస్తుంది. మనం దినచర్య, మనం రోజు పని చేయాలంటే మనకి శక్తి అవసరము. ఇది మెయిన్ పిండి పదార్థం వల్ల, నూనె పదార్థం వల్ల ఎక్కువ కెలరీస్ మనకి, శక్తి వస్తుంది.
1: అంటే తక్షణమే దేహంలో మండి మన కార్యకలాపాలకు కావాల్సినటువంటి శక్తిని అందజేస్తుంది. సరే అండి, మరి మరొక ప్రధానమైనటువంటి విషయం చెప్పారు మీరు, ఇది ఈ ప్రోటీన్లు అందించేటువంటి కాయధాన్యాలు ఏదైతే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి పప్పు దినుసులు, ఇవి అంటే మన దేహానికి.

0: ఎలాంటి పోషణను అందిస్తాయి?
1: పప్పు దినుసుల్లో ప్రోటీనే కాకుండా బి విటమిన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. బి విటమిన్లు కూడా మనకు అవసరము. మన పెరుగుదలకైతేనేమి, రోగ నిరోధక శక్తికి అయితేనేమి, మనం నీరసం రాకుండా మనకు శక్తిని ఇవ్వడానికి కూడా బి విటమిన్లు అవసరము. మన శరీరంలో కణాలు పెరుగుదలకి ఈ రకమైన పోషకాలు అవన్నీ అవసరమవుతాయి. ఇవన్నీ కూడా పప్పు దినుసులు అందిస్తాయి.
0: అయితే సరే అండి, అయితే మన దేశంలో ఉన్నటువంటి పేదరికం రీత్యా ఈ ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారం కొనుగోలు లేని శక్తి కారణంగా, అంటే ఆ ప్రదేశాల్లో దొరికేటువంటి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకున్నట్టయితే మరి ఏమి చౌకగా ఈ ప్రోటీన్లు లభించేటువంటి అవకాశం ఉందని అంటారు?
1: అంటే వాళ్ళ ఇంట్లో పశువులు అది ఉన్నట్టయితే పాలల్లో కూడా ప్రోటీన్ బాగానే ఉంటుంది, పాలు తీసుకోవాలి. కోళ్లు పెంచుకున్నట్లయితే కోడి గుడ్లు కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. కోళ్లు పెంచుకోవచ్చు, గ్రామాల్లో కూడా పెంచుకొని ఆ గుడ్లు పిల్లలకు ఇవ్వచ్చు. అది ఎవరికైనా మాంసం కూడా వాళ్ళు పిల్లలకి పెట్టచ్చు. దానివల్ల కూడా వాళ్ళకి ప్రోటీన్ అనేది అందుబాటులోకి వస్తుంది.
0: ఇక ఆరోగ్య సంరక్షణ రీత్యా అలానే దేహానికి కనీస స్థాయిలో పీచు పదార్థం ఉన్నట్టయితే కూడా చక్కటి ఆరోగ్యం ఉండటానికి వీలు కలుగుతుందని చెప్పారు కదండి. మరి ఈ పదార్థాలన్నీ ఏ ఆహారం తీసుకోవడం ద్వారా లభించడం జరుగుతుంది దేహానికి?
1: పీచు పదార్థం అంటే ముఖ్యంగా మనకి ఆకుకూరల్లో పీచు పదార్థం బాగా వస్తుంది సార్. పీచు పదార్థమే కాకుండా ఆకుకూరల్లో చాలా విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి ఉంటాయి. ఇవి మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మనకి రక్తపుష్టికి ఐరన్ అయితేనేమి, అదే కాల్షియం, మన ఎముకల గట్టిదనానికి అవసరమైన కాల్షియం అయితేనేమి, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి విటమిన్ సి అయితేనేమి, కంటి చూపుకి మరి చర్మం మృదుత్వానికి అవసరమైనటువంటి విటమిన్ ఏ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆకుకూరల్లో ఉంటాయి. వీటన్నిటితో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, వీటన్నిటిలో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బియ్యం కంటే కూడా చాలా ఎక్కువగా పీచు పదార్థం అనేది వీటిల్లో ఉంది. ఇవి తీసుకోవడం వల్ల మనకి చక్కెర వ్యాధి నిర్మూలనకి అదేవిధంగా గుండె జబ్బులు కూడా కొంతవరకు నివారించవచ్చు.
0: అంటే పీచు పదార్థం యొక్క ప్రధాన లక్షణం ఏమని అంటారు, అంటే సర్వసాధారణంగా పీచు పదార్థంలో పోషక విలువలు లేవని అంటారు కదా, మరి అలాంటిది ఈ దేహ జీవక్రియలో ఇది ఎలా తోడ్పడటం జరుగుతుందంటారు?
1: కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇంకొకటి మలబద్ధకం రాకుండా కూడా ఈ పీచు పదార్థం ఉపయోగపడుతుంది. చక్కెర శాతాన్ని కూడా తగ్గిస్తుంది.
0: అంటే మనం దేహంలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో కనీసం శాతం నీటి శాతం ఉండేలా మలబద్ధం రాకుండా చేస్తుందని చెప్పండి. సరే అండి, ఇక ఈ ఆరోగ్య సంరక్షణ పదార్థాల గురించి చెప్పుకుంటూ మనం ఆకుకూరల గురించి చెప్పుకున్నాం, అలానే కూరగాయలు కూడా ఈ విభాగంలోకి వస్తాయి కదండి. అలానే వీటిలో కొన్ని ప్రధానమైనటువంటి విటమిన్లను కూడా అందజేస్తాయి కదండి. అంటే మన దేహంలో కొన్ని రకాలైనటువంటి విటమిన్లు అంటే ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి, కొన్ని లభించవు, మరి దేహమే తయారు చేసుకోవాల్సి ఉంటుంది కదండి. వీటికి కావాల్సినటువంటి ముడి సరుకుని ఈ కూరగాయలు కూడా దేహానికి అందిస్తాయని అంటారు. ఉదాహరణకు ఏ విటమిన్ కనుక్కోండి, అలానే మరి బి కాంప్లెక్స్ కనుక్కోండి, వీటికి కావాల్సినటువంటి ముడి సరుకులను కూడా ఆహార పదార్థాలు అంటే కూరగాయలు అందించడం జరుగుతుందా?
1: విటమిన్ ఏ మనం పసుపు రంగు పండ్లు, గుమ్మడి, మామిడి పండు, పప్పాయ, వీటన్నిటితో పాటు ఆకుకూరల్లో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. క్యారెట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం వల్ల బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ మన శరీరానికి లభిస్తుంది.
0: విటమిన్ ఏని తయారు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సరే అండి, మరొక ప్రధానమైనటువంటి విటమిన్ బి కాంప్లెక్స్ చెప్తుంటారు కదా, ఇది ఏ ఆహార పదార్థాలు లభించడం జరుగుతుందని అంటే?
1: బి కాంప్లెక్స్ అంటే పాలు, ఈ ముడి పప్పులు అంటారు కదండి, వీటన్నిట్లో కూడా ఉంటుంది. గుడ్లు, గోధుమలు, చిరుధాన్యాలు, మాంసము, పుడి బియ్యము. మెయిన్ బియ్యం ఎక్కువ పాలిష్ చేయకుండా ఉంటే ఎక్కువ బి విటమిన్లు నష్టం జరగదు ఎక్కువ.
0: అంటే ఎక్కువ పాలిష్ చేయడం ద్వారా పైన ఉన్నటువంటి పొర వెళ్లిపోయి అందులో ఉన్నటువంటి బి కాంప్లెక్స్ మనం కోల్పోతామని చెప్పుకోవచ్చు.
1: కోల్పోతాం.
0: ఇక్కడే గంజి వాడటం వల్ల కూడా ఈ నష్టం జరుగుతుందని అంటారా?

0: పెరుగుతుంది సార్. గంజి వాచకూడదు సార్, గంజి వాచ కూడా విటమిన్లు అన్ని పోతాయి, బి కాంప్లెక్స్ విటమిన్లు కోల్పోతాం.
1: ఇక అలానే ఇతరత్ర అంటే మనం ఆహార సంరక్షణ రీత్యా తీసుకున్నప్పుడు పళ్ళు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తాయి కదండి, వాటి గురించి కూడా కాస్త చెప్తారా?
0: మనం ప్రతిరోజు ఆహారంలో పండ్లు తీసుకోవాలి, ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ చౌక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళలో జామకాయ తీసుకున్నా కూడా దాంట్లో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు అన్నీ ఉంటాయి కాబట్టి పండ్లు ప్రతిరోజు మనం ఆహారంలో తీసుకోవాలి. ఈ పండ్లలో మనకు విటమిన్లు ఖనిజ లవణాలు అనేవి దొరుకుతాయి, అవి మన శరీరానికి రక్షణ ఇస్తాయి.
1: ఇక అంటే ఇందులోనే ఈ గింజ ధాన్యాల విషయానికి వచ్చినప్పుడే కూరగాయల్లో కూడా విశేషంగా ప్రోటీన్లు ఉన్నటువంటి కూరగాయలు కూడా మనకు లభ్యమవుతాయి కదండి. అంటే ఏదైతే కొనుగోలు శక్తి లేదో వాటినే కాకుండా కూరగాయల్లో చిక్కేటువంటి అంటే దేహ నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎంచుకొని కూడా మనం సమతుల ఆహారం తయారు చేసుకోవచ్చు అని అంటారు.

0: చిక్కుడు జాతి
1: పల్సెస్ రకం ఉండే కూరగాయలన్నింటిలో కూడా మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. చిక్కుడు, బీన్స్ రకము,
0: గోరు చిక్కుడు,
1: పీస్ కానీ,
0: బఠానీలు
1: ఇవన్నీ, ఇంకా చెన్నా ఉంటుంది కదా,
0: శనగపేడలు,
1: వాటిలో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది.
0: అలానే అలసందల విషయానికి వచ్చినప్పుడు వాటి గురించి,
1: అలసందలు ఇవన్నీ పల్సెస్ కిందనే వస్తాయి సార్. అలసందలు కానివ్వండి, చిక్కుడు, ఈ చిక్కుడులో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా.
0: సరే అండి, ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం క్రొవ్వు పదార్థాలు, దేహానికి తప్పనిసరి కావాల్సినటువంటివి. ఈ క్రొవ్వు పదార్థాల యొక్క ఉపయోగం ఏమనంటారు?
1: క్రొవ్వు పదార్థాలు మామూలుగా మనకు విటమిన్లలో కొన్ని వాటర్ సాల్యుబుల్ అని, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ల, విటమిన్ ఏ కానీ, విటమిన్ డి, విటమిన్ కి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు, వీటి దీనికోసం మనకు కొవ్వు అవసరము కొంతమేరకి. కాకపోతే ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ కెలరీస్ ఇస్తుంది. ఒక గ్రాము వచ్చి 9 కెలరీస్ ఎనర్జీ ఇస్తుంది. అదే ప్రోటీన్ కార్బోహైడ్రేట్ తో ఓన్లీ 4 కెలరీస్ ఎనర్జీ ఇస్తుంది. మామూలు నార్మల్ మెయింటెనెన్స్ కి కొంతవరకు ఫ్యాట్ కూడా అవసరం, ఒక 20 grams.
0: అంటే మీరు చెప్పినట్టుగా అంటే ఈ పిండి పదార్థాలను శక్తిరీత్యా మరి పప్పు దినుసులతో బేరీ చేసినప్పుడు, ఇది క్రొవ్వు పదార్థాలను బేరీ చేసినప్పుడు ఒక గ్రాముకి దాదాపుగా 3 రెట్లు అధికంగా శక్తినిస్తుందని చెప్తారు. సరే అండి, అయితే అంతేకాకుండా ఈ క్రొవ్వు పదార్థాల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏమని అంటారు, అంటే మనం ఆహారంలో తీసుకోవడం ద్వారా దేహానికి కావలసినటువంటి ప్రత్యేకించి అంటే నిల్వ ఉండటానికి వీలుంటుందని అంటారా, దేహంలో శక్తి నిల్వ ఉండటానికి వీలుంటుందని అంటారా?
1: కొంతవరకు ఉంటుంది సార్, శక్తి నిల్వ ఉంటుంది. ఈ క్రొవ్వు పదార్థాలు మనకు శరీరంలో నిల్వ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడైతే శక్తి అవసరం ఉన్నప్పుడు అవి కరిగి మనకి శక్తినిస్తాయి. ఎప్పుడైనా మనము జబ్బు పడినప్పుడు, ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అవి కరిగి మనకు శక్తినిస్తాయి. అదేవిధంగా మన చర్మ మృదుత్వానికి కూడా క్రొవ్వు పదార్థాలు కొంతవరకు అవసరమా?
0: ఈ క్రొవ్వు పదార్థాల్లో కూడా అంటే 2 రకాలుగా ఉంటాయి కదండి, అంటే ఈ ఖాద్య తైలాలు, తర్వాత జంతువు నుంచి వచ్చిన పాల ఉత్పత్తులు అనుకోండి, వీటిలో విశేషంగా చెప్పాలంటే ఏవి దేహానికి మంచిదని అంటారు?
1: పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే ఇప్పుడు వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువ మనకి మేలు చేస్తాయి సార్.
0: అంటే కొలెస్ట్రాల్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఈ విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది అని అంటారు. సరే అండి, ఇక అంటే మనం ఆహారంలో మరొక ముఖ్యంగా ఉండాల్సిన 2 పదార్థాలు లవణాలు, అలానే నీరు, ఈ 2 ప్రాధాన్యత గురించి కూడా తెలియజేస్తారు.
1: మనకు నీరు అనేది బాడీ మెయింటెనెన్స్ కి, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ వీటన్నిటికి అవసరము. అదేవిధంగా ఖనిజ లవణాలు, ఇనుము, కాల్షియం ఇలాంటివన్నీ మన శరీరానికి, ఇనుము మన రక్త పుష్టికి ఇనుము అవసరము. అదేవిధంగా మన ఎముకల గట్టితనానికి కాల్షియం అవసరం ఉంటుంది సార్.
0: నీరు విషయం గురించి చెప్పారండి, ఖనిజ లవణాల విషయానికి వచ్చినప్పుడు సూక్ష్మ పోషకాలుగా కూడా వీటిని మనం చెప్పుకోవటం జరుగుతుంది. అంటే వీటి సమక్షంలో ఏముంది, పలు రకాలైనటువంటి దేహానికి కావాల్సిన ప్రోటీన్ల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్తారు కదా. ఈ ఖనిజ లవణాలను గురించి చెప్పుకున్నప్పుడు ప్రధానమైనటువంటి భూమిక ఏ ఖనిజాలు వహిస్తాయని అంటారు?
1: ఇనుము, కాల్షియం సార్ మెయిన్. మామూలుగా ఇనుము హిమోగ్లోబిన్, దానికి ఇనుము అవసరము. ఈ హిమోగ్లోబిన్ వల్లే మన శరీరంలో వివిధ కణాలకి ఆక్సిజన్ కూడా సరఫరా అవుతుంది. ఇనుము లోపించినట్లయితే మనకు హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉండదు, దానివల్ల మనకి రక్తహీనత అనేది వస్తుంది. ముఖ్యంగా రక్తహీనత ఆడవాళ్లలో ఎక్కువ సమస్య, చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీళ్లుగాన ఈ ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు, అదేవిధంగా గుడ్డు, లివర్, కాలేయం ఇవన్నీ కూడా, వీటిలో ఎక్కువ ఇనుము అనేది ఉంటుంది. ఇవి తీసుకుని సరైన మోతాదులో తీసుకున్నట్టయితే మనం ఈ రక్తహీనతను నివారించవచ్చు.
0: ప్రత్యేకించి స్త్రీల విషయానికి వచ్చినప్పుడు ఇంటిలో ఏముంది, తను అందరికీ చేసి

0: పడుతుంది. కానీ తాను తగిన మోతాదులో తీసుకోదని చెప్తుంటారు తల్లి. ఆ రకంగా ఏముంది, ఆమె అంటే త్యాగం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితులు లేకుండా స్త్రీ తను ఎలా నడుచుకోవాలంటారు? ఆహారపు అలవాట్ల రీత్యా,
1: ఆహారపు అలవాట్ల రీత్యా స్త్రీ తన కుటుంబంలో అందరికీ కూడా సమీకృత ఆహారం అందించడంతో పాటు తను కూడా ఆహార సమీకృత ఆహారం తీసుకోవాలి. అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండే ఆహారాన్ని స్త్రీ కూడా తీసుకున్నట్టయితే తను బాగుంటే ఇంట్లో అందరూ అంటే తనే చూసుకుంటుంది కాబట్టి అందరి ఆరోగ్యం, తను ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా మంచి ఆహారం తను తెలుసుకోవాలి, అదేవిధంగా పాటించాలి.
0: సరే, ఇప్పుడు ఆహారంలో ఏ అంశాలు ఉంటాయి అన్న విషయం గురించి సమగ్రంగా తెలియజేశారు శిరీష గారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇందాక మీరు అన్నారు సమతుల ఆహారం, సమీకృత ఆహారం అన్నారు, అంటే ఏంటి?
1: సమీకృత ఆహారం అంటే అన్ని పోషకాలు సరైన మోతాదులో తీసుకుంటే దీన్ని సమీకృత ఆహారము అంటారు. అంటే ఈ 5 రకాల ఆహార పదార్థాలు ప్రతిరోజు మన ఆహారంలో ఉండాలి. పిండి పదార్థాలు, పప్పు దినుసులు, పాలు మరియు మాంసం పదార్థాలు, పండ్లు, కూరగాయలు, నూనె మరియు చక్కెర పదార్థాలు. ఈ 5 రకాల ఆహార పదార్థాలు మనం రోజు తీసుకునే ఆహారంలో ఉంటే దీన్ని సమీకృత ఆహారము అంటారు.
0: సరే, ఇక్కడ అంటే మనం మొత్తం ఉండాల్సినటువంటి పోషకాల గురించి చెప్తూ సమీకృత ఆహారం అని చెప్పారు. మోతాదులు కూడా చాలా ముఖ్యమైన అంటారు, ఏ మేరకు ఉండాలన్నది. అంటే దీన్ని మీరు బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు కదా, అందువల్ల అంటే ఇది వయస్సును బట్టి ఉంటుందంట అంటారు.
1: వయస్సును బట్టి కూడా తేడా ఉంటుంది. అంటే పెరిగే పిల్లలకి ప్రోటీన్, మాంసకృతులు ఎక్కువ ఉండే ఆహారం ఇవ్వాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకు కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పురుషులకు, స్త్రీలకు కూడా వ్యత్యాసం ఉంటుంది. అదేవిధంగా పనికి కూడా తక్కువ పని చేసే వారికి తక్కువ కెలరీస్ అవసరం ఉంటుంది. ఎక్కువ పని చేసే విధానాన్ని బట్టి కూడా ఈ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, తేడా ఉంటుంది.
0: ఇక ఈ ఆహార అలవాట్ల గురించి మనం చెప్పుకునేటప్పుడు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వారిదైనటువంటి ఆహార అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా అభివృద్ధి చెందినటువంటివి.
2: శ్రోతలు ఇంతవరకు సమతుల్య ఆహారం ఆవశ్యకత గురించి శ్రీమతి ఆర్ శిరీష గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. ఇంతటితో ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం సమాప్తం.

ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేనడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలను చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశం అవుతారు. అలాగే ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 16న APAC సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి కూడా హాజరవుతారు. వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో చివరగా CII పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కూడా పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

0: ఉన్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. రాజధానిలో కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ,
1: ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయుకేటీ పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం IIIT ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా 4,040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఎంపిక జాబితాను rgukt.in వెబ్సైట్లో పొందవచ్చునని సూచించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్లో RGUKT అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్పై క్లిక్ చేసి దరఖాస్తు నంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. IIIT జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు CH శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయన్నారు. భూమి సంరక్షణ, ఎరువులు, పురుగుమందుల నియంత్రణపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సిబ్బందితో ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే నేల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో మార్పులు తెచ్చామని తెలిపారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడిస్తూ,
2: మాకు దాదాపు 12,000 పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంట్లో 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలు దానికి ముందున్న మార్పు చూడాల్సి వస్తే, మీరు అటెండెన్స్ ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దీంట్లో బాగా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగాయి. డిఎంఈ సెకండరీ హాస్పిటల్స్ లో అయితే 165 పెరిగాయనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. 18.69% 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే 25.26 కోటి 16 లక్షలు చేరింది.
0: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నైరుతి రుతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ

0: బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు హరియాణాలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితి లేకపోవడం అవకాశం ఉంది. కురుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేస్తారని చెప్పారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో పూర్తి వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయవచ్చునని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి కార్యక్రమంలో మునగ సాగు మార్కెటింగ్లో అనుభవాలు తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి రైతు శ్రీ ఎంసి రాజ్కుమార్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, ఇంకా వాతావరణ వివరాలు వినవచ్చు.

రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీయన్ గురుప్రసాద్ పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు.

ఈరోజు రాత్రి 8:45 ఎవరేమనుకుంటారో లఘునాటిక రచన శ్రీ ఏ రామకృష్ణారావు, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

ఈరోజు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 11 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 11:10 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీసెస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య గీతాలు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి ఎంటి జోస్నా.

రేపు ఉదయం 6:35 సేద్యపు శుద్ధుల శీర్షికన భూసార పరీక్షల ఆధారంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారు అందించే వివరాలు వినవచ్చు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

రేపుదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఇంకా గేట్ కీపర్ హంపన్న గారి గురించి శ్రీ కుంటిమద్ది శేషశర్మ గారి స్వీయ కవిత. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంపీ రవిశంకర్.

రేపుదయం 8:35 హలో అభిలాష ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వినవచ్చు. ప్రత్యక్ష ప్రసారంలో 9:30 చంపావతి రూపకం మొదటి భాగం, రచన శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. రేపుదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగలగుడ్డం తాండా ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం. సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్రికెట్ 2026లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్లో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష ప్రసారం.

రేపు రాత్రి 7:15 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు

రేపు రాత్రి 11 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు. 11 గంటల 10 నిమిషాలకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీసెస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం, సంగీతం కోటి.

0: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇంద్రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన గీతం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం. సంగీతం ఇళయరాజా.

0: కార్యక్రమంలో తర్వాత పాట జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం చక్రవర్తి.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: కార్యక్రమంలో తర్వాత పాట ఇడియట్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కౌసల్య పాడిన కందికొండ గీతం, సంగీతం చక్రి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీలో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయవారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 ఏళ్ల

0: జిల్లాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी है. 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన, పర్యావరణం సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పఠనీకీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జెన్యు

0: వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
1: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బాలన్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మునగసాగు మార్కెటింగ్లో తన అనుభవాలు తెలియజేస్తారు తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి అభ్యుదయ రైతు శ్రీ ఎంసి రాజకుమార్ రెడ్డి.
2: ఉమ్మడి అనంతపురం జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండడంతో, అంటే రకరకాల నేలలు, బంక నేలలు అయితేనేమి, చౌడు నేలలు అయితేనేమి, ఎర్రమట్టి నేలలు, గరప నేలలు, ఇలాంటి నేలలు ఉండడంతో రైతులు వారికి ఉన్న వనరులను బట్టి పంటలు అయితే సాగు చేస్తుంటారు. మరి ఈరోజు తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎంసి రాజకుమార్ రెడ్డి గారు స్టూడియోకి రావడం జరిగింది. వీరు గత 3 సంవత్సరాలుగా మునగ అయితే సాగు చేస్తున్నారు. మరి ఈ మునగ సాగులో యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకుమార్ రెడ్డి గారు నమస్తే అండి.
3: నమస్తే
2: రాజకుమార్ రెడ్డి గారు. మీ పరిచయం, మీరు ఏం చదువుకున్నారు, ఎందుకంటే ఏది కూడా చూస్తుంటే చాలా తక్కువ ఉంది, ఏం చదువుకున్నారు, వ్యవసాయం రంగం వైపు రావడానికి కారణాలు ఏంటి?
3: నేను మా పూర్వీకులంతా వ్యవసాయ కుటుంబమే. నేనైతే బీటెక్ చేసి జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ సైడ్. మా పూర్వీకులు చేసే వ్యవసాయాన్ని బట్టి కొంచెం ఆ వైపు నాకు ఐడియా ఉండి వ్యవసాయంలోకి లాస్ట్ 3 ఇయర్స్ అవుతుంది వచ్చి.
2: మరి చాలామంది చదువుకున్న తర్వాత మ్యాక్సిమం జాబ్ చేయడానికి ఇష్టపడతారు, మీరేమో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వదిలేసి వ్యవసాయం చేయడానికి కారణాలు ఏంటి?
3: కారణాలంటే మా పూర్వీకులు చేస్తున్నారు, నాకు ఎందుకో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ కరోనా టైంలో కొంచెం జాబ్ విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. దానివల్ల ఫ్యూచర్ కొంచెం వ్యవసాయం మీదే ఉంటుందేమో అనే ఉద్దేశంతో
2: భవిష్యత్తు ఆలోచించి ఎప్పటికైనా మనకి ఇదే వ్యవసాయ సొల్యూషన్ అని ఇటువైపు రావడం జరిగింది. మరి వచ్చి రాగానే ఏం పంటలు మొదలుపెట్టారండి?
3: నేను వ్యవసాయం లేక రాగానే ముందు మా తల్లిదండ్రులు దానిమ్మ పెట్టినాం.
2: దాని పొలం ఉంది అసలు ముందుగా?
3: మాకు ఓన్ ల్యాండ్ వచ్చేసి 3 ఎకర్స్ అండి.
2: 3 ఎకర్స్.
3: నేను మళ్ళీ తర్వాత, నేను వ్యవసాయం లేక వచ్చిన తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ ముందు వచ్చాను. అప్పుడు లీజుకు తీసుకొని ఒక 30 ఎకరాలు లీజుకు తీసుకున్నానండి. దాంట్లో మునగ అలగరిస్వామి వెరైటీ అని తమిళనాడు నుంచి మొక్క తెప్పించుకొని ఆ వెరైటీ సాగు చేస్తాను.
2: మరి ఎందుకంటే ముందుగా దాని

0: అని చెప్పారు మునగ పెట్టక ముందు. దానిమ్మ ఎట్లా ఉండేది?
1: దానిమ్మ కూడా బాగానే ఉండేదండి. మా అది ఓన్ ల్యాండ్లో దానిమ్మ పెట్టాము. అది అప్పటికే నేను మునగలేక వచ్చే లోపలే 5 ఇయర్స్ అయింది అప్పటికి దానిమ్మ పెట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 5, ఇది 3, 8 ఇయర్స్ అయింది. అది ఇంకా దానిమ్మ మా సొంత పొలంలో 8 ఇయర్స్ అవుతుంది. కొంచెం వేరు తెగుళ్ళు అవి వచ్చి రావడం వల్ల దాన్ని కూడా తీసేసి మునగ తొందరగా మనకు పంట చేతికి వస్తుంది. 6 మంత్స్లో అంటే మనం నాటిన 6 నెలలకే మనకు పంట తీసుకోవచ్చు.
0: అంటే ఇతర పంటలతో పోలిస్తే మునగకున్న సౌలభ్యం ఏంటి? ఎందుకంటే మీరు ప్రత్యేకంగా మునగని ఎందుకు ఎంచుకున్నారు?
1: ఎంచుకోవడం కారణం ఏంటంటే
0: అనేక ఉద్యాన పంటలు ఉన్నాయి. మనకి అరటి ఉంది, చీని ఉంది, నిమ్మ ఉంది. ఇక అంటే వాణిజ్య పంటల విషయానికి వస్తే మిర్చి, ఇట్లా కూరగాయలు వేసుకోవచ్చు.
1: ముఖ్యంగా నేను మునగ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రాయలసీమ మొత్తం కరువు ప్రాంతం అంటారు. అందులో
0: ఎక్కువ ఉండే ప్రాంతం,
1: అందులో అనంతపురం ఇంకా ఎక్కువ. వాటర్ సోర్స్ తక్కువగా ఉండడం వల్ల విస్తీర్ణం ఎక్కువగా తీసుకున్నాం. అందులో మాది లీజ్ పొలమే తీసుకున్నాం,
0: 30 ఎకరాలు.
1: ఇంకా వాటర్ సోర్స్ తక్కువగా ఉందని చెప్పి ఆ పంట అయితే మనకు
0: సెట్
1: అవుతుందని చెప్పి మునగలేకి.
0: మరి మార్కెట్లో ఏ రకాల మునగ రకాలు అయితే అందుబాటులో ఉన్నాయండి?
1: చాలా రకాలు ఉన్నాయండి. మేము పెట్టింది అయితే అలగరిస్వామి, ఇది మొక్క రకం. విత్తన రకాలు ఇంకా ఉన్నాయి, పీకేఎం అని, భాగ్యశ్రీ అని, ఓడిసి 3 అని, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి, వలయపతి అని. అవి అంతా సీడ్ వెరైటీ. అవి మేము పెట్టింది, ఇది మొక్క.
0: అంటే అంట్లు
1: అంట్లు
0: ఎక్కడి నుంచి తెప్పించారండి?
1: ఇది తమిళనాడు, దిండిగల్ ప్రాంతం నుంచి తమిళనాడు తెప్పించుకున్నట్టు.
0: దాదాపు ఇప్పుడు 33 ఎకరాల్లో మునగ సాగులో ఉంది.
1: 30 ఎకరాలు అలగరిస్వామి, ఒక 20 ఎకరాలు ఇది ఓడిసి 3 పెట్టాము.
0: మొత్తం ఎన్ని ఎకరాలు?
1: మొత్తం 50 ఎకరాలు.
0: 50 ఎకరాలు చేస్తున్నారా? ఇప్పుడు ఈ 2 వెరైటీస్లో అంటే ఏంటి డిఫరెన్స్? ఏంటి
1: డిఫరెన్స్ అంటే ఇప్పుడు అలగరిస్వామి వెరైటీ నేను ఆల్రెడీ 3 ఇయర్స్ ముందే పెట్టాను. సమ్మర్లో వచ్చేసి ఇది కొంచెం క్రాప్ తక్కువగా ఉంటుంది. క్రాప్ తక్కువ అంటే కలర్ కొంచెం డౌన్ అవుతుంది. వేరే రైతులు అడగడం వల్ల ఓడిసి 3 బాగా ఉంటుంది అని చెప్పారు, మహారాష్ట్ర సైడ్ ఆ ఏరియా. దానివల్ల ట్రయల్గా ఇప్పుడు ట్రయల్గా చేశానండి.
0: 20 ఎకరాలు
1: ట్రయల్ చూద్దామని చెప్పి.
0: ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి 20 ఎకరాలు? ఓడిసి
1: ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది నాటి. జనవరిలో నాటాను, జూన్కు 6 మంత్స్. ఇంక ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా ఇప్పటి నుంచి మాకు తెలుస్తుందండి పంట దాని వివరాలన్నీ.
0: రాజ్కుమార్ గారు, సాధారణంగా ఈ మునగను ఎప్పుడు నాటుతూ ఉంటారండి? ఎప్పుడు నాటుకుంటే మంచిది?
1: మునగ జనవరిలో నాటుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే అదే సంవత్సరం మనకు పంటకు వస్తుంది. లేదు ఆ పరిస్థితి లేదంటే ఎప్పుడు నాటుకున్నా ఇంకా మొక్క రెడీ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ పంట కోసం మొక్క రెడీ చేసుకోవచ్చు.
0: అంతకంటే ముందుగా అంటే ఈ మునగ సాగుకి నేలలు ఎలాంటివి అయితే అనుకూలంగా ఉంటాయి, ఎవరైనా సాగు చేయాలన్నా కూడా మీ అనుభవంలో?
1: మా అనుభవంలో మునగకు ఇట్లాంటి భూమి సెట్ కాదనేది ఏది లేదు. ఓన్లీ ఒక బ్లాక్ సాయిల్ అయితే తేమ శాతం ఎక్కువ పట్టుకుంటుంది. మునగకు కొంచెం త్వరగా బెట్టకొచ్చే గుణం ఉండాలి. అది ఏ భూమి అయినా, రెడ్ సాయిల్ అయినా సూట్ అవుతుంది, చౌడు భూములు అయినా సూట్ అవుతుంది. అయితే వర్షపు నీళ్ళు కానీ అవి తోటలోంచి బయటికి వెళ్ళే సదుపాయం ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగుండే ఏ భూమి అయినా సెట్ అవుతుంది. నేనైతే లీజుకు తీసుకున్న భూమి అంతా రెడ్ సాయిలే, కాబట్టి నాకు మునగకు సూటబుల్గా ఉంది.
0: మరి మొక్క ఎంత పడిందండి?
1: నేను తీసుకున్నప్పుడు 65 రూపీస్తో తీసుకున్నాను.
0: ఈ ODC 3 అనేది అదెంత మొక్క విత్తనం? అది కూడా
1: అది విత్తనం, కేజీల ప్రకారం తెచ్చుకోవాలి.
0: ఎకరాకి ఎన్ని కేజీలు అవసరం అవుతుంది మామూలుగా?
1: అంటే ఇది ఒక్కొక్క వాళ్ళ భూమిని బట్టి నాటుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. కొంతమంది హై డెన్సిటీ
0: మొక్కకి మొక్కకి ఆ డిఫరెన్స్ని బట్టి మామూలుగా అంటే ఒక మార్కెట్ అవసరాల దృష్ట్యా ఎంత నిష్పత్తిలో నాటుకుంటే ఎకరాకి ఎన్ని మొక్కలు సరిపోతాయి?
1: ఇప్పుడు ఇది అలగరిస్వామి వెరైటీ అనేది వచ్చేసి మేమైతే 20-20 పెట్టామండి.
0: 20-20
1: కొంచెం ఇంకా రిచ్ సాయిల్ అయితే కొంచెం పెంచుకున్నా బెటర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 1-2 ఇయర్స్ మనకు కనిపించదు, దాని తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణంలో పోయే లోపల మ్యాన్ పవర్ లేకోకుండా అంత ట్రాక్టర్లు ఇవి యూజ్ చేయాల్సి వస్తుంది. ట్రాక్టర్లు పోవాలంటే కొంచెం డిస్టెన్స్ ఉండాలి, ప్లస్ ఇంకొకటి
0: విరిగిపోకుండా అవి
1: స్ప్రేయింగ్ కోసం దానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే తోటకు ఏ తోటకైనా ఎండాగాలి ఎప్పుడైతే బాగా పడుతుందో అప్పుడే పంట దిగుబడి పెరుగుతుంది. దాని దృష్టిలో ఉంచుకొని కూడా కొంచెం డిస్టెన్స్ సాయిల్ని బట్టి పెట్టుకుంటే బెటర్.
0: మీ లెక్కన ఇప్పుడు 20x20 20x20 అడుగుల చొప్పున మొక్కలైతే నాటం చెంది, ఈ నిష్పత్తిలో ఎకరాకు

0: ఎన్ని మొక్కలు అయితే పట్టడం జరిగింది?
1: 100 నుంచి 110 మొక్కలు పడతాయి.
0: 100 నుంచి 110. ఓడిసీ రకం అది ఎట్లా పెట్టారండి?
1: ఓడిసీ రకం కూడా సేమ్ నేను 20x16 పెట్టాను.
0: 16
1: మామూలుగా అయితే అక్కడ నేను వెళ్ళిన తోటల్లో వాళ్ళు 16x12 అట్లా పెట్టారు, 16x12 అట్లా. నేను ఎందుకంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, కాయలు తెచ్చుకోవాలంటే ట్రాక్టర్ కంపల్సరీ లోపలికి వెళ్ళాలి, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని ముందుగానే నేను 20x16 పెట్టుకున్నాను.
0: మరి మీరైతే అంటు పద్ధతిలో ఒక రకం సాగు చేస్తున్నారు, ఓడిసి 3 విత్తనం పద్ధతిలో సాగు చేస్తున్నారు, ఏది తొందరగా వస్తుంది, ఏది బాగుంటుంది రైతులు సాగు చేసుకోవడానికి?
1: ఇప్పుడైతే నాకు తెలిసినంతట్లో నేను 3 ఇయర్స్ నుంచి అలగరస్వామి క్రాప్ తీస్తున్నాను. ఓడిసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చెప్పడాన్ని బట్టి చూస్తే కొంచెం ఓడిసి కలర్ ఉంటుంది, కలర్ అంటే కాయ కలర్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఓడి అలగరస్వామితో పోలిస్తే. కానీ కీపింగ్ క్వాలిటీ అలగరస్వామికి ఎక్కువ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కన్నా సూటబుల్ అయ్యేది అలగరస్వామి వెరైటీ మాత్రం.
0: రాజ్కుమార్ గారు, ఇక నాటే ముందు అంటే ఎటువంటి అంటే గుంతలు తీస్తారా లేకపోతే ఎట్లా పెడతారు?
1: గుంతలు తీసుకుంటామండి. గుంతలు తీసుకొని కొంచెం అంటే సాయిల్ని బట్టి అండి, ఏదన్నా ముందు మనము ఏదైనా ఉద్యాన పంటలు సాగు చేసి ఉంటే వేరుకులు లాంటివి ఉంటాయి, అట్లా ఉన్నప్పుడు మనం కొంచెం గుంత 2x2 తీసి కొంచెం గుంతను ఎండబెట్టుకొని దానికి ట్రీట్మెంట్ కాపరు కానీ ఇట్లా ఏదన్నా ట్రీట్మెంట్ చేసి ఉన్న వేరు కుళ్ళు పోయే విధంగా చేసుకొని నాటుకుంటే బెటరు.
0: మరి విత్తన పద్ధతులు అయితే అది ఎట్లా అంటే మీరు నారు పోసి పెట్టుకుంటారా లేదా పొలంలో నేరుగా విత్తనం విత్తేస్తారా?
1: డైరెక్ట్ విత్తనమే పెట్టుకున్నాం అండి.
0: విత్తనం పెట్టుకొని ఇబ్బందులు ఏముండవా? ఇప్పుడు విత్తనంతో పాటు కలుపు కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అంత నేల సేద్యం చేయాలంటే రైతుకి ఆర్థికంగా కూడా ఇబ్బంది. ఆ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకొని దున్నాలి.
1: అదే అట్లా ఒకవేళ అట్లా ఆలోచిస్తే మనం విత్తనం తెచ్చుకొని ఏదన్నా చిన్న ప్యాకెట్లో పెట్టుకొని 1 మంత్ అట్లా పెంచుకొని నాటుకున్నా బెటరే. నేనైతే ఇంకా డైరెక్టే నాటాను.
0: మరి పెట్టిన తర్వాత మనకు పంట రావడానికి మనం ఎంతకాలం ఈ మొక్కలు పెంచాల్సి ఉంటుంది?
1: నేను 2 రకాలు పెట్టాను కదండి. ODC3 అయితే 6 మంత్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అలగర్స్వామి వెరైటీ అయితే 9 మంత్స్ ఈల్డింగ్ స్టార్ట్ అవడానికి 9 మంత్స్ అవుతుంది.
0: ఇదైతే
1: 6 మంత్స్ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ODC3 వల్ల ఇంకొక లాభం ఏంటంటే మనకు కాయ ఒకవేళ మనం మార్కెట్ చేసుకోలేకపోయినా కాయ సరిగ్గా లేకపోయినా ఆకు మార్కెట్ చేసుకోవచ్చండి. మన డ్రై లీవ్స్ ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో డ్రై లీవ్స్ దొరుకుతూ ఉన్నాయి, అందరికీ అవేర్నెస్ వచ్చింది, ఎక్కువ వాడుతున్నారు. లీవ్స్ పరంగా కూడా అది ODC3 చేసుకోవచ్చు, అందుకనే నేను అది కూడా పెట్టుకున్నాను.
0: యావరేజ్గా 7 నుంచి 8 నెలలు పడుతుంది పంట రావడానికి ఏ రకమైన. మరి ఈ మధ్యలో ఎటువంటి చీడపీడలు అయితే ఆశించడం జరుగుతుంది ఈ మునగలో?
1: ఎక్కువగా మునగకి ఏంటంటే పురుగు, థ్రిప్స్. అది ఇంకొకటి ఏంటంటే మనం హార్టికల్చర్ క్రాప్స్ మిగతావి చాలా చూసింటాం, వాటికి వాడే డోసేజ్ మందులు కెమికల్స్ వీటికి వాడితే ఇమీడియట్గా ఈ 1 గంట లోపలే ఆకు రాలిపోతుంది. చాలా తక్కువ డోస్, చాలా తక్కువ డోసులో దానికి 1 ML వాడతా ఉంటే దీనికి 0.5 ML ఏదైనా పురుగు. దీనికి ఎక్కువ ఏంటి ఇబ్బంది అంటే పురుగు. మనము 1 వారం 10 రోజులు తోట చూసుకోలేకపోతే పురుగు ఆకును మేసేస్తారు,
0: ఆకు తినే పురుగు వస్తుంది.
1: ఆకు మేసేసిందంటే 1 మంత్ మనం పంట ఎనికి పడిపోలే. అదొక్కటి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి every 10 days. కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు, సూటబులే. మునగకైతే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా సూటబుల్.
0: థ్రిప్స్ కూడా వస్తాయన్నారు, దాని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు?
1: థ్రిప్స్ కూడా స్ప్రేయింగ్లో ఉన్నాయి కదండి, కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ ఉన్నాయి ఇప్పుడు లేదు వద్దు, ఆర్గానిక్ అంటే వేప నూనె లాంటివి కషాయాలు వాడుకోవచ్చు, లేదు మనం కెమికల్ ఫార్మింగ్ అంటే కెమికల్ చాలా ఉన్నాయి.
0: సంవత్సరానికి ఎన్ని పంటలు వస్తాయండి మామూలుగా?
1: అంటే ఇది పంటల రూపం ఏం కాదండి, మేము మార్చిలో కొమ్మలు కట్ చేసుకుంటాం. ఇది అలగరస్వామి వెరైటీకి అయితే మేము మార్చి కానీ ఏప్రిల్ కానీ కటింగ్ చేసుకుంటాం, అక్కడ నుంచి 4th మంత్కు మనకు పంట స్టార్ట్ అవుతుంది.
0: 4 నెలల నుంచి కాయలు తీసుకోవచ్చు.
1: అంటే మనము కటింగ్ చేసిన మంత్ని బట్టి, కొంతమంది మార్చిలో చేసుకుంటారు, వాటర్ బాగుండే వాళ్ళు మార్చిలో చేసుకుంటారు, వాటర్ తక్కువ ఉండే వాళ్ళు ఏప్రిల్ మే వరకు కూడా వస్తారు. అట్లా మనం కటింగ్ చేసినప్పటి నుంచి 4 మంత్స్కు మనం పంట తీసుకోవచ్చు. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ఫ్లవర్ వస్తూ ఉంటుంది. కొంచెం
0: ఎన్ని నెలలు ఉంటుందండి అట్లా?
1: మళ్ళీ మనము ఎప్పుడైతే కటింగ్ చేస్తామో అప్పటి వరకు, మార్చిలో కొంతమంది చేస్తారు, ఏప్రిల్లో కొంతమంది చేస్తారు.
0: కంటిన్యూగా ఉంటుంది,
1: కంటిన్యూగా ఉంటుంది.
0: మనము వద్దను
1: వాతావరణం అనుకూలిస్తే కంటిన్యూగా కాయ వస్తుంది. వీటికి ఏంటంటే చాలా సెన్సిటివ్, కొంచెం వర్షాలు ఎక్కువైతే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, కొంచెం ఈ చలికాలంలో మంచు ఎక్కువగా కురిసినా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, అప్పుడు కొంచెం గ్యాప్ రావచ్చు పంటలు.
0: మరి రాజ్కుమార్ గారు, పంట ఏదైనా

0: అయినా సరే సమస్య ఒకటే, కలుపు.
1: కలుపు
0: అది చీడపీడలు సర్వసాధారణం, కలుపు కూడా సర్వసాధారణం. మరి మునగలో ఏ విధంగా మీరు నియంత్రిస్తున్నారు?
1: కలుపు అంటే మనకు ట్రాక్టర్లు ఉన్నాయన్న, ట్రాక్టర్లతో సేద్యం చేస్తాము. ఇంకా మిగిలినది లేబర్ని పెట్టి చెట్టు చుట్టూ మాత్రం లేబర్తో అది కంపల్సరీ తీర్చుకోవాల్సిందే.
0: అంటే మిగతా పంటల్లో వాడినట్లు కలుపు మందులు అయితే వాడకూడదు,
1: చేతిలో లేని పరిస్థితులలో వాడతాం.
0: మరి
1: వర్షాలు గ్యాప్ లేకోకుండా పడి ఇంకా తోటలో కలుపు ఎక్కువైపోతే ఆ టైంలో వాడుతున్నాం.
0: ప్రధాన పంటకి ఏమి ఇబ్బంది ఉండదా?
1: కొంచెం ఎఫెక్ట్ అవుతుందన్నా, లైట్గా అంటే ఆకు ముర్చుకుపోవడం, ఏ కింద కింద కొమ్మలకు పడుతుంది కదా అది ఆకు రాలిపోవడం, అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ వర్షాలు గ్యాప్ లేకుండా పడినప్పుడు మనం కలుపుని మ్యాన్ పవర్తో తీసుకోలేం. వర్షాలు ఇప్పుడు కంటిన్యూగా పడినాయి అనుకోండి, ట్రాక్టర్తో సేద్యం చేయలేం. అటువంటి పరిస్థితుల్లో కము గడ్డి మందు వాడుతాం.
0: మరి రాజ్కుమార్ గారు, మనకు ఈ ఫ్రూనింగ్ అయిన తర్వాత 4వ నెల నుంచి పంటలు అయితే తీసుకోవచ్చు అని చెప్పారు. మరి ఈ పూత దశ పూర్తి కాయ తయారయ్యేంత వరకు ఎటువంటి చీడపీడల సమస్య ఉంటుంది? ఎందుకంటే మార్కెట్లో అప్పుడప్పుడు చూస్తుంటాము బంగకారైన కాయలు, కాయలు చీలిపోవడం ఇలాంటివన్నీ సమస్యలు అయితే ఉంటాయి. ఏమేమి ఉన్నాయి సమస్యలు?
1: ఈ అలగరసాం వెరైటీకి ఏంటంటే బంకకారే సమస్య లేదండి. అంటే ఈ మిగతా సీడ్ వెరైటీలకు బంక కొంచెం వర్షాలు ఎక్కువైతే బంక
0: బంక అనేది దేనివల్ల వస్తుంది?
1: బంక దేనివల్ల అంటే ఇప్పుడు మనం వర్షాలు ఎక్కువైతే తేమ శాతం ఉంటుంది కదా, దానివల్ల బంక కారుతుంది.
0: పండుగకి దానికి సంబంధం లేదు.
1: పండుగ కూడా పండుగ ఒక కారణం, వర్షాలు ఎక్కువైనప్పుడు పండుగ కొంచెం కాయకు వచ్చి అట్లా హోల్ చేసిపోతుంది, అక్కడ నుంచి బంక కారుతుంది. అయితే ఈ అలగర్ స్వామికి ఎందుకు ఆ ఎఫెక్ట్ లేదంటే పండుగ దీని తోలు మందం ఉంటుంది, దానివల్ల పండుగ దాన్ని హోల్ చేయలేదన్న, చేయలేదు కాబట్టి పండుగ సమస్య అలగర్ స్వామి వెరైటీకి లేదు. దానివల్ల బంక
0: అంటే రంధ్రం చేసి గుడ్లు పెడుతుందా ఎట్లా?
1: గుడ్లు లేదు, ఓన్లీ రంధ్రం చేసి దాంట్లో ఉన్న రసాన్ని లాగేస్తుంది.
0: ఓకే,
1: కాయలో ఉన్న రసాన్ని లాగేసుకుంటుంది, దానివల్ల అక్కడ నుంచి బంక గారుతుంది.
0: లేదా ఇట్లా వర్షపాతం ఎక్కువైనా కూడా,
1: వర్షపాతం ఎక్కువ
0: ఆటోమేటిక్గా బంక అయితే వస్తుంది. మరి దీన్ని ఎట్లా మీరు అధిగమించారు?
1: అంటే అలగర్ స్వామి వెరైటీకి అదైతే లేదు, ODC3కి ఉంది. వాళ్ళు మామూలుగా రైతు చెప్పారు, వాళ్ళు మనం విత్తనాలు తెచ్చుకునే రైతు అయితే కొంచెం ముందు జాగ్రత్తతోనే ఫంగిసైడ్ ఎక్కువ కొట్టుకోవడం, ఈ పండుగ రాకోకోకుండా ట్రాప్స్, తోట చుట్టూ కొంచెం కొన్ని ఊరికే స్మెల్ వచ్చే మందులు ఉన్నాయి, ఆ పండుగ మన తోటలోకి రాకుండా బార్డర్స్కి అంతా స్ప్రే చేసుకోవడం ఈవినింగ్ టైమ్స్లో, అట్లా చేసుకుంటే దాన్ని అధిగమించవచ్చు.
0: ఎరా అంటే ఏం వాడతారు? ట్రాప్ అంటే
1: ట్రాప్స్ అన్న,
0: మొక్కలు కడతారా?
1: మొక్కలు కట్టేస్తాం, బార్డర్ మొక్కలు కట్టేసి మధ్యలో అక్కడొక చోటు అక్కడొక చోటు పెడతాం.
0: ఏ పంట అయినా మంచి దిగుబడులు రావాలంటే యాజమాన్య పద్ధతులు, ఏది ఎరువుల యాజమాన్య పద్ధతులు చాలా ముఖ్యమైనది. మరి ఈ మునగలో మీరు ఎటువంటి ఎరువులు అయితే వాడడం జరుగుతుంది, ఎప్పుడెప్పుడు వేస్తూ ఉంటారు?
1: మునగలో ఎరువులు అంటే కటింగ్ చేసిన వెంటనే మామూలుగా పశువుల ఎరువు ఇస్తాం అన్న.
0: ప్రూనింగ్ అయిన తర్వాత?
1: ప్రూనింగ్ అయిన వెంటనే వాటర్ వదిలే ముందుగా పశువుల ఎరువు ఇచ్చేసి వాటర్ వదిలేస్తాం. తర్వాత 4 మంత్స్కి మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది అన్నాం కదా, 3 మంత్స్ ఆ టైంలో ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తాం. ఫర్టిలైజర్ అంటే 10-26 మనకు కొంచెం న్యూట్రియన్స్ అన్నీ కలిపి ఇచ్చేస్తాం. అప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ అంటే ఎవ్రీ 3 మంత్స్ మునగకైతే కంపల్సరీ
0: ఎరువులు
1: ఇవ్వాలి, ఎందుకంటే ఇది నిరంతర పంట, ఒకసారి వచ్చి ఆగిపోయేది కాదు, కంటిన్యూగా ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ఎనర్జీ మనం కంటిన్యూగా ఇస్తూ ఉండాలి. స్ప్రేయింగ్లో కూడా ఏదైనా న్యూట్రియన్స్ ఇచ్చుకుంటా అట్లా, దాన్ని బట్టి కొంచెం పంట ఈల్డింగ్ పెంచుకోవచ్చు.
0: మరి రాజ్కుమార్ గారు, సరైన యాజమాన్య పద్ధతులు అంటే ఎరువుల యాజమాన్యం కానీ, కలుపు నియంత్రణ కానీ, సస్యరక్షణ కానీ, ఇవన్నీ బాగా చేస్తే ఒక్కొక్క చెట్టు అంటే సరాసరి ఎన్ని కేజీల కాయల వరకు మనం తీసుకోవచ్చు?
1: వాతావరణం మెయిన్, మునగ అంతా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.
0: దానిమ్మ మాదిరి
1: వర్షాలు, ఇప్పుడు మనకు ఫ్లవర్ ఉన్న టైంలో వర్షం లేదంటే పిందే, ఒక 10 డేస్ మనకు వర్షం లేదంటే పిందె పడిపోతుంది. పిందె పడిందంటే ఈల్డింగ్ అప్పుడు మనకు పెరుగుతుంది. ఒకవేళ మన తోటలో ఫ్లవర్ ఉన్నప్పుడు వర్షం పడిందంటే ఫ్లవర్ అంతా డ్రాప్ అయిపోతుంది. అట్లా దాన్ని డిపెండ్ ఆన్ యావరేజ్గా చూస్తే ఒక 50 కేజీలు అయితే పంట వస్తుంది.
0: బాగా పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఎన్ని కేజీల వరకు తీసుకోవచ్చు?
1: 200 కేజీల వరకు కూడా తీసుకోవచ్చు. ఇయర్స్ 4 ఇయర్స్ తోటకైతే 3 కానీ 4 ఇయర్స్ తోటకైతే
0: బాగా పెరిగిన, మామూలుగా అయితే 50 కేజీలు తక్కువ,
1: 50 కేజీలు తీసుకో.
0: మరి మార్కెట్ విషయానికి వస్తే ఎట్లా ఉంది మార్కెట్?
1: మునగకైతే ఇప్పుడు మన పెద్దల కాలంలో మునగ వాడేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు.

0: ఇప్పుడైతే అందరికీ అవేర్నెస్ వచ్చింది మునగ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని. కాబట్టి మార్కెట్ విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలగరసాం వెరైటీ మేము పెట్టినది ఎక్స్పోర్ట్ ఎక్కువ పోతూ ఉంది, దుబాయ్ లాంటి కంట్రీస్కి ఎక్కువ పోతూ ఉంది. మన దగ్గరికి ఎక్స్పోర్టర్లు వచ్చి చాలా సార్లు కొన్ని రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము పెట్టిన ఏరియాలో మునగ చాలా ఎక్కువ పెడుతున్నారు, కాబట్టి వ్యాపారస్తులు డైలీ కంటిన్యూగా
1: మా దగ్గర కూడా అంటే ఒకే ఏరియాలో కొన్ని అంటే మునగ సాగు చేస్తే మార్కెటింగ్ సోర్స్ కూడా పెరుగుతాయి,
0: మార్కెటింగ్ సమస్య ఉండదు. ఎందుకంటే అక్కడ పంట ఎక్కువ ఉంది, కాయలు దొరుకుతాయని వ్యాపారస్తులకు
1: వాళ్ళే వచ్చి
0: మన దగ్గర నుంచి తీసుకెళ్తారు.
1: మనం పీకిచ్చి పెట్టాలా వాళ్ళకి?
0: పీకిచ్చి బ్యాగులకు, మేము బ్యాగులకు కూర్చి పెడతామండి.
1: రాజ్కుమార్ గారు, ఇక దిగుబడి విషయానికి వస్తే మీ మాటల్లో ఒక్కొక్క చెట్టు యావరేజ్గా 50 కేజీలు దిగుబడి అయితే కంపల్సరీ ఇస్తుందని చెప్పారు. దీని ప్రకారం ఎకరాకి 100 చెట్లు అయితే మనం మీరు చెప్పిన రేషియోలో పడతాయి, మరి దాదాపు 5 టన్నుల దిగుబడి వస్తుంది. సరాసరి రేటు ఎంత పడితే రైతుకు గిట్టుబాటు అవుతుందండి?
0: సరాసరి రేటు 30 రూపాయలు ఉన్నా కూడా మునగ గిట్టుబాటు అవుతుంది. ఒక్కొక్కసారి 5 రూపీస్ అమ్మిన రోజు కూడా ఉంది, ఒక్కొక్కసారి 300 కూడా అమ్మిన రోజు ఉంది.
1: ఈ 3 సంవత్సరాల్లో మీరు అత్యధికంగా మునగ ఎప్పుడు రేట్ ఎక్కువ వెళ్ళింది?
0: ఇది ఎక్కువ ఎప్పుడు అమ్ముతుందంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో బాగా మంచి రేట్ వస్తుంది. ఎందుకంటే
1: నవంబర్ డిసెంబర్ పంటకు వెళ్ళడానికి ఎప్పుడు మనము ప్రూనింగ్ చేయాలి, కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది?
0: అంటే కటింగ్ ఏంటంటే కటింగ్ మనం చేసిన దాన్ని బట్టి కాదు, నవంబర్ ఇప్పుడు ఇది కంటిన్యూ ప్రాసెస్ అన్న. ఫ్లవరింగ్ వచ్చేసి ఒకసారి పిందె పడుతుంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ వస్తూ ఉంటుంది. ఇది మునగ ఏంటంటే వీక్లీ 1 ఫీట్ అట్లా పెరుగుతుంది.
1: ఓకే,
0: పెరిగిన ప్రతి కొమ్మకు అది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అప్పుడు ఫ్లవర్ వస్తూ ఉంటుంది. కాబట్టి నవంబర్ డిసెంబర్లో మనకు మెయిన్గా ఎందుకు మనకు ఆ రేట్ అమ్ముతుంది అంటే వాతావరణం అనుకూలించదు. ఒక సైడ్ చలి ఉంటుంది, రిటర్న్ మాన్సూన్స్ వర్షాలు వస్తాయి, దానివల్ల పంట చాలా ఎక్కడ చూసినా తమిళనాడు ఏరియా ఎక్కువ ఇది మునగ సాగు చేసేది. అక్కడంతా ఫుల్ రిటర్న్ మాన్సూన్స్ వల్ల పంట ఫెయిల్యూర్ అవుతుంది. మన ఏరియాలో కొంచెం ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో కొంచెం ఆ టైంలో వర్షాలు తక్కువ ఉండడం, క్లైమేట్ కూడా కొంచెం అనుకూలిస్తే అడపదడప పంటలు వస్తాయి, దానివల్ల మనము మన మన సైడ్ పంట వస్తుంది. అందుకు వచ్చేది తక్కువ పంట కాబట్టి రేటు కూడా ఉంటుంది అన్న.
1: సో యావరేజ్ రేట్ ఎంత ఉంటే బాగుంటుంది అంటారు, అంటే నష్టం రాకుండా?
0: వాతావరణం బాగా అనుకూలించి నేను అన్నట్లుగా ఇప్పుడు చెట్టుకి 50 కేజీలు వచ్చి, చెట్టుకి 50 కేజీలు అంటే ఎకరాకు 5 టన్నులు, 5 టన్నులు అంటే 30 రూపాయలు పండినా, 30 రూపాయలు కేజీకి వచ్చినా కూడా 1.5 లక్షల పంట వస్తుంది.
1: పెట్టుబడి ఎంత వస్తుంది?
0: పెట్టుబడి 50,000 కంటే రాదండి.
1: అంటే మొత్తం ఈ మందులకి, అంతర్సేద్యానికి, స్ప్రేయింగ్స్కి, కూలీల ఖర్చు,
0: ఇంటి మనిషి ఉండి చేసుకోగలిగితే 10,000 తగ్గించుకోగలం. ఇంటి మనుషులు లేక అంత లేబర్ మీద అంటే 10,000. ఇప్పుడు 50,000 అయ్యే చోట 60,000, 10,000 పెరగచ్చు లేబర్ మీద.
1: సో సాధ్యమైనంత వరకు అంటే ఈ మునగ సాగులో నష్టం అయితే వచ్చే ప్రసక్తి లేదు?
0: లేదు.
1: రాజ్కుమార్ గారు, చివరిగా ఎవరైనా ఈ మునగ సాగు చేపట్టాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: అంటే ఇప్పుడు ఈ మునగ సాగు చేపట్టాలంటే వాతావరణం సూట్ అయ్యే ఏరియా, అంటే ఇప్పుడు ఇదే మునగని కోస్తా సైడ్ వెళ్ళి నాటితే పంట రాదు. అది భూమికి తగ్గట్టు వాతావరణానికి తగ్గట్టు మనం పంట ఎంపిక ఉండాలి. నేను ఎందుకు ఇది మునగ ఎంచుకోవాల్సి వచ్చిందంటే రాయలసీమ ప్రాంతం వర్షపాతం తక్కువ, ప్లస్ డ్రై ల్యాండ్ మంది, వాటర్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మునగకంతా వాటర్ తక్కువ ఉండాలి. ఇప్పుడు కోస్తా సైడ్ అయితే వాటర్ ఎక్కువ, అక్కడ పంట అనుకూలించదు, ఓన్లీ సమ్మర్లో వస్తుంది. ఈ టైంలో రావాలంటే కష్టంగా ఉంటుంది వర్షాకాలం. కాబట్టి మన ఏరియాలో అయితే చేసుకోవచ్చు. అనంతపురం చుట్టుపక్కల రైతులకు మునగ పంట బాగా ఉంటుంది.
1: రాజ్కుమార్ గారు, ఈ మునగ సాగు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: విన్నారుగా, మునగ పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలి, సాగు చేసుకోవడంలో ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు అవలంబించాలి, ఆ పంటను ఎక్కడ ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి అన్న విషయాలు తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి అభ్యుదయ రైతు శ్రీ ఎంసి రాజకుమార్ రెడ్డి గారు పరిచయ కార్యక్రమంలో వివరంగా తెలియజేశారు. వీరిని పరిచయం చేసిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావం ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. రాబో రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 9 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 70 నుంచి 80%, మధ్యాహ్నం పూట 45 నుంచి 60% నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని దుక్కులు చేసుకోవాలి. ఇలా దుక్కులు చేయడం వలన నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఈరోజు రాత్రి 8:45 ఎవరేమనుకుంటారో లఘునాటిక రచన శ్రీ ఏ రామకృష్ణారావు నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి

ఈరోజు రాత్రి 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీసెస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీయన్ గురుప్రసాద్ పాడిన లలిత గీతాలు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ గురుప్రసాద్ గారి లలిత గీతాలు వింటారు. ముందుగా వినండి చల్లనైన చందమామ, రచన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీయన్ గురుప్రసాద్ పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట మమతల కోవెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష్, కవిత, కాంతమ్మ, ఇంద్ర, శ్రీహరి, శ్రీకాంత్, కిష్టప్ప వీరంతా కోరుతున్న పాట కార్తీక దీపం చిత్రం కోసం ఎస్ జానకి, పి సుశీల పాడిన గీతం.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట భక్త తుకారాం చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం.

అభిలాష కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం బుక్రాయి సముద్ర మండలం దండవారిపల్లె నుండి. పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూస్, ఇంద్ర, శ్రీహరి, శ్రీకాంత్, కవిత, ఆదెమ్మ, శకుంతలమ్మ, చిట్టెమ్మ, చిట్టెక్క, కళ్ళక్క వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట నేరం నాది కాదు ఆకలిది. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం. వీరందరి కోసం వీరు కొరిన పాట విందాం.

ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి కోరుతున్న శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అంజీ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక పడిన పాట వింటారు.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. వార్తల వివరాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశం కానున్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్, భారతదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. రేపు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రధాని చెప్పారు. అదేవిధంగా భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16-17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. గ్రామీణ భారత వికాసంతోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వికసిత భారత్ 2047 కోసం సుస్థిర వ్యవసాయం, సాంకేతికత, అనుసంధానంతో స్పష్టమైన ఫలితాలు అనే అంశంపై న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ప్రసంగిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించడం ద్వారా ప్రపంచ వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ఎదగగలదని అన్నారు. దేశంలో వ్యవసాయం కేవలం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదని, సంస్కృతి, నాగరికత, జీవన విధానంలో అంతర్భాగమని ఓం బిర్లా పేర్కొంటూ
1: देश के रोड मैप को 2047 का बनाएंगे तब विकसित भारत के सपनों का संकल्प का साकार पूरा होगा. लेकिन उसमें सबसे बड़ा आधार भारत का कृषि का है और इसीलिए कृषि हमारे खाद्य सुरक्षा को तो प्रदान करती है, हमारी ग्रामीण अर्थव्यवस्था, हमारी सामाजिक स्थिरता, किसान के जीवन के अंदर आर्थिक सामाजिक परिवर्तन और उसके साथ देश की राष्ट्र की सेवा का ये काम एग्रीकल्चर किसान के माध्यम से ही संभव हो सकता है.
0: దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. పుదుచ్చేరిలో విలేకరులతో ఈరోజు మాట్లాడిన ఆయన, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మానవ వనరులు, ఇతర వనరులు వినియోగం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, 5 లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ

0: విసర్జన రహిత స్థితిని సాధించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ కేటాయించే నిధులు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని మురుగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన పర్యటనలో భాగంగా మురుగన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని చెప్పారు. 2025 జనవరిలో ప్రకటించిన విధానం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1600 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. వీటిలో ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తుండగా మరో 12 కేంద్రాలు ఏర్పాటు దశలో ఉన్నాయని, ఇప్పటివరకు సుమారు 10 లక్షల మంది ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏటా సుమారు 1.15 కోట్ల మంది డ్రైవింగ్ శిక్షణ పొందుతారని, తద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల భారత వైమానిక దళం IAF తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ విమాన ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ యు ఖేమరం కుమావత్, అగ్నివీర్ యు డానిష్ ఆలం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. దేశానికి వారు అందించిన ధైర్యం, సేవను ఎల్లప్పుడూ గర్వంగా కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సిమ్లాలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక సహాయ పథకం కింద 2381 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా 2006 కోట్ల రూపాయలు, బాహ్య సహాయ ప్రాజెక్టుల కోసం 2150 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, రికార్డు స్థాయిలో 2,911 కోట్ల రూపాయల కేటాయింపులతో కూడిన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: హైడల్ ప్రాజెక్ట్ కే దృష్టి సే అగర్ హమ్ జానే, ఆప్ సబ్ పత్రకార రేణుకా డ్యామ్ కే బారే మే లంబే సమయ సే లిఖతే రహే, రేణుకా డ్యామ్ కో నేషనల్ ఇంపార్టెన్స్ కా ప్రాజెక్ట్ డిక్లేర్ కర్ దియా గయా హై ఔర్ 7,000 కరోడ్ రూపే ఉస్కే లియే శాంక్షన్ హో చుకే హై. హమారే లూరి స్టేజ్ 1 హైడ్రో ప్రాజెక్ట్ కే లియే 1,800 కరోడ్ రూపే శాంక్షన్ హో చుకే హై ఔర్ కామ్ చల్ రహా హై. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మౌర్ ఆపరేషనల్ హో రహా హై, 531 కరోడ్ రూపీస్ ఉస్మే భీ ఖర్చ్ హుయే హై. రైల్వేస్ మే ఇసీ సాల్ హిమాచల్ 2,911 కరోడ్ రూపాయలు ఖర్చు అవుతుంది.
0: దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD ఈరోజు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కేరళం, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ,
2: డస్ట్ స్ట్రోమ్ వార్నింగ్స్ అండ్ థండర్ స్క్వాల్ వార్నింగ్స్ ఆర్ గివెన్ ఫర్ రాజస్థాన్, సో దాట్స్ వై యూ కెన్ సీ దట్ ఓరెంజ్ కలర్ వార్నింగ్ ఇస్ ఇష్యూడ్ ఫర్ దెమ్. సిమిలర్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ మధ్యప్రదేశ్ ఆల్సో. హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ టుడే ఫర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, అసమ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం అండ్ గంగెటిక్ వెస్ట్ బెంగాల్. ఇన్ సౌత్ పెనిన్సులర్ ఇండియా యూ కెన్ సీ దట్ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ తెలంగాణ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు.
0: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మ

0: శాల స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్లు కొట్టి 102 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే అరంగరేటంలోనే చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను 194 పరుగులకే కట్టడి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇప్పుడు వినండి ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఎవరేమనుకుంటారో లఘునాటిక. రచన శ్రీ ఏ రామకృష్ణారావు. నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. వినండి ఎవరేమనుకుంటారో లఘునాటిక.
1: ఎవరేమనుకుంటారో లఘునాటిక. రచన శ్రీ అవసరాల రామకృష్ణారావు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. వినండి ఎవరేమనుకుంటారు.
2: అమ్మయ్య అందరూ వచ్చేశారు, భూమయ్య గారు తప్ప.
3: అదుగో ఆయన వచ్చేశారు. ఎప్పుడు లేని వాళ్ళు ఇంత ఆలస్యమేమైంది? ఏం భూమయ్యజీ,
4: మా ఎదురుంటే ముసలమ్మకి ఆవిడ మనవరాలకి పెద్ద గొడవ అయిపోయింది. ఎవరూ పట్టాను వదలరు కదా.
5: ఏమైందిట?
4: ఏముంది, మన వాళ్ళు అంటారే సూది కోసం సోదికెళ్తే పాతవన్నీ బయటపడ్డాయని, అలాంటిదే ఇది.
3: అంటే?
4: ఏమి లేదులేండి, చిన్న విషయం, వడ్ల గింజలో బియ్యపు గింజ.
3: అదుగో విషయం చెప్పకుండా మరో సామెత. భూమయ్య గారు సామెతలు భలే వాడతారే.
4: మనలో ఆ మాత్రం మంచి తెలుగు రాని వారు ఎవరు చెప్పండి. ఎటొచ్చి సాగరమూర్తి మాస్టారే తప్పు పడతారని చిన్న బెంగ.
2: తప్పులు తొలుతుంటే చూస్తూ ఊరుకోవలసిన వయసు ఇది. ఇంతకీ విషయం చెప్పారు కాదు.
4: ఏముంది, ముసలమ్మ గారు సూదిలో దారం ఎక్కిస్తుంది, ఎదురుగా మనవరాలు ఏదో చదువుకుంటూ కూర్చుందట.
2: ముసలమ్మ అంటే దృష్టి కొంచెం తగ్గి ఉండాలి కదా. మనవరాలనే సూదిలో దారం ఎక్కించమంటే పోలా?
4: అమ్మో, తన చూపు వయసు తగ్గిందని నలుగురు చెప్పుకోరు. అందులో మనవరాలు బొత్తిగా అల్లరపిల్ల. నాకింకా ఆ మాత్రం దృష్టి మిగిలే ఉందిలేవే అని దాని సమక్షంలోనే రుజువు చేసుకోవాలని ముసిల్దాని పంతం.
2: ఓహో,
4: అయితే సూదికి దారానికి ఆ మాత్రం బుద్ధుండాలి కదా. ఎన్నోసార్లు దారం ముక్కలు చేసింది, దారం చివర నోట్లో పెట్టుకుని తడిపింది. పావు గంట గడిచినా పని జరగలేదు. అది గమనించిన మనవరాలు పకపకా నవ్వింది. ఇంకే కొంపలు అంటుకున్నాయి. ముసలమ్మ కళ్ళల్లో కోపంగా చూసి విరగబడి నవ్వింది. వాళ్ళ అమ్మొచ్చి దానికి 4 గంటించేదాకా అలా నవ్వుతూనే ఉంది.
2: అయ్యో పాపం, మధ్యలో పెళ్ళేం చేసింది, దాన్ని బాధేయడం ఎందుకు? ఇదంతా అత్తగారి మీద కోపమా, అభిమానమా, లేక గౌరవమా?
4: ఏవీ కావు. ఆ ముసల్దాని చేతికి 4 జతలు బంగారపు గాజులున్నాయి. అవి కాక చెవులకి వజ్రాల దుద్దులు కూడా ఉన్నాయి.
2: లేని శక్తులను ప్రదర్శించాలనుకుంటే ఇదిగో ఇలాగే అవాస్పాలవుతారు. ఆ ముసలమ్మ మన వయసుదే కదా. వయసు పైబడిన కొద్దీ శరీరంలో అనేక లోపాలు ఏర్పడతాయి. ఏ వయసులో అయినా బలహీనతలను ఒప్పుకోవడం కన్నా బలం ఎక్కడుంది చెప్పండి.
6: మా బాగా చెప్పారు. ఓ వయసు వాళ్ళమే కాకుండా ఓ మనసు వాళ్ళం కూడా కాబట్టి ఇంత ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం. మనలో ఎయిర్డై ఏ ఒక్కడైనా వేయకపోవడం నిజంగా ఎంత అదృష్టం చెప్పండి.
7: ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఇంకా మన జుత్తుకు రంగు ఎందుకండి నా పిండాకుడు?
6: ఏమో ఆ మాట పారవతమ్మని అడగాల.
7: ఏ, ఆవిడ జుత్తుకు రంగేస్తుందా?
6: ఆవిడ వేయదు, వాళ్ళ ఆయనకి వేస్తుంది. అది ఎందుకో వినండి మరి.
8: అతయ్యా అతయ్యా.
9: ఏం విమలా, అబ్బాయి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు.
8: ఎప్పుడో వెళ్ళిపోయారు. నన్ను డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి కావాల్సిన సరుకులు తెచ్చుకోమని చెప్పారు. ఆయనకి ఆఫీస్లో పనుందట, మీకేమైనా తెచ్చిపెట్టమంటారా అత్తయ్య?
9: నాకేం అక్కర్లేదమ్మా. అన్నట్టు మీ మావయ్య గారికి అదే హెరిటేజ్ తెచ్చిపెట్టమ్మా.
8: అలాగే అత్తయ్య. ఇంతకీ మావయ్య గారు ఏరే?
9: ఇదిగో ఇప్పుడే అలా నడుము వాల్చారు.
8: సరే అయితే నేను అలా షాపింగ్కి వెళ్ళి వస్తాను.
9: సరేనమ్మా. నువ్వా ప్రకాశం, రా బాబు రా.
6: అదేమిటి పౌరతమ్మా అలా నీరసంగా మాట్లాడుతున్నావు?

0: ఏం చెయ్యను బాబు, నడుము ఇంగిపోయినా చాకరీ తప్పడం లేదు. తలకడుగు అయ్యిందిగా, ఆయనకి చిన్న కునుకు పట్టినట్టుంది. పద, అలా వరండాలోకి నడు, మాట్లాడుకుందాం.
1: అలాగే. అవును పార్వతమ్మ, మీ వారికి 70 దాటినట్లుంది కదా.
0: సునాయాసంగా మరో 5 వేసుకో, మొహమాట పడకు.
1: అయినా వారానికి 2 సార్లు ఆయనకి ఇలా తలకి రంగేసే ఏర్పాటు, ఈ తలస్నానాలు, ఇంతటి చాకరి ఈ వయసులో నువ్వెలా ఒప్పుకున్నావు పార్వతమ్మ? అయినా ఆ తల మీద మిగిలిన వెంట్రుకలు ఎన్నని, బట్టతల వీరులు పోటీ పెడితే మీ ఆయనకే ఫస్ట్ ప్రైజు.
0: నిజమే అనుకో, కానీ దగ్గరవాడివి నీతో చెప్పకే. మళ్ళీ ఎవరితోనైనా అనేవి సుమా, నా కూటిలో మన్నేసిన వాడికి అవుతావు.
1: అమ్మమ్మ ఎంత మాట అన్నావు పార్వతమ్మ, నేనెవరితో చెప్తాను చెప్పు, నిర్భయంగా నువ్వు చెప్పచ్చు.
0: ఈ వయసులో మీకు మిగిలిన ఈ కాస్తమైన జుట్టు మెరిసిందో వెలిసిందో ఎవరికి కావాలి చెప్పండి అని బుద్ధి తక్కువై మొదట్లో ఉన్నమాట చెప్పబోయాను. అంతే, ఇక ఆ రోజు రోజంతా నిప్పు రాజుకుంటూనే ఉండేదనుకో.
1: అయినా ఉద్యోగం చేస్తున్నప్పుడు, పోనీ రిటైర్ అయ్యి ఏదో మారుమనువుకి వడంబడినప్పుడు కాస్త నీట్గా తయారైతే ఓ మాస్టర్గా క్షమించవచ్చు. గత 10 ఏళ్లుగా మీ ఆయన మీ గుమ్మం 2 మెట్లు దాటి యువతలకు వచ్చిన రుజువు లేదు. ఇంకా ఏ పూటకు ఆ పూట పగటం వేషం వేసినట్టు రెప్పలకు కూడా అంత మేకప్ ఎందుకు తల్లి?
0: అంత గట్టిగా నూరు పెట్టుకు. నేను మొదట్లో అలాగే భ్రమపడ్డానని చెప్పానుగా, క్రమంగా కిటుకు పట్టేశాను. వారానికి 2 సార్లు 1 గంట చాకరీ అయితే అయింది గాని ఇప్పుడు ఆయనలో ఎంత మార్పు వచ్చిందో. చుట్టలకైనా మినహాయించుకోకుండా పెన్షన్ డబ్బులు ఏ నెలక నెల నా చేతిలో పెట్టేస్తున్నారు తెలుసా. ఇప్పుడు నా ప్రాణం ఎంత తెరిపిని పడిందో తెలుసా.
1: ఇంతకీ నువ్వు పట్టేసిన కిటికీ ఏమిటో?
0: మా పెళ్లినాటికే ఆయనకి సగం పట్టతల, అది వేరే విషయం అనుకో. కానీ మరదెప్పుడో నాకు తెలియదు గాని మెడదాకా కుచ్చు కుచ్చులా, నొక్కు నొక్కులా, 9 రెక్కల్లాంటి జుత్తు ఉండేదట ఆయనకి. అవన్నీ ఇప్పుడున్నాయనే వెర్రిభ్రమ లేదు కానీ తెల్ల వెంట్రుక కనబడితే ఎవరు ఎక్కడ ముసలాడనుకుంటారో అని ఆయన బెంగంతాను.
1: ముసలి లక్షణాలు ఉట్టిపడాలంటే పండిన జుత్తు ఒకటైనా సాక్ష్యం. ఆ కళ్ళ కింద నలుపులు, మొహం నిండా ముడతలు, సాగిపోయిన చర్మం, ఇలాంటివి ఎన్ని లేవు.
0: వృద్ధులు బుద్ధులు సంచలింపవే అంటోంది కదా భారతం.
1: మరొకటి ఉంది, దేర్ ఇస్ నో ఫూల్ లైక్ ఎన్ ఓల్డ్ ఫూల్ అనే ఇంగ్లీష్ ఇంగితానికి అదే తాత్పర్యం మరి.
0: అందుకని నేను చెప్పేది ఏమిటంటే, తనకు ముసలితనం వచ్చేసిందని, ఇంత వయసని స్పష్టంగా తెలిసినా అందరూ తనని ఎక్కడ ముసలాడనుకుంటారో అనే బాధే ఎక్కువ ఆయనకి.
1: మనం కూడా మరి నవనవలాడుతూ ఏం లేం గాని ఇలాంటి మనోవ్యధలకి కాస్త అతీతులమేమో.
0: అందుకేనేమో ఈ మాత్రం హాయిగానైనా ఉన్నాం. ఆ సంగతి గ్రహించాం కనుకనే ఆ తర్వాత మా కబుర్లు ఎలా ఉండేవో తెలుసా ప్రకాశం?
1: ఎలా ఉండేవి?
0: అబ్బాబాబా, కసిపు కుదురుగా కూర్చోండి, ఇంకా ఇటువైపు రంగు సరిగా పట్టనేలేదు.
2: ఆ కాస్త మేర పట్టకపోతే
0: ఏమో, ఆ మధ్య కనకలత ఏముందో గుర్తు తెచ్చుకోండి. మరి
2: ఏమంది ఏమిటి?
0: నేనేమో మీకు ఏ అక్కలాగో ఉంటానంట, చెప్పకపోతే అందరూ అలాగే అనుకుంటారంది.
2: అనుకోరు మరి, జుట్టుకి రంగేసుకోమంటే వినవు మరి.
0: రంగేసుకుంటే సరేటండి, ఇంతలావుగా తయారయ్యాను, ఏం ముసిగేసి వయసు దాచుకోమన్నారు. మీరైతే ఎన్నేళ్ళొచ్చినా ఎంతో బింకంగా పొంకంగా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, నన్ను ఆట్టి విసిగించగా ఈ కాస్త వేయనివ్వండి, అంత అశ్రద్ధ అయితే ఎలా.
3: నవ్వుకోవడం మంచిదే కానీ ఇంతగా నవ్వుకోవలసిన విషయమా ఇది? వయసు మీద పడిన కొద్దీ ఒకటి ఒకటి అవకరం ఏమాత్రం కనికరం లేకుండా మీదకొచ్చి కూర్చుంటుంది. ముందు పని ఊడిపోయిందనుకో, ఆ బాధకే తట్టుకుంటామా? ఈ బొక్కు నోరు చూసి నలుగురు నవ్వుపోతారని బెంగపెట్టుకుంటామా? ముసలాళ్ళందరూ అద్దం చూసుకోవడం కాస్త తగ్గిస్తే వాళ్ళు మిగిలిన వాళ్ళు సుఖపడతారు.
4: రంగుతో సరిపెట్టుకుంటున్నారా కొందరు? హెయిర్ వీవింగ్ అనేది వచ్చింది. ఏ బుర్ర కాబరు నప్పే విగ్గులు, ఏ మార్కెట్లైనా రెడీ.
5: జీవితమే ఒక నాటకరంగం అన్నారు షేక్స్పియర్. ఆయన ఈ జరాసంద్ర వెన్నుపోకళ్ళు ఊహించి ఉండరు. ఒకప్పుడు రెస్పెక్ట్ ద గ్రే హెయిర్స్ అన్నారు. తెల్ల జుట్టుని గౌరవించు అంటే పెద్దలను గౌరవించము అనే అర్థంలో.
6: ఇప్పుడు ఈ కాకుల కారడవిలో నిజంగా సహజంగా జుట్టు నల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా అనుమానించవలసి వస్తుంది. సస్పెక్ట్ ద బ్లాక్ హెయిర్స్ అన్నట్టు.
3: మా బాగా చెప్పారు ప్రగతిశీలురు.

0: నిత్య చైతన్య దీప్తులు ఈ పైపే వేషాలతో కాలం వృధా చేయరు. మన అలా లేం కాబట్టి హాయిగా కబులు చెప్పుకుంటాను. ఏమంటారు ప్రకాశం గారు
1: చెప్పండి.
0: ఏది ఈ వారం మీ గీతాసారం?
1: తప్పదా?
0: తప్పదు మరి.
1: అయితే వినండి. వేషాలకు విలువిస్తే క్షణక్షణమున దాస్యం, అసలు రంగు బసి కడితే అడుగడుగున హాస్యం. వేషాలకు విలువిస్తే క్షణక్షణమున దాస్యం, అసలు రంగు పసి కడితే అడుగడుగున హాస్యం.
2: ఇంతవరకు మీరు ఎవరేమనుకుంటారో లఘునాటిక విన్నారు. రచన శ్రీ అవసరాల రామకృష్ణారావు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీయుతులు ఎంవి కృష్ణమాచార్యులు, పి నరసింహమూర్తి, కెఎస్ భాస్కర్, కిల్లాన మోహనుబాబు, జి కృష్ణమూర్తి, డి మోహన్రావు, డి సత్యారావు, శ్రీమతులు ఎస్ పార్వతీనాయక్, సి లావణ్య. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సహకారం శ్రీ కెవి రావు.

0: ఎంవి కృష్ణమాచార్యులు, పి నరసింహమూర్తి, కెఎస్ భాస్కర్, కిల్లాన మోహనబాబు, జి కృష్ణమూర్తి, డి మోహన్ రావు, డి సత్యారావు, శ్రీమతులు ఎస్ పార్వతీ నాయక్, సి లావణ్య. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సహకారం శ్రీ కెవి రావు.
1: శ్రోతలు ఇంతవరకు ఎవరేమనుకుంటారో లఘునాటిక విన్నారు. రచన శ్రీ ఏ రామకృష్ణారావు, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఇప్పుడు వినండి ఒక పాట.

0: so much, Prasoon Sharma, for being with us on Spotlight.
1: Thanks a lot.
2: You were listening to a discussion on Bharat Innovates 2026, showcasing India's startup revolution to the world. The participants were Prasoon Sharma, entrepreneur and public policy expert, and Rajesh Lake, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. నీ స్నేహం చిత్రం కోసం ఉషా పాడిన గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్,

కార్యక్రమంలో తర్వాత పాట ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతం.

0: na.
1: Aha, ayo babu.
0: Ta na na na na ta na na na ta na. పదము చేర్చి పాట కూర్చలేదా
2: సుభాష్
0: దనిని దశ

కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమకు వేళాయరా చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ చిత్ర బృందం పాడిన గీతం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.

కార్యక్రమంలో తర్వాత పాట ఇద్దరు చిత్రం కోసం. ఉన్ని కృష్ణన్, బాంబే జయశ్రీ పాడిన గీతం.

శ్రోతలు పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:10 కావస్తోంది. మరి కాసేపట్లో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి

भी बहुत बड़ा और उसके अंदर डेट।

ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య గీతాలు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి ఎంటి జోస్న, 6:35 సేద్యపు శుద్ధులు. భూసార పరీక్షల ఆధారంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారు అందించే వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు. గేట్ కీపర్ హంపన్న గురించి శ్రీ కుంటిమద్ది శేషశర్మ గారి స్వీయ కవిత. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ.

రచన శ్రీ ఎంపి రవిశంకర్. 8:35 హలో అభిలాష ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 9:30 చంపావతి రూపకం మొదటి భాగం రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. రేపు ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా సింగనవల మండలం నాగలగుడ్డం తాండా ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం. సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్రికెట్ 2026లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య బర్మింగ్హామ్ ఎడ్జ్ బ్యాస్టన్లో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. రేపు రాత్రి 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది మ్యాచ్ ముగిసే వరకు. రేపు రాత్రి 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:47. ఇంతటితో ఈనాటి మా సాయంత్రం ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్పై రేపు ఉదయం 5:55 మా తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.